0: కష్ట సుఖములు ఒకటి నా కాంచవనయు.
1: You have to consider the pleasure and the difficulties alike in the same way.
0: కలిమిలేములు విడదీసి కలుగరాదు.
1: You cannot take these two things apart, the affluence and the shortage of money apart.

0: భావ మందున తలుపుటే భక్తి ఎగును. భావ మందున తలచుటే భక్తి ఎగును.
1: టు కన్సిడర్ బ్లేమ్ అండ్ ప్రైజ్ ఈక్వల్, దట్ వెరీ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ టు డివోషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ద ల్యాక్
0: wealth and poverty.
1: The wealth and poverty, repute and disrepute, they exist like twin birds.
0: Sukham leka dukham ledu.
1: Without pleasure you don't find the pain.
0: Dukham leka sukhamunaku vilavu raadu.
1: Without pain the pleasure will not have any value.
0: Nasukar labhyate sukham. Sukham nundi sukham praaptinchadu. Dukham nundiye sukham manaku praaptistundi.
1: You don't get pleasure out of pleasure. It's only out of pain you derive pleasure.
0: అదే విధంగానే కలిమి లేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
1: Likewise, property and poverty. A rich man, one day or other,
0: దరిద్రునకు ఏదో ఒకనాడు తాను శ్రీమంతుడు కాగలడు.
1: And a poor man, one day or other, will become rich.
0: Inadu kirtivantudu kavachu, repu apakirtini pondavachu.
1: You may be praised, reputed, tomorrow you may be put to disrepute.
0: Aithe ee kirti apakirtulanu kashta sukhamulanu siri sampadalanu samamuga bhavinchi సమంగా విశ్వసించి సమస్థితిని పొందటమే మానవుని ప్రధానం యొక్క విశిష్టత.
1: ది ఇంపార్టెన్స్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ కన్సిడరింగ్ దీస్ ట్విన్స్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్, ద పావర్టీ అండ్ ద ప్రాపర్టీ, రెప్యూట్ అండ్ ద డిస్రెప్యూట్, ఈక్వల్ ఈక్వల్
0: సమ దుఃఖం సుఖం అనింది గీత. సుఖదుఃఖే సమీకృత్వ లాభం లాభం జయాజయ. సుఖ దుఃఖములు లాభ నష్టములు కూడాను సమంగా భావించి అనుభవించినటువంటి వానికే నిజమైనటువంటి మానవ జీవితం యొక్క రుచి తెలుస్తుంది.
1: వన్ విల్ నో ద టేస్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ ఈస్ ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ దీస్ సిచ్యువేషన్స్, ప్లెజర్ అండ్ పెయిన్, ప్రాఫిట్ అండ్ లాస్.
0: నిజముగా దుఃఖమే లేకుండా మానవులకు సుఖం యొక్క విలువనే తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ నో పెయిన్ యు డోంట్ నో ది వాల్యూ ఆఫ్ ప్లెజర్ ఎయిదర్.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్నా దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ద వాల్యూ ఆఫ్ ది హ్యాపీనెస్ వన్ షుడ్ నెసెసరీ ఫేస్ డిఫికల్టీస్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గో టుగెదర్ మిక్స్డ్.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్ అవుట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడవోము.
1: You don't find happiness separately existing on its own.
0: Kashtamu phalinchaneni sukham batandru.
1: It is the pain that fructifies ultimately and ends in happiness.
0: Intati bhavamullo intati vishayamullo andaru kudanu artham chesukoni vartinchadaniki chaala kashtam avutundi. Nitya jeevithamulo pagale lekundina raatriki e maatramu viluvaledu. రాత్రియే లేకుండా పగటికి విలువే లేదు.
1: ఇట్స్ నాదర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్ దీస్ ఐడియాస్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్, వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్, వితౌట్ ద నైట్ దే విల్ నాట్ హ్యావ్ వాల్యూ.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు నిరంతరము నేను సుఖంగానే ఉండాలి అని ఆశిస్తాడు.
1: మ్యాన్ హూ డజంట్ నో దిస్ ట్రూత్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
0: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
1: హీస్ డెల్యూటెడ్ విత్ ఫీలింగ్ దట్ షీ షుడ్ బి జాయ్ఫుల్.
0: ఇది అసాధ్యం.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖం అనేటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖం ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, the happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టములు ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదని చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కానీ కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
0: ఈనాటి విద్యా విధానమునందు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ రెండు జీరో అయింది.
1: In the modern education, common sense and general knowledge are totally missing. Zero.
0: ఆకలే లేకుండినా అన్నమును ఎవరు ఆశిస్తారు?
1: Without appetite, how do you expect to eat?
0: హీటే లేకుండినా ఎయిర్ కండిషన్ ఎవరు కొంటారు?
1: Unless you find severe heat, who will buy the air conditioner?
0: కనుకనే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ కష్ట సుఖముల యొక్క విషయం అర్థమవుతుంది.
1: The one who knows the difference between these two, he will understand the spirit behind it.
0: అనేక రకముల యందు ఆధ్యాత్మిక రంగమును కాని, నైతిక రంగమును కాని, భౌతిక రంగమును కాని, లౌకిక రంగమును కాని, ఏ రంగమునందైనా కూడాను ఈ కష్టముల వల్లనే మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, స్పిరిచువల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మ్యాన్ ఎర్న్స్ రెప్యుటేషన్ బికాస్ హీ పాసెస్ త్రూ ది క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సత్యము నిమిత్తమై అనేకంగా తాను కష్టములకు గురి అవుతూ వచ్చాడు.
1: టు హోల్డ్ ఆన్ టు ట్రూత్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఏమి అయినప్పటికీ సత్యాన్ని నేను వదలకూడదు.
1: Whatever may happen, I should not give up truth.
0: సత్యమును రక్షించే నిమిత్తమై భార్య బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: సత్యమును నిలబెట్టే నిమిత్తమై రాజ్యమును కూడాను కోల్పోయాడు.
1: To keep up to the truth, he lost even his kingdom.
0: కడపటికి తనకు తానే బానిసగా నిలిచాడు.
1: Ultimately, he remained a slave.
0: ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, అపకీర్తులకు లోనైనప్పటికే తాను సత్య హరిశ్చంద్రుడు అని శాశ్వతమైనటువంటి పేరును పొందగలిగాడు.
1: బికాస్ హీ పాస్ త్రూ ఆల్ దిస్ డిఫికల్టీస్, ద ప్రాబ్లమ్స్, ద పెయిన్ అండ్ యాంగ్జైటీస్, అల్టిమేట్లీ హీ వన్ రెప్యుటేషన్.
0: లేకపోతే అతను హరిశ్చంద్రుడు అని పేరు మాత్రమే నిలిచి ఉండేది.
1: Or else he would have remained as Harishchandra only.
0: దేని నిమిత్తమై తాను సర్వస్వమును కోల్పోయినాడు, ఆ కోల్పోయినటువంటి యొక్క బాధలే తనకు సత్యత్వాన్ని నిలుపుగలుగుతూ వచ్చింది.
1: He lost everything to hold on, to cling on to truth. It is only that brought him all the fame and name.
0: ఇది డిటర్మినేషన్. ఈ పట్టుదలను మానవుని యందు అమితంగా రావాలి.
1: This determination should be strong enough.
0: ఎలాంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడినప్పటికీ దానిని లెక్క చేయక తన లక్ష్యాన్ని సాధించే నిమిత్తమై దేహమును అర్పితం గావించాలి. ఇదియే సత్యాన్వేషణ యొక్క సహజ లక్షణము.
1: Whatever may happen on the way, you may find so many problems and the difficulties, but one should work out to achieve the goal, and this is the spirit behind the search of truth or inquiry.
0: సుఖం విలువ తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ డిఫికల్టీస్ వీ నో ది వాల్యూ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: చిన్న బాలుడు, 5 సంవత్సరముల యొక్క బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ ఎన్ యంగ్ బాయ్, ఏజ్ 5.
0: అతను దైవాపేక్షతో నిరంతరం కూడాను నారాయణ చింతన చేస్తూ వచ్చాడు.
1: అవర్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్, He has been repeatedly chanting.
0: Kanna tandriye aneka kashtamulaku guri gavinchadu.
1: It is only his father that had put him to difficulty.
0: Kadapatiki pranamulu kudunu teeyadaniki siddham ayyadu.
1: He was ready even to kill him.
0: Intati durmargamto sankalpinchukunnatvanti okka tandri hrudayanni kudanu kadiginchi kadilinchi medilinchi vijayanni sadinchutu vachadu.
1: Though the father is full of wickedness and wicked thoughts, he won over him by melting his heart, that he was deeply touched and moved by the devotion of his son.
0: Inni vidhamulainatundi kashtamulu anubhavinchadam chetanu kada prahladuniki shashvatamainatundi keerti sampadinchukogaligadu.
1: Because of the difficulties they went through, he remained permanent and his name is known down this
0: day. Ee kashtamulu kemaina longina leka kashtamulu kemaina chikkipoyada ledu kashtamulu sadinchutu vachadu.
1: He had not succumbed to these difficulties, but he emerged victoriously.
0: Kanukane kashtamulu yendu manaku anantamainatundi keertini pratishtanu gauravanni aanandanni kudanu andinchagalugutundi kashtamu.
1: It's only the difficulty that will give you the prestige, the name and reputation finally.
0: Kanuka manavudu kashtam ante kaani dukham ante kaani ye maatramu angikarinchadu.
1: Yet man is not prepared to face misery or difficulty.
0: Idi chaala porapaatu.
1: It's a mistake.
0: Manava jeevitam yokka rahasyanni manam gurtinchavalanna kashtamu sukhamu rendu kudanu manam anubhavinche teerali.
1: If we know the secret of human life, we must necessarily experience both.
0: ఇవి అనుభవించకుండా నిజమైనటువంటి శాంతిని నిజమైన ఆనందాన్ని మనం పొందలేము.
1: Without experiencing both, you can never have the permanent peace.
0: సత్య నిత్యమైనటువంటి ఆనందమును మనం అనుభవించాలన్న కష్ట నష్టములకు కూడాను మనం గురి కావాలి.
1: In order to enjoy that eternal peace once for all, you must pass through these difficulties.
0: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: The pleasure is an interval between two pains.
0: Rendu badhala madhyalone oka sukham untuntadi.
1: The pleasure is an interval between two pains.
0: Ee satyanni gurtinchinatundi vyakti kashtamulaku e maatramu kungadu nashtamulaku e maatramu kungadu sukhamulaku aanandamulaku e maatramu pongadu.
1: The one who recognizes this truth will not be elated by joy nor depressed because of problems.
0: Kani ee naati manavudu tuchyamaina alpamaina క్షణికమైనటువంటి యొక్క లోకానందముల నిమిత్తమై శాశ్వత కీర్తిని నాశనం చేసుకుంటున్నాడు.
1: ద మోడర్న్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ మీన్ అండ్ లో మొమెంటరీ ప్లెజర్స్ హీఈస్ లూజింగ్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: క్షణికమైనటువంటి ఆనందాన్ని పొందే నిమిత్తమై శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకుంటున్నాడు.
1: ఫర్ మొమెంటరీ ప్లెజర్ హీఈస్ డిప్రైవింగ్ హిమ్సెల్ఫ్ హీఈస్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: అపకీర్తుల పాలవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కారణం ఏమిటి? అల్పమైనటువంటి విషయంలో తాను అనేక విధమైన పెడమార్గం పడుతున్నాడు.
1: He takes to all wrong directions, keeping low and
0: కాని ప్రభావం అనుకోవచ్చు లేక ఈ యొక్క ఆధునిక యుగం యొక్క ప్రభావం అనుకోవచ్చును. కానీ ఈనాటి మానవుడు అల్ప విషయములకే అమితంగా కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత సంతోషమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి దానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: మేబీ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ man struggles very hard for low and mean things, but he doesn't make an effort for permanent joy.
0: Oka bus traffic jantam traffic
1: there is a traffic with the movement of the buses.
0: Buslu oka gramam nunchi oka gramam kuram nadustu untai.
1: Buses travel from one place to another.
0: Kani ee buslu lopala 50 seats ani untuntadi.
1: The bus has 50 seats.
0: ఈ యొక్క వచ్చేటువంటి 2 రూపాయల ఆశ నిమిత్తమై 50 సీట్స్ ఉండేటువంటి బస్సు పైన 70 సీట్స్ అనగా 70 మందిని ఎక్కించుకుంటాడు.
1: బికాస్ ఆఫ్ ది 2 రూపీస్ దట్ హీ వుడ్ గెట్ ఎక్స్ట్రా హీ విల్ ఓవర్లోడ్ ఇట్ విత్ 70 పీపుల్.
0: కానీ వచ్చే 2 రూపాయలు మాత్రమే చూస్తున్నాడు. కానీ అల్పబుద్ధి చేత 2000 రూపాయల టైర్ పంచర్ అవుతుందనేటువంటి దీన్ని వాడు గుర్తించడం లేదు.
1: With a mean idea to earn 2 rupees, he forgets the fact that he will lose the tire worth about 2,000 rupees.
0: ప్రాకృతమైనటువంటి అల్ప విషయం లోపల పెడమార్గం పట్టి శాశ్వత కీర్తిని కోల్పోతున్నాడు మానవుడు.
1: Likewise, man takes the wrong direction, thinking of the low and mean things.
0: మానవుడు అనగా యువకుడు అనేటువంటి వాడు ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: Young man, how should he conduct himself?
0: యువకుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పుడు సత్కీర్తిని మనం సాధించవచ్చును?
1: As a young man, how can you win reputation?
0: మన దృష్టి ఎటువంటిదిగా ఉండాలి?
1: What sort of looks should you have?
0: మన శ్రవణం ఎటువంటిదిగా ఉండాలి?
1: What kind of listening?
0: మన మాటలు ఎటువంటివిగా ఉండాలి?
1: What kind of words?
0: అనేటువంటి దాన్ని మొట్టమొదటి ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: We have to keep all these three under control.
0: కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడటానికి ప్రవేశపెట్టటము.
1: As we have eyes, we should not look at everybody.
0: ee kannulu deni chudalo dani chudalu kaani annintini chuttamu andarni chuttamu idi kevalam apavitrame.
1: You are making your eye unsacred by looking at everybody and everything.
0: idi chaala paapaniki kudanu dupanga untadi.
1: It is a sinful act.
0: కనుక ఎట్టి పాప దృష్టి లోపల మనము ప్రవేశించడం చేతనే దృష్టి కేవలం అల్పమైన దృష్టి నీకేం కడుపు నిండింది?
1: After all, the sinful looks,
0: ఏదో ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీని చూస్తే ఏదో సంతోషమని చూస్తున్నాడు. అల్పతృప్తి వల్ల తనకు ఎంత అపకీర్తి పారైపోతున్నాడు.
1: యూ జస్ట్ లుక్ ఎట్ ఎ ఉమన్, ఇట్స్ జస్ట్ ఎ మీన్ సాటిస్ఫాక్షన్.
0: పది మంది లోపల మొగమెత్తి తిరిగేటువంటి ఒక అధికారం కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And on the other hand, you lose very authority to look at.
0: చూడవలసినటువంటి వాటినే మనం చూడాలి, కానీ చూడతగినటువంటి దానిని చూడకూడదు.
1: యూ షుడ్ లుక్ ఎట్, యూ షుడ్ వాచ్ దట్ యు ఆర్ సపోజ్ టు.
0: ఎందువలననగా,
1: వై
0: యువకులు మీరు వేరుగా భావించకూడదు. జగత్తులో జరిగేటువంటి విషయాలంతా కూడాను చెప్పి మీకు సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం నా యొక్క కర్తవ్యం.
1: భగవాన్ కన్సిడర్స్ హిస్ డ్యూటీ టు టెల్ అస్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్.
0: ప్రపంచం ఎట్లా ఉందంటే,
1: హౌ ఇస్ ది వరల్డ్ టుడే?
0: 25 సంవత్సరంలో అన్న,
1: brother 25 years
0: age, elder,
1: elder brother 25 years,
0: 20 years sister, younger sister,
1: younger sister age 20.
0: ఇరువురు కూడా ఎక్కడో ప్రయాణం అయిపోతున్నారు.
1: Both of them are going.
0: కానీ ఈ వయ ప్రమాణమును పురస్కరించుకొని సమాజము వీరెవరో భార్యాభర్తలు అంటారు.
1: Because of the age, the society will mistake them as husband and wife.
0: ఈ యొక్క ప్రయాణం వల్ల ఎంత అపకీర్తి వచ్చింది.
1: Because they are going together, kind of bad name they got. They are brother and sister.
0: కనుకనే ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని, భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను పురస్కరించుకొని, అన్నా చెల్లెలైన కానీ ఇరువురు కూడా ఒకే ప్రయాణంలో ఇరువురు కలిసిపోకూడదు.
1: As per the ancient tradition and culture of Bharat, they may be brothers and sisters, but they will never go together.
0: ఒక సినిమా కని కాని, ఒక బీచ్ కని కాని, ఒక షాపింగ్ కని కాని అన్నా చెల్లెలైన కూడా పోకూడదు. అమ్మతో పాటు పోవాలి, లేక తండ్రితో పాటు పోవాలి.
1: It may be a matter of going to cinema or beach or shopping.
0: నిబంధనలు ఆనాటి కాలం లోపల సత్య నిబంధనలుగా మనం శాసిస్తూ వచ్చారు.
1: They should necessarily have father or mother with them. That was the command in the ancient days.
0: ఇప్పుడు,
1: now,
0: చెడ్డ భావంతో,
1: with bad feeling,
0: 60 సంవత్సరం ముసలివాడు,
1: old man 60 years,
0: 16 సంవత్సరం యొక్క కన్య,
1: a girl of 16 years,
0: ఇరువురు కూడా ఎక్కడైనా ప్రయాణం అయిపోతుంటే,
1: when they go together,
0: గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ అంటారు.
1: People think one is grandfather and the girl.
0: కానీ లోపల చింతలు చాలా చెడ్డవి.
1: But all thoughts are bad.
0: దుర్మార్గమైనటువంటి భావములు,
1: all wicked thoughts.
0: కానీ భయంకర భావ ఊహలు, ఇవి grandfather, granddaughter.
1: But to the outside, everything is grand.
0: ఉత్తమమైన భావంతో పోయేటువంటి అన్న చెల్లెలు కూడాను వీళ్ళకు చెడ్డ భావం బయలుదేరుతుంది.
1: Though they are noble, brother and sisters, as they go together,
0: మంచి భావం ఉండినప్పటికీ లోకము సమాజం వారిని చెడ్డగా భావిస్తుంది.
1: Though they have good feelings within, the world will think bad of them.
0: కనుకని ఇలాంటి అపకీర్తులకు మనం అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు.
1: So we should never give scope to
0: ఏదైనా అవసరం వస్తే నీ ఒకడు వెళ్ళు.
1: If necessary, go alone.
0: Sister, నీ ఇప్పుడు వద్దు అంటూ లేకపోతే నీ తల్లిని తీసుకెళ్ళు.
1: Or take your mother with you.
0: కనుకనే తల్లి అయినా కూడాను సిస్టర్ అయినా కూడాను జవాబుద్దీన్ టోపల్ ఎక్కడైనా ప్రయాణం చేస్తా, ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.
1: One may mother or sister, only two should not go alone together.
0: దేని కోసమని?
1: Why?
0: కీర్తి ప్రతిష్టల కోసమని.
1: Only for the prestige.
0: మన ఇంటి తనమును నిలుపుకోనే నిమిత్తమై.
1: To keep up the prestige of the family.
0: మన కుటుంబం యొక్క మర్యాదను కాపాడుకునే నిమిత్తం.
1: And to maintain the respect of the family.
0: కనుకని ఈనాటి యువకుల లోపల కనుదృష్టులు చాలా చెడ్డగా మారుతున్నాయి.
1: Today the modern youth, they have bad looks.
0: ఇది కనుదృష్టి కాదు, కాకి దృష్టి అని చెప్పవచ్చు.
1: We can say that the looks of a crow.
0: ఇది ఒక్కతూరి చూడదు.
1: It doesn't look once.
0: ఇటు అటు చూస్తుంటాడు.
1: It looks on both sides. One after another.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దానికి అది సహజం.
1: ఇట్స్ నేచురల్ టు ఎ క్రో.
0: దేని వల్ల?
1: Why?
0: కొంచెం ముక్కు పొడుగుగా ఉండటం చేత ఈ కన్నుకు ఆ కంటిది కనిపించదు, ఆ కన్నుకు ఈ కంటిది కనిపించదు.
1: As a crow has a long nose, the other eye will not be knowing what the other eye has been watching. You don't have the nose of a crow. Then why should you have the looks of a crow? So have straight looks. This is good vision.
0: దీనినే సుదృష్టి.
1: This is good
0: look. దీనినే సునేత్రము.
1: సునేత్ర గుడ్.
0: దీనినే సుదర్శనము.
1: This good look సుదర్శనము.
0: ఇంత గొప్ప కీర్తిని అనుభవిస్తుంది ఈ దర్శనం.
1: And this darshana, the looks that will give you good name.
0: ఇంకా నోరు.
1: Then the mouth.
0: ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి?
1: The tongue, how
0: ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి.
1: Students also should know when to smile and when not to smile.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటుంది.
1: At times they look and then smile.
0: నవ్వు నాలుగందాల చేటు అన్నారు.
1: The smile will put you to all difficulties.
0: ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం.
1: ద్రౌపది is put to all difficulties because of this laughter.
0: మయసభ అని ఒకటి కట్టించాడు ధర్మజుడు.
1: ధర్మజ built మయసభ.
0: మయ కట్టించి ధర్మజుడికి అందించాడు.
1: మయ built it and gave it.
0: ఆ సభ ఎటువంటిదనగా,
1: what sort of మయసభ?
0: డోర్స్ ఉంటా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.
1: It appears as though there are doors, though they are not present there.
0: Doors unna daggara lenattuga kanipistundi.
1: There are doors, it appears as if there are
0: neelu
1: no
0: lena daggara neelu undinattuga kolanu maadiri kanipistundi.
1: Though there is no water, it appears there is a lake there.
0: Kolam nen daggara kolanu undinattuga kanipistundi.
1: Where there is no lake, it appears that there is a lake.
0: Anduvalla ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన ఎంటర్డ్ ఇంటు దట్
0: మైసభ. గొప్ప మయసభ జరిపించాడు ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు.
1: దుర్యోధన స్టెప్డ్ ఇంటు దట్ మయసభ బికాస్ ఇట్స్ బిల్ట్ బై ధర్మజ ఇన్ సచ్ ఎ గ్రాండ్ వే.
0: నేరుగా వెళుతున్నాడు.
1: హి వాస్ గోయింగ్ స్ట్రైట్.
0: డోర్ లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది.
1: He saw a door which is not there actually speaking.
0: Door ఉండి దగ్గర డోర్ లేనట్టుగా కనిపించింది.
1: Where there is a door, it appears as if there is no door like that.
0: కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది. సర్రన్ పోతూ వచ్చాడు, టక్ అని కొట్టింది.
1: Thinking that there is no door there, he proceeds straight and he has got his forehead hit there.
0: తాను ఏదో సర్దుకున్నాడు, సరిపోయినాడు.
1: Somehow adjusted.
0: మరి కొంత దూరం పోయేటప్పటికి
1: after some distance
0: clean గా కనిపించింది. ఏమి ఒక లేక్ గాని వాటర్ కానీ ఉండినట్టు కనిపించలేదు.
1: Everything appeared clean and plain.
0: సర్రన్ పోతూ వచ్చాడు, దీన్ని అటు ఇటు చూసుకుంటూ.
1: Watching that way,
0: ఒకవైపున లోపల అసూయ ఉంటుండాలి.
1: He was full of jealousy.
0: అసూయని ఈ అతపతనంకు మూల కారణం.
1: It's only jealousy that has ruined him.
0: పోతూ పోతూ లేనట్టుగా కనిపించిందంటూ ఒక కొలంలో పడ్డాడు.
1: As he was proceeding, he just fell down in a lake.
0: ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది.
1: Naturally, anybody would laugh the situation.
0: కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కున నవ్వారు.
1: All the servants laughed.
0: న్యాయంగా చూస్తే ద్రౌపది లేదప్పుడు పాపం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ వాజ్ నో ద్రౌపది.
0: ఈ చెలికత్తెలు ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూచి లోపల నుంచి ద్రౌపది వచ్చింది. వాటర్ కానీ ఉండినట్టు కనిపించలేదు.
1: ఎవ్రీథింగ్ అపియర్డ్ క్లీన్ అండ్ ప్లెయిన్.
0: సర్రన్ పోతూ వచ్చాడు, దీన్ని అటు ఇటు చూసుకుంటూ.
1: వాచింగ్ దట్ వే
0: ఒకవైపున లోపల అసూయ ఉంటుండాలి.
1: హి వాస్ ఫుల్ ఆఫ్

0: లోపల నుంచి ద్రౌపది వచ్చింది.
1: When servants were laughing loudly, Draupadi came from inside.
0: దురదృష్టవశాత్తు
1: unfortunately
0: దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరీన.
1: దుర్యోధన నోటీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది
0: అని అపో అది చేసుకున్నాడు అపో.
1: And he thought that it was Draupadi who laughed at him.
0: నన్ను చూచి నవ్వింది కనుక నిన్ను చూచి సభలో సర్వులు నవ్వేటట్టుగా చేస్తారని అప్పుడు ప్రతిజ్ఞ పట్టాడు.
1: Then he vowed, because you laughed at me, I will see to it that everybody will laugh.
0: కనుక మనం ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి, ఎంత నవ్వాలి, ఏ విధంగా నవ్వాలి అని ఉంది. ఈ రెండు ఉంటున్నాయి, హసన్ ప్రహసన్ అని రెండు ఉన్నాయి.
1: We should know when, where and how to laugh. One is హసన్, other is ప్రహసన్.
0: హసన్ అనగా చిరునవ్వుతో నవ్వటం.
1: Hasan is smile.
0: Prahasan is nowatam.
1: Prahasan is loud laughter. Smile and laughter.
0: Idi chaala cheddadi.
1: It's very bad.
0: Iddaru muguru mitru cheri navukuntuntaru.
1: Three and two or three or four.
0: Aa daarlo evaro steel velutuntaru.
1: Ladies pass by.
0: Aapohala padtaru. Neevu deeni kosam navvamo adi veru.
1: They'll be mistaken. Why you laugh is a different thing altogether.
0: Kanaka evaraina prayanamai streelu pothunna samayalo manu elanti vishayam nandukaina kuda navvakoodu.
1: If any lady passing by, whatever may be the situation,
0: paraya streelu chusi neevu navvinappudu nee varini chusi inkokaru navvara.
1: If you just laugh at anyone, the others also will laugh at your people later.
0: Kontha mandi pani lekunda kudanu shopping mundara poi kurchuntaru towns lo.
1: In towns, in front of shops, some people sit without any purpose.
0: ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను, ఇటు పోయే వాళ్ళను, అటు పోయే వాళ్ళను ఊరికే నవ్వుతూ ఉంటారు చూసి.
1: They go on laughing at those people that come there for shopping.
0: ఇలాంటి దుర్మార్గమైనటువంటి యొక్క దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా?
1: Their ladies also will go one day or other for shopping.
0: వారి చూసి ఇంకొకరు నవ్వుతారు.
1: The others also will laugh at them.
0: కాబట్టి ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: Therefore you cannot escape from the reaction, reflection, resound.
0: కనుక ఈ కర్మఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి.
1: You must suffer the consequences.
0: దానివల్ల దైవాన్ని కూడా దూరం చేసుకుంటారు.
1: Therefore you will be far off from God.
0: ఇందువల్ల అప్రతిష్టం తెప్పించేటువంటి వాడు దైవ సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదు.
1: Because the one with a bad name cannot be near God.
0: కనుకని మన నవ్వును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ అవర్
0: మన చూపును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: అవర్ లుక్స్ షుడ్ బి అండర్ కంట్రోల్.
0: కాదు మన మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: ఆల్సో అవర్ వర్డ్స్.
0: ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి?
1: వేర్ అండ్ హౌ వీ షుడ్ టాక్.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: ఎవరైనా వెళుతూ ఉంటే స్త్రీలు పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు.
1: వెన్ సమ్ లేడీస్ జస్ట్ పాస్ బై
0: ఆ టంగుతో పాడవలసింది.
1: Should you sing with such
0: ఎంత పవిత్రమైన నాలుక,
1: tongue is sacred.
0: ఎంత హాస్యాస్పదమైనటువంటి యొక్క పదములు.
1: And the words that you use
0: ఈ పదములను ఉపయోగపెట్టడం చేతనే నీ యొక్క కీర్తిని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు.
1: By using such abusive words, you lose your name.
0: పోతున్నావు.
1: You get a bad name.
0: కేవలము హాస్యాస్పదానికి గురి అవుతున్నావు.
1: You become ridiculous, absurd.
0: కనుకనే మనము మన మాటలను, మన చూపులను, మన నవ్వులను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore we should keep our words, our looks under check.
0: కనుక మనం గౌరవాన్ని సంపాదించుకోవాలంటే గౌరవానికి సంబంధించినటువంటి యొక్క చేష్టలు మనలో ఉంటుండాలి.
1: In order to be respected, our actions also should be respectful.
0: మనం మంచిగా ఉన్నప్పుడే మన గౌరవం కూడా పెరుగుతుంది.
1: When you are good, you will be respected.
0: గౌరవ అగౌరవములు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: We should take these two, respect and disrespect.
0: మంచి చెడ్డలు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: Good and bad should be taken in equal spirit.
0: కీర్తి అపకీర్తులు కూడాను రెండు సమంగా తీసుకోవాలి.
1: Also repute and disrepute.
0: అదే మానవుని యొక్క సమత్వము.
1: That is equanimity or equal mindedness.
0: అప్పుడే ఈ మానవుడు మాధవుడు కావడానికి ఛాన్స్ ఉంటుండాలి.
1: Then there is a chance for man.
0: అవకాశం ఉంటుండాలి.
1: There is a scope.
0: కానీ మానవుడు అని అనిపించుకొని మానవుడు చేయవలసినటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా చేసినప్పుడు పశువుగా మారిపోతాడు.
1: On the other hand, being called a human, if he conducts himself like animal, he becomes an animal.
0: అనగా ఏమిటి? రివర్స్.
1: It means a reverse travel.
0: పశువు నుంచి వచ్చాడు.
1: He came out of animal.
0: తిరిగి పశుత్వానికి వెళ్ళిపోతున్నాడు.
1: Then he goes back to animal.
0: వెంట పోవాలి కానీ బ్యాక్ పోకూడదు.
1: You should go to the front, not turn back.
0: కనుకనే అనేక మంది ఆఫీసర్స్ కూడా రివర్షన్ అని చూస్తుంటారు.
1: దేర్ఫోర్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్సో దే ఫేస్ దిస్ రివర్షన్.
0: అనగా ఏమిటి? ప్రమోషన్ రావాల్సినటువంటిది రివర్షన్.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ రివర్షన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఏదో అక్కడ దోషం ఉంది.
1: దేర్ సమ్ మిస్టేక్.
0: దోషం ఉండినప్పుడే ఈ రివర్షన్ వస్తుంది. కానీ దోషం లేకపోతే ప్రమోషనే వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్ ఓన్లీ దిస్ ఈస్ ది రివర్షన్.
0: ఒక చిన్న ఆఫీసు,
1: స్మాల్ ఆఫీస్,
0: చిన్న ప్రాకృతమైనటువంటి ఉద్యోగములు,
1: వరల్డ్లీ జాబ్,
0: దీని వల్లనే ప్రమోషన్ రివర్షన్ వస్తుంటే దైవత్వం అనేటువంటి అనుగ్రహం లోపల ఇంకా ఎంత గట్టిగా మనం చూసుకోవాలి.
1: వెన్ యూఆర్ పుట్టు

0: promotion, reversion in worldly matters like that.
1: నీవు ఎంత పవిత్రమైన మార్గంలో నీవు ప్రవేశిస్తుంటావో దానికి తగినంత ప్రమోషన్ కూడా నీకు ఇస్తుంటాడు.
0: If you tread along the sacred path, you are bound to be promoted.
1: నీవు ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: Doesn't matter even if you don't do any sadhana.
1: నీ సద్గుణమే నన్ను మెచ్చుకుంది. రా, come on, come on, come on అని పిలుస్తాడు.
0: God will call you. I am pleased with your character. Come along.
1: నీవు ప్రార్థించనక్కర్లేదు.
0: You don't need to pray.
1: తానే వెల్కమ్ చేస్తాడు.
0: He himself will welcome you.
1: కారణం ఏంటి?
0: Why?
1: ఆ విశ్వాసము.
0: That is the faith.
1: ఆ ఆజ్ఞను పరిపాలన.
0: You followed his command.
1: ఆ దివ్యమైన భావాలు.
0: The divine feeling.
1: పెట్టుకోవాలి.
0: That you should have.
1: లేకపోతే మాధవులు ఆశించినటువంటి మాధవుడు నియమించినటువంటి నియమములకు విరుద్ధంగా పోయినప్పుడు దాన్ని రివర్స్ చేస్తాడు.
0: On the other hand, if you act just against God's command, you are bound to face this reversion.
1: దీనిని శాస్త్రం వచనం ఇది శాస్త్రం అన్నారు. ఏది శాస్త్రము? ఏది చేయకూడదో దాన్ని ఒకటి శాసించాడు.
0: Shastra means it clearly mentions what you should not do.
1: దృష్టి వద్దు.
0: Don't have bad looks.
1: చెడ్డ పలుకు వద్దు.
0: Don't speak bad words.
1: చెడ్డ వినటం వద్దు.
0: Don't enter bad listening.
1: Not good. See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is
1: talk
0: good.
1: No evil, talk what is good.
0: Talk no evil, talk
1: think
0: what is
1: no
0: good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think
1: do
0: what
1: no
0: is good.
1: Evil, do what is good.
0: Do no evil,
1: this
0: do what is
1: shasanam.
0: Good. This is command. Shasanam.
1: This is the way to God.
0: This is the way to God.
1: ఈ శాసనం ఉన్నప్పుడే గాడ్ నిన్ను వెల్కమ్ చేస్తాడు.
0: When you follow this command, God will welcome you.
1: విరుద్ధమైనటువంటివిగా చేసినప్పుడు గాడ్ నిన్ను దూరం చేస్తాడు.
0: When you act against God's command, you'll be far off from him.
1: దూరం చేయటమే కాదు, వాని మొహం కూడా చూడడు.
0: He will not look at your face also.
1: కారణం ఏమిటి?
0: Why?
1: శాసనాన్ని ఉల్లంఘించాడు.
0: Because you disobeyed him.
1: ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
0: You lost your respect in this world.
1: కీర్తి ప్రతిష్టలను నిర్మూలం గావించుకున్నాడు.
0: You lost all your name.
1: తన సిరి సంపదలను కూడా కోల్పోయాడు.
0: You lost your property.
1: ఇలాంటి వాడిని ఏ రీతిగా చేసుకోవటం?
0: How do you expect to be near God?
1: కనుకనే మనం మొట్టమొదట మన యొక్క గుణములు సరైనటువంటివిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore we have to develop our character.
1: ఈ సమత్వాన్ని మనం పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We should make every effort to develop this equal mindedness.
1: సమత్వం యోగముచ్యతి. యోగం సుఖమ కౌశలం.
0: It is equanimity that is yoga. It is equanimity that is the skill and the talent.
1: ఈ యోగం మాత్రమే కాదు ఇది.
0: ఇట్స్ నాట్ ఓన్లీ యోగా.
1: ఈ సమత్వం అనేటువంటిది ఎంతో మంది మనం దూషిస్తారు.
0: మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, అక్యూజ్
1: దూషించినారని మనం కృంగిపోకూడదు.
0: డోంట్ బి ఫ్రస్ట్రేటెడ్ ఫర్ దట్ రీజన్.
1: పూజించినారని మనం పొంగిపోకూడదు.
0: బికాజ్ దే ప్రైజ్ యూ డోంట్
1: మనలో దోషం లేనప్పుడు ఎవరు దూషిస్తే మనకేమి?
0: వెన్ దేర్స్ నో మిస్టేక్ వై డూ యూ బాదర్.
1: నాలో లేదు దోషం.
0: Well, there's no mistake.
1: నేను ఎందుకు కృంగిపోవాలి?
0: Why should I be depressed?
1: కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి.
0: I'm ready to resist and face.
1: ఇది నాది కాదు.
0: It's not mine.
1: This is not my fault.
0: This is not my fault.
1: అనేటువంటి ఒక ధైర్యంతో దాన్ని సాధించాలి.
0: You should have that courage.
1: కనుకొని అట్టి ధైర్య సాహసాన్ని మనము కోల్పోకుండా ఉండాలంటే సక్రమమైనటువంటి మార్గాన్ని నడచాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డోంట్ లూజ్ ద కరేజ్, వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్.
1: కనుక పిల్లలు కూడా ఒక్కొక్కతూరి గట్టికి నవ్వుతూ ఉంటారు.
0: స్టూడెంట్స్ ఆల్సో సమ్ టైమ్స్ లాఫ్ లౌడ్లీ.
1: కానీ కొన్ని సమయంలో నవ్వవలసి వస్తుంది.
0: అట్ టైమ్స్
1: అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటారు, కొన్ని హాస్యాలు చేస్తుంటారు, అప్పుడు నవ్వవలసి వస్తుంది. నేను కూడా నవ్వుతుంటాను.
0: దేర్ బి సిచ్యువేషన్స్ వెన్ యూ లాఫ్ బికాజ్ సమ్ జోక్స్ అండ్ వెన్ డ్రామాస్ ఆర్ ఎనాక్టెడ్.
1: 10 మంది సమాజంలో మనం ఉండినప్పుడు ఈ నవ్వును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: బట్ ఇన్ ఎ కాంగ్రిగేషన్ వెన్ యూఆర్ ఇన్ అసెంబ్లీ యూ షుడ్ హావ్ టోటల్ చెక్ ఆన్ దిస్.
1: 56 దినములు శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు.
0: భీష్మ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దిస్ బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
1: పాండవులను తీసుకెళ్లాడు.
0: కృష్ణ టుక్ పాండవ.
1: సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు.
0: కృష్ణ వాంటెడ్ పాండవస్ టు కన్వర్స్ విత్ భీష్మ ద ఏజ్డ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
1: ఈ భీష్ముడి యొక్క గొప్పతనము మహాజ్ఞానతత్వము అందరూ విన్నటువంటి వారే మహర్షులంతా ఒకవైపున కూర్చున్నారు.
0: ఆల్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హర్డ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్
1: రిలేషన్స్ అంతా ఒకవైపు
0: భీష్మ ఆల్సో కేమ్. రిలేషన్స్ వర్ అసెంబ్లడ్ ఆన్ వన్ వే.
1: ఇంకెవరు కౌరవులు లేరు కదా.
0: దేర్ వర్ నో కౌరవస్.
1: ఊడ్చుకొని పోయారు.
0: దే డైడ్.
1: వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలా క్లీన్ చేసింది.
0: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ క్వాలిటీ దట్ హావ్ స్వెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: పాండవులు మాత్రమే ఉన్నారు.
0: పాండవస్ రిమైన్డ్.
1: శకుని కూడా పోయాడు.
0: శకుని
1: కర్ణుడు కూడా పోయాడు. ఎవరు లేరు.
0: నో వన్ దేర్.
1: పాండవులు పంచ పాండవులు మాత్రమే ఉన్నారు.
0: ఓన్లీ 5 పాండవస్ రిమైన్.
1: అయితే ఆ సమయానికి విదురుడు కూడాను వచ్చాడు.
0: అట్ ద టైమ్ విదురు ఆల్సో కేమ్.
1: పాండవులను వదిలి ఒక క్షణమైన ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు, పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు.
0: ద్రౌపది వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పాండవస్, సో ఆల్సో పాండవస్ విత్ ద్రౌపది.
1: కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది.
0: ద్రౌపది ఆల్సో కేమ్ అండ్ సాట్ దేర్.
1: పితామహునికి నమస్కారం చేసింది.
0: దే ఫస్ట్ పేడ్ దేర్ ఒబేసాన్.
1: అనగా భీష్మునికి నమస్కారం చేసింది, కూర్చుంది.
0: She paid her respect.
1: చాలా గౌరవమైన ద్రౌపది.
0: ద్రౌపది ఇస్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఆమె అగ్ని నుండి ఆవిర్భవించినటువంటిది.
0: She is born out of fire.
1: ఆమె యొక్క సద్గుణములైనటువంటిది కృష్ణుడు కూడాను ఎంతో ఆమెను మెచ్చుకున్నాడు.
0: కృష్ణ ఆల్సో ప్రైజ్ హర్ క్యారెక్టర్.
1: ఎటువంటి దాన్ని మెచ్చుకున్నాడు?
0: What is that shape?
1: ఎవరు పతివ్రత అంటే సత్యభామ కూడా కాదు అన్నాడు, రుక్మిణి కూడా కాదు అన్నారు, ఎవరు కాదన్నాడు కృష్ణుడే.
0: It's Krishna who said it's only Draupadi who is a
1: chaste woman. Draupadi పతివ్రత అన్నాడు.
0: Draupadi with five husbands is a chaste woman.
1: అందరూ నవ్వుకున్నారు.
0: Everybody laughed.
1: దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు.
0: Krishna said, listen to me, the reason behind this.
1: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగబోదు.
0: Whatever husbands say, she will never oppose it.
1: వారి సేవలు చేయగా తీరదనదు.
0: She will never say, I have no time to serve you.
1: తనకు నున్న దానిచే తృప్తి గనుచునుండు.
0: She has got highest satisfaction with the lot she has.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: No one would ever equal ద్రౌపది in chastity.
1: కనుకనే ద్రౌపది చాలా పతివ్రత అన్నాడు.
0: So ద్రౌపది is a chaste woman.
1: అలాంటి పరిస్థితుల్లో ఎవరు పంచపాండవులు అంటే పంచపాండవులు పంచప్రాణములే.
0: పంచ పాండవస్ ఫైవ్ పాండవస్ ఆర్ ఫైవ్
1: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. అవి పది ఐదు రూపాయలుగా కనిపిస్తున్నాయి. ఐదు మంది భక్తులు కాదు, పంచ ప్రాణములకు తాను పతి.
0: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: ఆమెకు పంచ ప్రాణములే పతి.
0: ఆల్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్,
1: ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుంది.
0: ఈచ్ ప్రిన్సిపల్ ఇస్ ఎ మాస్టర్.
1: వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి. వాయుపుత్రుడే భీముడు.
0: ద సన్ ఆఫ్ విండ్ ఇస్ భీమ.
1: ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు.
0: సన్ ఆఫ్ ఇంద్ర.
1: ఈ విధంగా పంచ ప్రాణములు కూడాను ఆమె యొక్క పతులుగా మారారు.
0: Therefore all the five life principles are
1: ఐదు మంది భర్తలు కాదు, ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు.
0: Not worldly five husbands.
1: ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు.
0: At that time Bhishma was teaching principles of dharma.
1: Dharmaja,
0: Dharmaja,
1: రాజ్యాన్ని జయించావు.
0: You conquered this kingdom.
1: కృష్ణుని యొక్క అనుగ్రహం చేత నీవు ఈ పవిత్రమైన దాన్ని పొందగలిగావు.
0: Because of Krishna's grace you could come to this level.
1: ఏమనుకున్నావు? మీ మిత్రుడిగా భావిస్తున్నావు, భావమతిగా భావిస్తున్నావు, నీ యొక్క సంబంధిగా భావిస్తున్నావు, చాలా పొరపడుతున్నావు. కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు.
0: హూమ్ డూ యూ థింక్ కృష్ణ ఈజ్? యూ థింక్ దట్ హీస్ యువర్ బ్రదర్ ఇన్ లా, దట్ హీస్ ఫ్రెండ్? నో నో, హీస్ వెరీలీ గాడ్.
1: దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
0: డోంట్ గో బై ది బాడీ రిలేషన్.
1: అలాంటి భగవంతునితో నీవు ఆడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు.
0: యూ హ్యావ్ బీన్ స్పెండింగ్ ద టైమ్ ప్లేయింగ్
1: విత్ పాండవులారా మీది.
0: హౌ లక్కీ యు ఆర్ పాండవ
1: అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
0: సో సేయింగ్ హి
1: మానవుడు ఏ విధంగా ఉండాలి,
0: హౌ షుడ్ మ్యాన్
1: ఏ విధంగా నడుచుకోవాలి,
0: హౌ షుడ్ హి బిహేవ్,
1: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి,
0: హౌ షుడ్ హి పిక్ అప్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
1: మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించినటువంటి ధర్మాలు బోధిస్తున్నాడు.
0: సో హి వాస్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ విచ్ హస్
1: పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు.
0: పాండవస్ వర్ లిజనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్.
1: కానీ
0: బట్
1: ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది.
0: ద్రౌపది కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెనింగ్.
1: ఒక హాస్యంగా నవ్వలేదు.
0: She didn't laugh sarcastically.
1: లేదు అవమానంగా నవ్వలేదు.
0: నాట్ అవుట్ ఆఫ్ షేమ్.
1: ఏదో ఒక విధంగా వచ్చేసి అని నవ్వింది పాపం.
0: She just laughed in praise of the teaching.
1: ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి.
0: బికాస్ ద్రౌపది లాక్ లౌడ్లీ భీమ వాజ్ ఫ్యూరియస్ అండ్ జస్ట్ మూవింగ్ హిస్ మజల్స్.
1: ధర్మము తేన ధర్మజుడు మరేం చేయలేదు, కళ్ళెత్తి ద్రౌపది వైపు చూచాడు.
0: ధర్మజాది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ స్టేర్డ్ ఎట్ హర్ స్టర్న్ లుక్.
1: ఇంకా అర్జునుడు,
0: అర్జున
1: ఆమెను ఒక విధమైనటువంటి ఒక ద్వేషంతో చూసినట్టుగా కన్నులతో చూచాడు.
0: He opened his eyes, Arjuna, and looked at her with all anger and fury.
1: ఇది నీకు కామన్ సెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: యూ డోంట్ హ్యావ్ కామన్
1: జనరల్ నాలెడ్జ్ లేకుండా ఉంటుంది.
0: యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
1: కాబట్టి కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభ లోపల నీ విట్టు నవ్వటం ఎట్టదు అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు.
0: His looks conveyed the feeling that Draupadi didn't have these two, common sense and general knowledge.
1: కాని సత్యాన్ని గుర్తించినటువంటి భీష్ముడు,
0: భీష్మ, who has known the truth,
1: ధర్మజ,
0: said ధర్మజ,
1: భీమ, అర్జున నకుల సహదేవ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ద్రౌపదిని.
0: డోంట్ బి మిస్టేకన్.
1: ద్రౌపది చాలా పవిత్రత.
0: ద్రౌపది
1: ఆమె యొక్క గుణము, ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగా తప్పు పెట్టడానికి వీలు లేదు.
0: నోబడి కెన్ పాయింట్ అవుట్ దట్
1: కారణం లేకుండా ఆమె నవ్వలేదు.
0: షీ వోంట్ లాఫ్ వితౌట్ ఎనీ రీజన్.
1: కారణము
0: ఐఎమ్ ది కాజ్ ఫర్ ఇట్.
1: నేనే కారణము.
0: ఐఎమ్ రెస్పాన్సిబుల్
1: అని చెప్పి అమ్మ ద్రౌపది రా అని దగ్గర పిలిచాడు.
0: హి సెడ్ ద్రౌపది కమ్ హియర్.
1: అమ్మ నీవు నవ్వినందుకు కారణం ఏమిటో చెప్పు. పది మందికంతా కూడా సత్యం గుర్తించుకొని ఈ యొక్క దోషమును నిర్మూలం గావించుకోవచ్చు.
0: లెట్ ఎవ్రీవన్ నో ద ట్రూత్. ప్లీజ్ టెల్ వై యు హావ్ లాఫ్డ్.
1: అప్పుడు ద్రౌపది చెప్పింది,
0: దెన్ ద్రౌపది
1: మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము.
0: ద్రౌపది స్టార్టెడ్ టెల్లింగ్
1: సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
0: వి హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్
1: ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము.
0: వి హావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్
1: అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీలు లేదు.
0: దేర్ ఇస్ నో పాసిబుల్ టు లాఫ్ అట్ ఇట్.
1: మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుండి కౌరవులకంతా కూడా ఉన్న సైన్యాధిపతిగా నిలిచారు.
0: However, you have been supporting Kauravas all the time.
1: Chinna
0: and you are the chief of their army.
1: Kauravulu madhyalone meeru perugutu vacharu.
0: You always spent your time in the company of Kauravas.
1: Ee dharmalu meeru Kauravulaku enduku cheppindakoodadu.
0: But why did you not teach this dharma to Kauravas?
1: Satyamurtulainatundi dharmamurtulainatundi naa patulaku mee dharmalu cheppanakkarlede.
0: Your teaching is not necessary to my husbands who are men of truth and dharma.
1: Vaaru satyamu dharmamu sir poorthi telusu.
0: They know satya and dharma well.
1: Kaani satya dharmam telinatundi kauravulaku meer enduku ee bodhalu meer enduku cheyaledu dani valla naaku navvu vachindi.
0: Kauravas do not know anything about satya and dharma.
1: Evariki bodhi cheyavallo vaariki cheyaledu kaani evariki bodhi akkarledo vaaru chestunnaru.
0: Meer you did not teach those that require your teaching and you are teaching those who don't need it.
1: Mee bodhi peddalaku sari ainatundi kaadu ani satyam cheppindi.
0: She said this truth openly. It's not proper for you to
1: appudu bhishmudu satyanni gurtinchutan chepparu avunu idi na taushame.
0: Bhishma understood.
1: Aithe nenu modalinchi kudanu kauravula tindi tintu vachanu.
0: In fact, I have been carrying on my living in the
1: kauravula madhyalo jeevithamini gadaputu vachanu.
0: I spent my life on amidst kauravula
1: aa paapa tindi nenu tinatam chetane.
0: Because the food I have partaken there,
1: naalo unnatundi dharma sutrullanta kudunu attadugunu padipoyinayi.
0: All dharma is at the bottom level.
1: Na bhavam bhavamulanta kudunu payana theeritu vachayi.
0: All sinful ideas are on the top.
1: Ee naadu nee bhartha vesinatundi ambulo cheta.
0: Because of the arrows shot by your husband,
1: na paya raktamanta kari poyindi.
0: All the blood on the top,
1: aa chedda raktamanta kudunu poyindi.
0: The bad blood is lost.
1: Aa durbuddhulu yokka durbhavamulu yokka raktamanta kudunu kari poyindi.
0: All the bad ideas, bad thoughts that came out.
1: Ippudu nirmalamaina nischalamainatundi yokka blood naa nunchi aavirbhavistundadi.
0: That pure sacred blood is not coming out.
1: Anduvalla nenu dharmanni bodhisthunnanu.
0: Therefore I
1: inta kaalam nenu dharmanni bodhinchukunda undadaniki moola kaaranamu ee paapulainatundi yokka kauravulu yokka bodhinam naa yokka deento ee vidhamaina dosham kalpinchindi.
0: I did not teach dharma before. I was in the company of the sinners.
1: Manam tindi yokka doshalu kudanu adhikanga untunnayi.
0: So there are so many mistakes, so many defects.
1: Paapa tindi manam bodhinchinappudu పాప భావములే మన నుంచి వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ పార్టేక్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్స్
1: గొప్ప జ్ఞాని భీష్మాచార్య.
0: భీష్మ ఇస్ వన్ ఆఫ్
1: విజ్డమ్. కానీ ఇట్టి దుర్భావములు అతనికి రావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్
1: ఈ పాపం సొత్తంతా భుజించాడు.
0: బికాజ్
1: నా రక్తమంతా పాపపు రక్తమే.
0: హిస్ బ్లడ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్.
1: నా ఫుడ్ ఎలాంటిదో నా హెడ్ అలాంటిదిగా మారిపోయింది.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద హెడ్.
1: కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుండాలని ఒప్పుకున్నాడు.
0: హి యాక్సెప్టెడ్ హిస్ మిస్టేక్స్.
1: ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద లాఫ్టర్ ఆఫ్ ద్రౌపది.
1: నేను మీకు బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమెకు నవ్వింది.
0: ఇట్స్ ఓన్లీ మై మిస్టేక్ దట్ మేడ్ హర్ లాఫ్.
1: అప్పుడు రాజులు, తర్వాత ఋషులు, మునులు, యోగులు అందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఫుడ్ లోపల, తిండి తీర్థాదుల లోపల ఇంత దోషం ఉన్నదా అని ఆనాడు గుర్తించారు.
0: Then, at that time, kings, sages, saints and seers
1: recognized.
0: Even to laugh, there must be appropriate time. Draupadi has got that
1: right. She spent her life on the earth.
0: She dedicated her life in following the principles of
1: dharma. దుర్వాసుడు ఎంతో మంది శిష్యులతో పల అరణ్యములో ప్రవేశించాడు.
0: అట్ వన్ టైమ్ దుర్వాస కేమ్ విత్ మెనీ ఆఫ్ హిస్ డిసైపుల్స్.
1: పాండవులను అవమానపరచాలని వచ్చాడు.
0: ఓన్లీ టు హ్యూమిలియేట్ పాండవస్.
1: కానీ ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
0: హి మే బి గ్రేట్ సేజ్ But he can't harm anybody.
1: ధర్మజుడు వచ్చాడు.
0: ధర్మజక్కి.
1: ద్రౌపది.
0: ద్రౌపది.
1: ఇన్ని వేల మంది శిష్యులతో దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి. మనం ఏం చేయాలి?
0: దుర్వాస కేమ్ హియర్ విత్ థౌసండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. హౌ టు ఫీడ్ దెమ్?
1: లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా పోతున్నాను.
0: దీస్ హ్యాండ్స్ సర్వ్డ్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ ఎర్లియర్. నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యు. హి ఫెల్ట్ సో సాడ్.
1: అప్పుడు కూడా ద్రౌపది, మనమేమి విచారించనక్కర్లేదు మాట.
0: దెన్ ద్రౌపది సెడ్ డోంట్ వరీ నౌ.
1: ఆపద్ బంధవుడు ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ దేర్.
1: అనాథ రక్షకుడు ఉంటున్నాడు.
0: హి విల్ ప్రొటెక్ట్ ద పూర్.
1: సమయ స్ఫూర్తిగా సంరక్షించేటువంటి భగవంతుడు మనకున్నాడు.
0: గాడ్ విల్ ప్రొటెక్ట్ us at the right moment.
1: మనం విచారం ఎందుకు చేయాలి?
0: దెన్ వై షుడ్ యు వరీ?
1: కృష్ణుని ప్రార్థించింది.
0: షి ప్రేయ్ టు కృష్ణ.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు మాకు.
0: అట్ దిస్ మోమెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడి, ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యు.
1: నీవే మమ్మల్ని రక్షించాలి.
0: యు షుడ్ ప్రొటెక్ట్.
1: అందులో నా ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిష్టి.
0: దుర్వాస,
1: అతని కోపానికి నా పతులు బలి కాకుండా ఉంటుండాలి.
0: సీ దట్ మై హస్బెండ్
1: నేను బలి అయినప్పటికీ పర్వాలేదు.
0: బికాస్ ఆఫ్ హిమ్
1: చూడండి, తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసింది.
0: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ,
1: పర్వాలేదు, నా పతులు మాత్రం బలి కాకూడదు.
0: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ, సీ దట్ మై హస్బెండ్ వుడ్ బి సేఫ్.
1: కనుక వారిని రక్షించమని కోరాడు.
0: And she prayed that her husband should be protected.
1: అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
0: కృష్ణ అపియర్డ్ దేర్ అట్ దట్ మూమెంట్.
1: ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెప్తూ వచ్చాడంత ద్రౌపదికి.
0: He started telling as if he started there his journey long back.
1: మీరు అడవికి వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వలె తాను కూడా చెప్తూ వచ్చాడు. దీనివాడు వచ్చినట్టుగా ఊరికి చూచి ఆనందించకూడదు?
0: Can't he be happy
1: by this meeting?
0: And then he started acting there.
1: Draupadi.
0: Draupadi.
1: చాలా ఆకలి వేస్తుందా?
0: I am very hungry.
1: దుర్వాసుడే, అన్నం పెట్టలేకుండా పోతున్నాము. నీకెక్కడ మేము అన్నం పెట్టగలము? బ్రహ్మాండమంతటి బొద్దలో ఉన్నట్టు నీకు భక్ష్యభోజ్యం నేను పెట్టదగునా?
0: వీ కుడ్ నాట్ సర్వ్ ఫుడ్ ఈవెన్ టు దుర్వాస. ఓ కృష్ణ, హౌ కుడ్ వీ సర్వ్ యూ ఫుడ్?
1: నీవు వేరే ఒప్పించిన ఒక పెద్దగా నాకు అన్నం కావాలంటున్నావు.
0: బట్ యూ సే దట్ యు వాంట్ ఫుడ్.
1: ఎక్కడ నుంచి తెచ్చేది?
0: వేర్ ఫ్రమ్ కెన్ ఐ గెట్?
1: మేము అడవుల పాలైపోయినాము.
0: వేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: కనుక కండమూలాదులతో మనం కాలం గడుపుతున్నాము.
0: స్పెండింగ్ టైమ్ ఈటింగ్ లీవ్స్ అండ్ ట్యూబర్స్.
1: కృష్ణ, నీవే చెప్పు, ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను, నా ప్రాణాన్ని నేను ఇస్తానంటుంది.
0: కృష్ణ, టెల్ మీ సమ్వేర్ అదర్, ఐ విల్ రాదర్ గివ్ మై లైఫ్.
1: ద్రౌపది, ఇద్దరు వండినటువంటి పాత్ర ఏమైనా ఉంటే తీసుకుంటా.
0: బ్రింగ్ ఎనీ వెసల్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమని.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ సీ.
1: ద్రౌపది ఏ పని చేసినా కానీ పరిశుద్ధంగా చేసేటువంటి
0: వాట్ ఎవర్
1: కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది.
0: షీ విల్ కీప్ ఆల్ ద వెసల్స్ క్లీన్, ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ.
1: అంత కూడా క్లీన్ గా ఉండేటువంటి,
0: ఎవ్రీథింగ్ విల్ పర్ఫెక్ట్లీ క్లీన్.
1: కృష్ణ, నీకు తెలీదా?
0: కృష్ణ,
1: పాత్ర బాగా తోగి పెట్టేశాను, అందులో ఏమాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని.
0: ఐ వాష్డ్ ఆల్ ద వెసల్స్, దేర్ ఇస్ నో
1: తీసుకుందరా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ ఇట్.
1: సరే, కృష్ణార్జున శిరసా వహించింది.
0: సో షీ ఫాలోడ్ కృష్ణాస్ కమాండ్.
1: ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం.
0: ద్రౌపది నేచర్ ఇస్ టు డూ ఇన్ టోటో వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్.
1: అతను అటు ఇటు చూచాడు. వెనక తట్టుగా కంఠం దగ్గర చిన్న బలుసాకు కాల్చు ఖర్చుకొని ఉంటుండాలి. ఆనాడు ఆకుకూర వండింది పాపం.
0: దట్ వాస్ ది డే వెన్ షీ కుక్డ్ గ్రీన్ లీవ్స్ అండ్ కృష్ణ టాస్డ్ దట్ వెసల్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఫౌండ్ లిటిల్ లీఫ్ టువర్డ్ ద నెక్ ఆఫ్ ది వెసల్.
1: కింద కొంచెం ఇది ఖర్చు ఉంది.
0: అండ్ షీ సా
1: దాన్ని వేయి నాకు అన్నాడు.
0: And said, give me offer that.
1: Dani teesindi Krishna ani vesindi paapam.
0: And she just offered it to him, Krishna saying.
1: Akshayam annadu.
0: He said, Akshayam, let it be infinite.
1: Dani to Krishna yokka kadupanta nindipoyindi.
0: And Krishna's hunger is totally
1: satisfied. Bhagavantuni trupti ainappudu prapanchamanta trupti aipothundi.
0: When God is satisfied, the whole world will be satisfied.
1: Niki gani vadanaithe lokamata nenu lokamandu loku avudu lokamata. ఎప్పుడు భగవంతునికి కానప్పుడు ఎవరికి కాడు వాడు.
0: వెన్ గాడ్ డినైస్ యూ, నోబడి వుడ్ ఎవర్ ఎక్సెప్ట్ యూ.
1: భగవంతుడు ఎస్ అన్నాడు, అందరూ ఎస్ అంటారు వాడు.
0: వెన్ గాడ్ సేస్, ఎవ్రీబడి విల్ సే యెస్.
1: కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు.
0: కృష్ణ ఇస్ సాటిస్ఫైడ్.
1: ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి.
0: ది స్టమక్స్ ఆఫ్ ది డిసైపుల్స్
1: స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా అక్కడి నుంచి అట్టనే వెళ్ళిపోయారు, ఇంకే వీరి దగ్గరికే రాలేదు.
0: దే స్టార్టెడ్ టర్నింగ్ బ్యాక్, దే డిడ్ నాట్ రీచ్ ది స్పాట్.
1: ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతని ఆమె యొక్క పేరు ప్రతిష్ఠలు భగవంతుడే మెచ్చుకున్నాడు.
0: దట్ వాస్ ది క్యారెక్టర్ నొబిలిటీ వర్చ్యూ ఆఫ్ ద్రౌపది ప్రైజ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
1: కనుక మనం వారి మెప్పునకు వీరి మెప్పునకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: వి షుడ్ నాట్ వర్క్ టు విన్ ది నేమ్ ఆఫ్ ఎనీబడీ.
1: విశేషమైనటువంటి యొక్క విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు.
0: నాట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
1: భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
0: We should do everything so as to win good name.
1: ఎప్పుడు ఒకదాన్ని మనం పొందితినా ఇంకంతా మనం పొందినట్టే, ప్రపంచాన్ని మనం పొందినట్టే.
0: When once God is pleased, the whole world is pleased.
1: భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతమైపోతుంది.
0: When once God loves you, you will have the whole world under your control.
1: త్యాగరాజు కూడా చెప్పాడు.
0: That's what త్యాగరాజు said.
1: నీ అనుగ్రహ బలం ఒక్కటుంటే చాలు రామా, సర్వగ్రహములు నా హస్తగతమైపోతాయన్నాడు.
0: త్యాగరాజు said, oh Rama, if I have got the strength of your grace, the rest of the planets will be under my control.
1: కనుక భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలంటే,
0: in order to deserve God's grace,
1: మనం కష్టనష్టములు సుఖదుఖములు కీర్తి అపకీర్తులకు అన్నిటిని మనం ఎదుర్కోవాలి.
0: We should face both of these twins, the pain and the
1: అన్ని
0: సమయమునందు the profit and loss.
1: భగవంతుని యొక్క నామాన్ని మనం స్మరించాలి.
0: At all times we should chant the name of God.
1: భగవంతుని ప్రేమకు మనం పాత్రులు కావాలి.
0: We should deserve the love of God.
1: ఆ ప్రేమకు పాత్రులైతే ఇంక దేనికి మనం వెరవనక్కర్లేదు.
0: When once you are the recipient of God's love,
1: సర్వమును నీవు సాధించినట్లయితే
0: you don't need to fear. It amounts to achieving everything else in this world.
1: కనుక మనము భగవంతుని అనుగ్రహం కోసమని మన యొక్క సమత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: టు విన్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్, వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్, ఈక్వానిమిటీ.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమ స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి మా హృదయంలోని భక్తి, ప్రేమ, కృతజ్ఞతా స్వరాలను అర్పించుకుంటూ మా హృదయ సంగీతమా అనే ఈ సంగీత విభావరిని స్వామి మీ దివ్య పాద పద్మాలకు సమర్పించుకుంటున్నాము. మా గొంతుల్లో పలికే ప్రతి స్వరము సాయి మీ ప్రసాదమే. మా హృదయాలలో ఉప్పొంగే ప్రతి భావము ఓ ఆనందదాయి మీ అనుగ్రహమే. ఈ సంగీత పుష్పాంజలిని స్వీకరించి మా అందరినీ మీ ప్రేమలో, మీ సేవలో, మీ ఆశీస్సులతో నడిపించాలని ప్రార్థిస్తున్నాము స్వామి. స్వామి, కనులు కదల్చక, చూపులు మెదల్చక మీ చిరునవ్వుకై మా పరితపన అందుకోండి. ఈ హృదయార్పణ అందుకోండి. ఈ హృదయార్పణ

కొన్నిసార్లు స్వామి మేము మిమ్మల్ని వెతుక్కుంటాము స్వామి ఎక్కడున్నారు అని, కానీ ఒక్కసారి మనసుతో చూస్తే బోధపడుతుంది ఆయన ఎక్కడో లేరు, మనతోనే ఉన్నారు. మన ప్రతి శ్వాసలో, మన ప్రతి ప్రార్థనలో, మన ప్రతి కన్నీటి చుక్కలో, మన ప్రతి చిరునవ్వులో ఆయన సాన్నిధ్యం ఉంది. అందుకే ఆ ప్రేమే మన బలం, ఆ సాన్నిధ్యమే ఓ వరం, ఆ నామమే మన హృదయంలో వినిపించే సంగీతం. స్వామి, మీరు మా జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, మా జీవితానికి మూలం మీరు, మూలాధారం మీరు, మా జీవనాధారమా, మా హృదయ సంగీతమా, మా హృదయ సంగీతమా.

0: looking at the pious and the noble people, some people may heckle at them, consider them rather cheap. They don't suffer anything, no loss for that reason. Watching the elephant passing by, a dog might bark at it, but there's nothing it suffers, nothing that it lacks.
1: ఈనాటి కలి ప్రభావం చేత ఇత్యాది దృశ్యములు ఎన్నియో మనము చూస్తున్నాం.
0: As part of the effects of the Kali age, we come across many such incidents.
1: కోకిల గానమును చూచి కాకులు ఎంతను అరుస్తాయి.
0: On hearing the melodious sound of the koil bird, the crows start making their own sounds.
1: అంత మాత్రం చేత కాకుల కూతలకు కోకిల గానము మానుకోవటం ఏమాత్రము జరగదు.
0: The koil bird doesn't stop singing because of this heckling by the crows.
1: హంసలను చూచి కొంగలెంతో పరిహాసంగా కూస్తుంటాయి.
0: Watching this swan, we find the other birds making fun of them.
1: కాని కొంగలెంత పరిహాసం చేసినప్పటికీ హంస యొక్క ఘనత ఏమాత్రం కూడాను తగ్గిపోదు.
0: The crane might make fun of the swan, but it is not affected.
1: కానీ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి తమ యొక్క సత్యాన్ని తాను గుర్తించుకున్నప్పుడు ఇత్యాది మానాభిమానములకు కాని కీర్తి ప్రతిష్టలకు కాని ఏమాత్రం కూడాను లొంగడు పొంగడు.
0: The one who has realized the inborn innate divinity, he is not elated by praise nor depressed by blame.
1: Manava janma bhagavantuni yokka vara prasadame.
0: Human life is gift of God.
1: Ee vara prasadanni sariyaina margamlo anubhavinchinappude ee andukunnatundi vyakti saarthaka namudu avutadu.
0: If only he makes proper use of this divine gift, he will be naturally living up to the name that he has, a dharav, a human being.
1: Andulo bhagavantudu andinchinatvanti ee dehamu pavitramainatvanti patra.
0: This body gifted by God is a sacred vessel.
1: Ee patranu sakramaina margamulo sariyaina sthitilo వినియోగించుకున్నప్పుడు ఈ పాత్ర యొక్క ప్రభావము మానవత్వం యొక్క అర్థతని గుర్తిస్తుంది.
0: If this vessel, the container, is used, kept clean and tidy and made use of in the proper way, the human value would be recognized.
1: ఇందులో మూడు విధములైనటువంటి యొక్క మార్గములు గోచరిస్తుండాలి.
0: Here we find three parts.
1: అధముడు, మధ్యముడు, ఉత్తముడు అని మూడు స్థితిలో ఉంటున్నాయి.
0: We find the three states, one of the low and the mean, the second the middle, and third the highest, the noblest.
1: ఈ అందుకున్న మానవ దేహం అనేటువంటి పాత్రను సద్వినియోగపరిచి సరి అయినటువంటి యొక్క మార్గంలో దీన్ని అనుభవించినప్పుడు దీనిని సరి అయినటువంటి స్థితిలో ఉత్తముడు అని పేరు పెడతారు.
0: We call him a noble one if he makes use of this container, the body, in the proper way expected of him.
1: Kani ee deham ane paatra yokka viluvanu gurtinchukonaleka durinyoga parichi durmargamlo praveshinchi deenini aneka vidhamuluga kudanu apavitram gaavinchinatunti vaanni adhamudu antaru.
0: He is mean and low, who doesn't know the value of the body, misuses in a wicked way.
1: అయితే ఈ అధమునకు ఉత్తమునకు మధ్యనున్నటువంటి వాడు కొన్ని రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంటాడు.
0: However, we find the one, the middle, between the low and the noble.
1: భగవంతుని దగ్గర నుంచి నిర్మలమైన, నిస్వార్థమైన, పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి ఈ దేహమును అందుకుని మానవుడు దీని యొక్క గుర్తించి దీని సరైన మార్గంలో అనుభవించక కొన్ని విధమైన సమయంలో కడమార్గమును పట్టించి మరికొన్ని సమయం లోపల సుమార్గమును నడిపించి దీని పవిత్రత అపవిత్రత రెండింటి ఎందుకు వినియోగించుకోవటము దీనిని మధ్యముడు అంటారు.
0: The middle path is that where at times is pure, the remaining times impure. He makes use of the body in a sacred way, on another occasion in an unsacred way.
1: ఈనాటి ఆధునిక యుగమునందు మానవుని నిద్రించే నిమిత్తమై చక్కని మెత్తని పాన్పును తెచ్చుకుంటాడు.
0: The modern man needs a bed of comfort that is so soft and tender.
1: దీనికి తగినట్టుగా మెత్తనైన అనుకూలమైనటువంటి దిండును కూడా అమర్చుకుంటాడు.
0: He will also have very good pillow which is equally soft.
1: దీనికి అనుగుణంగా నిరంతరం కూడా తిరిగి గాలిని అందించేటువంటి ఒక సీలింగ్ ఫ్యాన్ కూడా తగిలించుకుంటాడు.
0: He also has the ceiling fan to give him enough of breeze.
1: సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి.
0: The ceiling fan revolves.
1: బెడ్ మెత్తగా ఉంటుండాలి.
0: Bed is soft.
1: పిల్లో కూడా అనుకూలవంతంగా ఉంటుండాలి.
0: Pillow is so convenient.
1: కానీ ఈ వ్యక్తికి నిద్ర రావటం లేదు.
0: But the person doesn't sleep.
1: ఇలాంటి పరిస్థితి లోపల బెడ్ పిల్లో ఫ్యాన్ వీటి మూడింటిని చూచి ఆనందిస్తాడా, లేక నిద్ర రాలేదని విచారిస్తాడా?
0: Will this man who is sleepless, will he be happy looking at the bed, the pillow and the ceiling fan, or feel sorry for them?
1: ఈ బెడ్ ఈ పిల్లో ఈ సీలింగ్ ఫ్యాన్ దేని నిమిత్తమై అమర్చుకున్నాడు?
0: What for these provisions are made, the bed, pillow and the ceiling fan?
1: సుఖనిద్రను అనుభవించే నిమిత్తమై వేసుకున్నాడు.
0: He wanted them to have a good sound sleep.
1: సుఖనిద్ర లేనప్పుడు ఈ ఫ్యాన్ తిరిగి ప్రయోజనం ఏమిటి?
0: When you can't enjoy the good sound sleep, what for?
1: ఈ మెత్తని బెడ్ ధరించి ప్రయోజనం ఏమిటి?
0: Why this good comfortable bed?
1: ఈ అనుకూలవంతమైనటువంటి పిల్లోని వేసుకుని ప్రయోజనం ఏమిటి?
0: Why this pillow of convenience? Why?
1: దీని ఉపయోగం ఏమాత్రము ఉండదు.
0: They are useless.
1: అదే విధముగానే మానవుడు ఈ శరీరం అనేటువంటి దాని యందు మెత్తని హృదయము అనేటువంటి పరుపును వేసుకుని,
0: లైక్వైజ్ ద మ్యాన్ హ్యాస్ గాట్ ద సాఫ్ట్ హార్ట్ ఇన్ దిస్ బాడీ ద బెడ్
1: మనస్సు అనేటువంటి పిల్లోను ధరించి,
0: హ్యాస్ గాట్ దిస్ పిల్లో ద మైండ్
1: బుద్ధి అనేటువంటి ఫ్యాన్ చక్కగా వేసుకున్నప్పటికీ,
0: హ్యాస్ ఇన్స్టాల్డ్ ద ఫ్యాన్ ద ఇంటెలెక్ట్
1: ఈ మానవునికి ఏమాత్రం కూడా శాంతి సుఖము అనేటువంటిది అనుభూతికి రావటం లేదు.
0: Yet the man has no trace iota of happiness and peace.
1: ఈ అనుకూలము లేని ఆనందం ఇవ్వని శాంతిని ఇవ్వనటువంటి ఈ యొక్క మనసు బుద్ధి హృదయము ప్రయోజనమేమిటి?
0: When he has no comfort, convenience, bliss and happiness and joy, what for are these, the heart, the mind?
1: ఈనాటి మానవుని యొక్క హృదయము నిర్మలము నిశ్చలము నిస్వార్థమని వర్ణిస్తున్నారు.
0: Today we describe the heart as pure, clean and sacred.
1: మనోమూలం విధం జగత్తు అని ఈ మనసును చాలా వర్ణిస్తున్నారు.
0: We also attribute the greatest quality that the mind is all pervasive.
1: బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం బుద్ధి కంటే మించినటువంటిది లేదని వర్ణిస్తున్నాము.
0: We describe the intellect as the transcendental principle.
1: ఇన్ని విధములైనటువంటి వర్ణన చేస్తున్నప్పటికీ మానవునికి శాంతి సుఖము అనేటువంటిది ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
0: In spite of all this valuable equipment, there is no peace and happiness in human life.
1: ఎందుకోసం దీన్ని మనం అనుభవిస్తున్నాం?
0: What for all these experiences?
1: ఎందుకోసం భగవంతుడు దీన్ని అందించాడు?
0: Why God has given us these?
1: ఈ హృదయ మనోబుద్ధులను కూడా అందించటము దీని మనశ్శాంతి నిమిత్తమే.
0: In fact, the heart, the mind and intellect are given to you.
1: మానవ జీవితం శాంతి భద్రతలకు గురి కానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: When there is no peace and safety in life, what for are these, the mind and intellect?
1: కొరకు ఈనాడు మానవుడు ఉత్తముడు అని పేరు పొందుతున్నాడు.
0: Today we call man a noble one.
1: జంతునాం నరజన్మ దుర్లభము, ఈ మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది అని వర్ణించుకుంటున్నాము.
0: We also describe our life, which is the rarest among the living creatures.
1: కానీ ఇట్టి వర్ణించటకు తగినటువంటి యొక్క పరికరములు సరైన మార్గంలో మనం వినియోగించుకుంటున్నామా?
0: But the equipment given to us by God, befitting the narration, are we making use of them in the proper way?
1: మనసును సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
0: The mind is not in the proper direction.
1: బుద్ధిని సరైనటువంటి స్థితి లోపల దాన్ని విచారించటం లేదు.
0: Intellect is not discriminating in the correct sense.
1: హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవటం లేదు.
0: The heart is not kept pure.
1: కనుకనే మానవునకు శాంతి అనేటువంటి నిద్ర అత్యంత దూరం అయిపోయినది.
0: So man is cut off from this peace, the real sleep.
1: సుఖము అనేటువంటిది కూడాను కంటికి చాలా దూరం అయిపోయినది.
0: He cannot enjoy the trace of happiness.
1: సుఖశాంతులు లేని జీవితము ఇది ఒక జీవితమా?
0: లైఫ్ బిరెప్ట్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ నో లైఫ్ ఎట్ ఆల్.
1: ఇందులోనే వైరాగ్యం అనేది పొందాలని చెప్పి ప్రార్థిస్తుంటారు గొప్ప వారందరూ.
0: The noble people want to develop the spirit of renunciation in this circumstance.
1: ఈ వైరాగ్యం అంటే ఏమిటి?
0: What do you mean by renunciation?
1: ఆస్తి ఆలి వీడి అడవికి ఎగుట కాదు.
0: Is not running into the forest leaving your property and the family.
1: ఈ వైరాగ్యమునకు చక్కగా గుర్తించుకోవడానికి విద్యార్థులు కూడా సంసిద్ధంగా ఉండాలి.
0: Students should be ready to understand the true spirit of this word renunciation, vairagya.
1: ఈ స్థూల ప్రపంచము,
0: this gross world,
1: ఇది జడమైనటువంటిది అని విశ్వసించాలి.
0: The gross world is inert.
1: సూక్ష్మ ప్రపంచము, ఇది మాయా స్వరూపంగా మనం విశ్వసించాలి.
0: The subtle part of it is one of illusion, maya.
1: కారణ స్వరూపము, ఇది ప్రతిబింబంగా మనం తీసుకోవాలి.
0: The causal form is the reflection.
1: ఆ విధమైనటువంటి మూడింటి యొక్క అర్థంలో మనం చక్కగా గుర్తించినప్పుడే మనకు వైరాగ్యం అనేటువంటిది సహజంగా లభిస్తుంది.
0: When we understand the true meanings of these three, the gross, subtle and the causal, you will know what renunciation is.
1: కాని ఈ మానవుడు ఈనాడు దీనికి మూడింటికి విరుద్ధంగా అనుభవిస్తున్నాడు.
0: But man's behavior is contradictory to these three.
1: స్థూల ప్రపంచమే సత్యముగా విశ్వసిస్తున్నాడు.
0: He goes by this gross apparent world.
1: సూక్ష్మమైన ప్రపంచమే దీనికి సరైనటువంటి ముక్తిగా భావిస్తున్నాడు.
0: He considers the subtle aspect leading to liberation.
1: ఇంకా కారణ స్వరూపమైనటువంటి యొక్క మానస్తత్వము ఇదే వైకుంఠంగా విశ్వసిస్తున్నాడు.
0: హి కన్సిడర్స్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ద కాజల్ యాజ్ ద వెరీ హెవెన్.
1: స్థూల సూక్ష్మ కారణ స్వరూపములు మానవునికి ఏమాత్రము సంబంధం లేదు.
0: ద గ్రాస్ టు సటిల్ అండ్ ద కాజల్ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్
1: మహాకారణ స్వరూపమైనటువంటి వాడే భగవంతుడు.
0: ద సూపర్ కాజ్ ద ప్రైమల్ కాజ్ ఇస్ డివైన్.
1: కనుక ఈ స్థూలమునంతా కూడాను మనము కేవలము ఒక విధమైన జడ స్వరూపంగా విశ్వసించాలి.
0: ది అపారెంట్ గ్రాస్ ఇస్ ఇనర్ట్.
1: ఈ జడం లోపల మనకి ఏమాత్రము చైతన్యం అనేటువంటిది లభ్యం కావటం లేదు.
0: ఇన్ దిస్ ఇనర్ట్ మ్యాటర్ దేర్ ఇస్ నో అవేర్నెస్.
1: ఈ జడాన్ని నమ్ముకుని మనం జీవించేటువంటి జీవితం ఏమిటి?
0: హౌ డు యు గో బై దిస్ ఇనర్ట్ డల్ మ్యాటర్ అండ్ లీడ్ యువర్ లైఫ్?
1: సూక్ష్మ జీవితం అనేటువంటిది మాయా.
0: Then this subtle form is illusion, maya.
1: Maya anaga lenetundi dane maya antaru.
0: Illusion is that
1: సా మాయా ఇది మాయా.
0: నాన్ ఎగ్జిస్టెంట్ ఇస్ టేకెన్ యాజ్ ద వన్ ఎగ్జిస్ట్.
1: ఇంకా కారణ స్వరూపమైనటువంటిది ప్రతిబింబమే.
0: ద కాజల్ ఇస్ ద రిఫ్లెక్షన్.
1: ఇది బింబం కాదు.
0: ఇస్ నాట్ ద ఆబ్జెక్ట్.
1: బింబం కానప్పుడు దీన్ని ఎందుకు బింబంగా విశ్లేషించాలి?
0: వై డూ యూ టేక్ ఇట్ యాజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్?
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి వైరాగ్యము ఈ మూడింటిని చక్కగా అర్థం చేసుకోవటమే నిజమైన వైరాగ్యం మనకు ప్రాప్తిస్తుంది.
0: ఎ ట్రూ రెనన్షియంట్ వుడ్ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ.
1: ఈనాటి మానవుడు ఆ విధమైనటువంటి యొక్క భావనలు ఏమాత్రము అనుభవించటం లేదు.
0: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ త్రీ.
1: ఈ స్థూల సూక్ష్మమైనటువంటి మాయ స్వరూపమైనటువంటి ఈ జగత్తు మనసు అంత కూడాను కేవలము ఒక విధమైనటువంటి భ్రమించేసేటువంటివి.
0: దీస్ త్రీ ఆస్పెక్ట్స్ దట్ కాన్స్టిట్యూట్ ద అపారెంట్ రియల్ వరల్డ్ విల్ డెల్యూడ్ యూ.
1: మహాకారణమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం ప్రవేశించాలి.
0: The super cause, the divinity, the self has got to be known.
1: అప్పుడే మనకు ఆనందము శాంతి మనకు లభ్యమవుతుంది.
0: Then you will have bliss and peace.
1: కనుక మానవత్వాన్ని ఈనాడు చక్కగా అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We have to make every effort to know the value of the human life.
1: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు.
0: The present situation is such that we don't know the value of human life.
1: వీడు నరుడు.
0: He is Nara, the human.
1: Nara anaga deeni artham emiti?
0: What's the meaning of Nara, the
1: Atmake
0: human?
1: Atmake Nara ani peru.
0: Nara is the name of Atma, the self.
1: Kanuka aa Nara anaga Atma swarupude.
0: Nara means the embodiment of the self, Atma.
1: Ee Atma anetundi daniki moola sthanam anetundi de aakashamu.
0: And the space, the sky is the basis for this Atma.
1: Ee aakasham yokka pratibimbamle ఈ పంచభూతములు.
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పేస్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీనిని ఒకనొక సమయం లోపల గోపికలు క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: గోపికాస్ ఎట్ వన్ టైమ్ డిస్క్రైబ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ యాజ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది వెరీ స్పేస్ యాజ్ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ
1: స్వాహ.
0: స్వాహ
1: క్లీం ఒక అక్షరము.
0: Clean one letter.
1: కృష్ణాయ రెండవ అక్షరము,
0: కృష్ణాయ సెకండ్,
1: గోవిందాయ మూడవ అక్షరము,
0: గోవిందాయ థర్డ్,
1: గోపీజన వల్లభాయ నాలుగవ అక్షరము,
0: గోపీజన వల్లభాయ ఫోర్,
1: స్వాహ ఐదవ అక్షరము,
0: స్వాహ ద ఫిఫ్త్ వన్.
1: ఈ క్లీమ్ అనేటువంటిదే భూమి.
0: క్లీమ్ ఇస్ ఎర్త్.
1: కృష్ణాయ ఇదే జలము,
0: కృష్ణాయ ద వాటర్,
1: గోవిందాయ అదే అగ్ని,
0: గోవిందాయ ద ఫైర్,
1: గోపీజన వల్లభాయ అదే ఆకాశము,
0: గోపీజన వల్లభాయ ద స్పేస్
1: అదే ఆకాశము,
0: దట్ ఇస్ ద స్కై.
1: ఈ గోపీజన వల్లభాయ ఈ పంచభూతముల యొక్క స్వరూపమే ఈ యొక్క మానవత్వంతో చేరి ఉండండి.
0: హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎలిమెంట్.
1: పంచభూతములు లేనటువంటి కణము కాని పంచభూతములు లేని జీవితం కాని జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో సెల్ ఆర్ ఎ పర్సన్ ఆర్ ఎ లివింగ్ క్రీచర్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: జలము, అగ్ని, వాయువు, ఆకాశం,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్, ద ఎర్త్, ద వాటర్, ద స్పేస్, ద ఫైర్, ది ఫైవ్ ఎలిమెంట్స్
1: వ్యాపించినటువంటివి ఈ పంచభూతములు.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: దీనినే భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు అని వారు నిర్ణయం చేసుకున్నారు.
0: దిస్ ఇస్ ది మీనింగ్ వెన్ వీ సే గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: ఇలాంటి సర్వవ్యాపకుడైనటువంటి వాడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు, సర్వశక్తిమైనటువంటి వాడు భగవంతుడు. అట్టి భగవంతుణ్ణి వాయువు రూపంగా చూసినప్పుడు మనం అలక్ష్యం చేస్తున్నాము.
0: గాడ్ ఈజ్ హూ ఇస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెసెంట్ ఆమ్నిపొటెంట్ వెన్ యూ జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎయిర్ భూతమును నెగ్లెక్ట్.
1: సద్వినియోగపరచుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈస్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అగ్ని దీపములు ఉంటున్నాయి,
0: ఫైర్ ద ల్యాంప్స్ యూ హ్యావ్.
1: వాని దుర్వినియోగపరచుకుంటున్నారు ఈనాటి మానవులు.
0: మోడర్న్ పీపుల్ ఆర్ మిస్యూజింగ్ దెమ్.
1: అనగా అగ్నిని దుర్వినియోగం చేసుకోవటమే భగవంతుని దుర్వినియోగం చేసుకోవటం.
0: మిస్యూజ్ ఆఫ్ దిస్ ఫైర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్.
1: జలమును దుర్వినియోగం చేసుకోవటమే భగవంతుని దుర్వినియోగం చేసుకోవటం.
0: మిస్యూజింగ్ వాటర్ అమౌంట్స్ టు మిస్యూజింగ్ ది డివైన్ ప్రిన్సిపల్.
1: పృథ్వీని కూడా దుర్వినియోగం చేసుకుంటున్నాము.
0: ఎర్త్ ఆల్సో ఇస్ మిస్యూజ్.
1: అది భగవంతుని దుర్వినియోగం చేసుకోవటం.
0: ఇట్ మీన్స్ వి ఆర్ మిస్యూజింగ్ ద డివైన్ ప్రిన్సిపల్.
1: ఆకాశము,
0: దెన్ ద స్పేస్.
1: ఈ ఆకాశం అన్నింటికీ మూలాకారమైనటువంటిది.
0: అండ్ ఇట్స్ ది మెయిన్ బేసిస్ ఫర్ ఆల్.
1: ఈ మూలాధారమైనటువంటి ఒక ఆకాశ తత్వాన్ని మనం ఏమాత్రము విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఆర్ కన్సిడరేషన్ ఫర్ దిస్ మెయిన్ స్పేస్.
1: కనుక మానవుడు ఈ పంచభూతములతో కూడినటువంటి యొక్క ఈ పంచభౌతిక దేహమును మాత్రమే గొప్పగా విశ్వసించి దీని సుఖముల కోసము, దీని ఆనందం కోసము, దీని అనుకూలం కోసము జీవితాన్ని అర్పితం చేస్తున్నాము.
0: మ్యాన్ గోస్ బై దిస్ బాడీ ఫుల్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ హి వాంట్స్ టు బి హ్యాపీ, హి వాంట్స్ టు బి బ్లిస్ఫుల్ అండ్ వాంట్స్ టు హావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్సెస్.
1: దుర్బలమైన కాయం,
0: ద బాడీ ఇస్ సో వీక్.
1: ఎప్పుడూ విడిచేది ఎరుకలేదు.
0: వెన్ ఇట్ ఫాల్స్ నో వన్ కెన్ సే.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నిమ్మనమున.
0: దో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్టిప్యులేటెడ్ యూ కెనాట్ బిలీవ్ దట్.
1: బాల్యమందు లేక ప్రాయమందు లేక ముదిమియందు లేక ముసలియందు ఎప్పుడూ విడిచేది ఎరుకలేదు.
0: వెన్ వన్ వుడ్ డై నోబడి కెన్ సే.
1: ఇలాంటి వాటర్ బబుల్స్ వంటి ఈ దేహాన్ని గురించి ఇంత ప్రయత్నము, ఇంత శ్రమలు ఎందుకు పడాలి?
0: When the body is a water bubble, why should you exert, strain yourself?
1: బ్రతికినందుకు ఒక సాత్వికమైనటువంటి కర్మ ఆచరించాలి.
0: In fact, having taken this human life,
1: ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అనుభవించాలి.
0: We should lead an ideal life.
1: శాంతి సుఖాన్ని మనం అందించాలి.
0: We should also see that everyone will have peace.
1: సర్వమునకు దేహమే మూల కారణము.
0: The body is main thing for everything.
1: ఈ దేహాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా తీసుకుని, పనిముట్టుగా తీసుకుని,
0: taking the body as an instrument,
1: tadwara manam shanti santosham anetu dani anubhavinchali.
0: Through this instrument of the body we can experience peace and happiness.
1: Idi kevalam oka panimuttu maatrame kaani ide prana samanamainadi kaadu.
0: Body is an instrument but not the life.
1: ఇప్పుడు ఒక ఫ్యాన్ పెట్టుకున్నాం.
0: హియర్ యూ హ్యావ్ ఫ్యాన్.
1: ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి.
0: ఇట్ రివాల్వ్.
1: ఆ తిరగటం వల్ల మనకు గాలి వస్తుండాలి.
0: సో యూ గెట్ ది బ్రీజ్.
1: కానీ ఈ గాలి ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ ఇట్?
1: ఫ్యాన్ నుంచి వస్తుండాలి.
0: అవుట్ ఆఫ్ ది ఫ్యాన్.
1: కాదు కాదు.
0: నో.
1: సర్వత్రా ఉన్నది గాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ ఆల్ అరౌండ్.
1: ఆ ఫ్యాన్ ద్వారా మనం డైరెక్ట్ చేసుకుని మన వైపును తిరిగినప్పుడు ఈ గాలి మనం అనుభవిస్తున్నాం.
0: యాజ్ ద ఫ్యాన్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ యూ, యూ ఫీల్ ది బ్రీజ్.
1: కనుక నీ మనస్సు అనేటువంటి ఫ్యాన్ ను డైరెక్ట్ నీవు భగవంతుని వైపు త్రిప్పు.
0: లెట్ దిస్ మైండ్ ద ఫ్యాన్ బి డైరెక్ట్ టువర్డ్స్
1: ఆనందము అనేటువంటి గాలి నీకు లభ్యమవుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ది బ్రీజ్ ఆఫ్ బ్లిస్.
1: కానీ ఈ మైండ్ అనేటువంటి గాలి ప్రకృతి వైపును తిప్పి నాకు గాలి రావటం లేదనుకుంటే ఇది ఎవరు తప్పు?
0: బట్ ద మైండ్ ద ఫ్యాన్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద వరల్డ్ అండ్ యూ డోంట్ గెట్ ది బ్రీజ్.
1: కనుక నీ మనస్సును భగవంతుని వైపు మరల్చాలి కానీ పంచభౌతికమైనటువంటి దేహం పైన మరల్చకూడదు.
0: లెట్ ద మైండ్ బి గాడ్ వర్డ్ నాట్ టువర్డ్స్ ద బాడీ.
1: ఇలాంటి అనిత్యము అశాస్త్రమైనటువంటి ఒక దేహతత్వాన్ని మనం సత్యనిత్యంగా విశ్వసిస్తున్నాము.
0: దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరరీ. which is ephemeral, we consider it permanent.
1: దీని ఆనంద నిమిత్తమై అనేక పాటు పడుతున్నాము.
0: For the happiness of the body, we struggle and strain. దీని
1: సుఖ సంతోషం నిమిత్తమై అనేక క్రియలు చేస్తున్నాము.
0: To make ourselves happy, we struggle hard.
1: కానీ ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి పనులే.
0: All these are wasteful deeds.
1: ఇలాంటివి మన హృదయానికి సంబంధించినటువంటి మార్గాన్ని మనం వెతకాలి.
0: In fact, we have to search within the heart.
1: హృదయం ఎప్పుడు కూడా ఆనందమయమైనటువంటిది.
0: The heart is always in blissful state.
1: ఎప్పుడు పరమ ప్రీతితో కూడినటువంటిది.
0: It is full of love.
1: శాంతితో చేరినటువంటిది.
0: It is filled with peace.
1: శాంతి బయట ప్రదేశంలో లేదు.
0: Peace is not present outside.
1: హృదయంలో శాంతి ఉన్నది.
0: Peace is present within the heart.
1: కానీ ఆ శాంతిని కూడాను అశాంతిగా మార్చుకుంటున్నారు ఈనాటి మానవులు.
0: But modern man has transformed the peace into restlessness.
1: ఇంకా శాంతి ఏ విధంగా నీకు లభిస్తుంది?
0: How do you expect to be peaceful?
1: శాంతికి మనం హృదయం నుంచి ఆవిర్భవించాలి.
0: Heart is the place of origin.
1: హృదయం పవిత్రమైనటువంటి గుణములకంత కూడాను మూలాధారమైనటువంటిది.
0: And heart is the main basis for all sacred
1: things. దేహం అపవిత్రమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంతో ఈ అరిషడ్ వర్గాలతో కూడినటువంటిది దేహము.
0: Body is unsacred, full of six weaknesses such as avarice,
1: daya, prema, sahanamu, sanubhuti, సత్యము ఇలాంటి పవిత్రమైన గుణములతో కూడినటువంటిది హృదయము.
0: ద హార్ట్ హాస్ గాట్ సీక్రెట్ క్వాలిటీస్ లైక్ ట్రూత్, కంపాషన్, లవ్, సాక్రిఫైస్.
1: కనుక ఈ హృదయం నుంచి వచ్చేటువంటి అన్ని కూడా మనం పవిత్రంగా మనం భావించాలి.
0: ఆల్ దట్ ఎమనేట్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆర్ సీక్రెట్.
1: ఈ హృదయానికి దేహాన్ని ఏమాత్రము కూడా అతికించకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ లింక్ ది హార్ట్ విత్ ద బాడీ.
1: నీవు దేహమే ప్రత్యేకమైనటువంటిది. ఈ హృదయం అనేటువంటి తొడుక్కున్నటువంటి ఒక కవచం వంటిది దేహం.
0: ఆఫ్టర్ ఆల్ ద బాడీ ఇస్ ద వెస్చర్ దట్ ఇస్ పుట్ ఆన్.
1: కానీ మానవత్వంలో ఈనాడు అర్థం చేసుకోవటమే చాలా కష్టమైపోవటం చేతనే అనర్థముల చేత మానవుడు జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ ది డిస్టార్టెడ్ వర్షన్, మిస్అండర్స్టాండింగ్, ది హ్యూమన్ లైఫ్
1: ఎంత పవిత్రమైనటువంటి మానవ జీవితం.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సో సేక్రెడ్.
1: ఎంత ధన్యమైనటువంటి మానవ జీవితం.
0: వన్ కెన్ వర్క్ ఫర్
1: పుణ్యమైనటువంటి మానవ జీవితం.
0: ఇట్స్ వన్ మెరిటోరియస్.
1: ఎంత విలువైనటువంటి మానవ జీవితము.
0: ఇట్స్ హైలీ వాల్యుబుల్.
1: దీని విలువను ఏమాత్రము తెలుసుకోవటం లేదు.
0: యూ డోంట్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: దీని విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: హెట్ మేక్ ఎవరి ఎఫర్ట్ టు నో ది వాల్యూ ఆఫ్ హ్యూమన్
1: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు ఇవన్నీ కూడాను మనసు యొక్క, దేహం యొక్క ఉపాధులు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ హెస్ గాట్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ద మైండ్, ఇంటెలెక్ట్, ద సెన్సెస్.
1: కుంటున్నాం కానీ ఆత్మతత్వాన్ని ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించటం లేదు.
0: వీ గో బై దిస్ బాడీ బట్ వీ డోంట్ థింక్ ఆఫ్ ది స్పిరిట్, ది ఆత్మ.
1: కనుక దీనికి మూలాధారమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
0: ద మెయిన్ బేసిస్ ఆత్మ హెస్ టు బి కన్సిడర్డ్.
1: ఈ ఆత్మతత్వాన్ని గుర్తించినప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
0: ది ఎంక్వైరీ ది సెల్ఫ్ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఏదో మేము పొందడానికి, సార్థకత పొందడానికి అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నాం.
0: పీపుల్ ఫాలో స్పిరిచువల్ పాత్స్ ఫర్ లిబరేషన్.
1: ఈ సాధనలు చేసి ఏమీ ప్రయోజనం లేదు.
0: ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ యూస్లెస్.
1: హృదయాన్ని పవిత్రమైన భావంతో విశ్వసించి ఏ పనైనా చేయి, అన్ని పవిత్రమవుతాయి.
0: విత్ ప్యూర్ ఫీలింగ్ ఇన్ యువర్ హార్ట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్.
1: హృదయాన్ని అపవిత్రం గావించుకుని ఎన్ని సాధన చేసినా కూడా అవి ప్రయోజనం ఉండదు.
0: విత్ ఇంప్యూర్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: అన్ని కూడాను నిరర్థకమైపోయినటువంటి పనులుగా ఉంటుంటాయి.
0: ఆల్ దీడ్స్ ఆర్ వేస్టెడ్.
1: నీ హృదయాన్ని మొట్టమొదట పవిత్రం గావించుకో.
0: ప్యూరిఫై యువర్ హార్ట్ ఫస్ట్.
1: ఈ దుర్మార్గమైనటువంటి భావములు హృదయంలో చేరకుండా చూసుకో.
0: డిస్పెల్ వికెట్ ఫీలింగ్స్.
1: మానవులకు కామ క్రోధ లోభములు ఈ మూడు కూడాను ఆధ్యాత్మికానికి పరమ శత్రువులు.
0: ఫర్ స్పిరిచువల్ పాత్ కామ ది డిజైర్, క్రోధ ది యాంగర్, మోహ ది అటాచ్మెంట్ ఆర్ వర్స్ టు ది ఎనిమీస్.
1: రామాయణంలో రావణ్ని కామంగా మార్చుకున్నది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రావణ సింబలైజెస్ ది కామ ది లస్ట్.
1: రావణుడు ఎంత గొప్పవాడు.
0: రావణ ఇస్ గ్రేట్ వన్.
1: తనకనక వస్తువు అనాదుల్లో తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో షార్ట్ డెర్త్ ఫర్ ప్లేయింగ్.
1: విద్యలో 64 విద్యలు చదివినటువంటి వాడు.
0: ఈజ్ హైలీ నాలెడ్జబుల్ వన్.
1: ఇంకా అనేక విధమైన తపస్సులు ఆచరించి దైవానుగ్రహాన్ని కూడా పొందినటువంటి వాడు.
0: హి డిడ్ పెనెన్స్ ఫర్ ఎ ప్రిటీ లాంగ్ పీరియడ్ అండ్ ఎర్న్ గాడ్స్.
1: ఇంత గొప్ప వ్యక్తి ఒక్క కామానికి లోపం కావటం చేతనే సర్వమును పతనం గావించుకున్నాడు.
0: సచ్ ఎ మైటీ పర్సన్ లైక్ రావణ హాస్ హి గాట్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు ది డిజైర్.
1: పవిత్రమైన దివ్యమైన భవ్యమైనటువంటి రామాయణం నందు రావణుడు ఒక పెద్ద ఇదిగా మూర్ఖంగా రూపం దిప్పచేశాడు.
0: ఇన్ దట్ మైటీ బ్యూటిఫుల్ ఎపిక్ ఆఫ్ రామాయణ రావణ స్టాండ్స్ యాజ్ ఎ సింబల్.
1: కారణము ఈ వాంఛన చేతనే.
0: ఇట్స్ డ్యూ టు డిజైర్.
1: ఈ వాంఛన చేతనే తన తపస్ బలం కూడాను నాశనం చేసుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ డిజైర్ దట్ రూయిన్డ్ ద పవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద పినెంట్.
1: ఇంకా భాగవతం లోపల
0: దెన్ ఇన్ భాగవత
1: హిరణ్యకశిపుడు
0: హిరణ్యకశిపు
1: హిరణ్యకశిపునికి క్రోధము
0: Hiranyakashipu has thanks for anger.
1: Hiranyakashipu panchabhutamunu kuda adupulo pettukunnatundi vaadu.
0: Hiranyakashipu has got control over the fire.
1: Hiranyakashipu goppa scientist.
0: Hiranyakashipu is a great scientist.
1: Bhoomini kuda nu tirakkunda cheyalani prayatnam chesadu.
0: He could also stop the earth from rotating.
1: Ee naadu scientist anta kuda chandramandalaniki poyinaru.
0: Scientists, modern scientists go to the moon.
1: Kaani purapu ee yokka raakshasudainatundi Hiranyakashipu సూర్యమండలానికి ప్రయాణం చేశాడు.
0: హిరణ్యకశిపు స్టెప్డ్ ఇంటూ సన్.
1: ఇంత గొప్ప సైంటిస్ట్ అయి కూడాను,
0: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్,
1: క్రోధము
0: ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్,
1: ఏమాత్రం కూడాను సాధించలేదు.
0: బికాస్ ఆఫ్ దిస్ యాంగర్ హీ కుడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈ కోపం కలిగినటువంటి వాడికి ఏం ఫలిస్తుంది?
0: వాట్ ఈస్ దట్ యు వుడ్ అచీవ్?
1: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు.
0: ద వన్ ఫుల్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
1: యగ్గును కలుగున్,
0: యు హావ్ ప్రాబ్లమ్,
1: పాప పనులను చేయును,
0: యు కమిట్ సిన్ఫుల్ డీడ్స్,
1: పొమ్మనిపించుకును,
0: ఎవ్రీబడీ విల్ హావ్ స్కాన్ఫుల్ లుక్,
1: తన కలిమి భంగపుచ్చును,
0: హీ రూయిన్స్ హిస్ ప్రాపర్టీ,
1: తనకు గల గౌరవము దగ్ధము చేయును,
0: హీ లూజెస్ హిస్ రెస్పెక్ట్,
1: తన వారల కడసేయును,
0: హీ విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ పీపుల్.
1: జనులకు కోపము వలన సర్వము చెడుగును.
0: అండ్ పీపుల్ లూజ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ యాంగర్.
1: ఈ భాగవతము లోపల ఈ హిరణ్యకశిపుడు ఒక క్రోధం అనేటువంటి స్వరూపాన్ని ధరించాడు.
0: ఇన్ దట్ ఎపిక్ భాగవత హిరణ్యకశిపు ఇస్ అ సింబల్ ఫర్ యాంగర్.
1: ఇంకా
0: నెక్స్ట్
1: భారతమునందు,
0: ఇన్ భారత,
1: దుర్యోధనుడు లోభి.
0: Duryodhana stands for miserliness.
1: Lobhivaninu champa vaani kottavaladu vere tittavaladu.
0: You don't need to accuse or kill a miser.
1: Dabbu nadiginanta dabbuna taachachu.
0: If you ask for charity or for money, the miser will die immediately.
1: Anta lobhi.
0: Is such a miser he is.
1: ఇలాంటి లోభి అయినటువంటి దుర్యోధనుడు ఏం సాధించాడు?
0: వాట్ ఈస్ దట్ హీ అచీవ్డ్ ఇన్ లైఫ్ అవుట్ ఆఫ్ మైజర్లీనెస్?
1: ఇలాంటి క్రోధంతో ఉండినటువంటి ఇతను ఏం సాధించాడు?
0: అవుట్ ఆఫ్ యాంగర్ వాట్ ఈస్ దట్ హిరణ్యకశిపు అచీవ్డ్?
1: కానీ రావణుడు గొప్ప భక్తుడే,
0: రావణ ఇస్ ఎ గ్రేట్ డివోటీ,
1: గొప్ప తపస్సంపన్నుడే,
0: వన్ ఆఫ్ పెనెన్స్.
1: కానీ ఈ కామం చేతి ఏమి సాధించాడు?
0: అవుట్ ఆఫ్ బికాస్ ఆఫ్ దిస్ లస్ట్ వాట్ ఇస్ దట్ హీ?
1: కామ క్రోధ లోభములు మూడు కూడాను పరమ శత్రువులు సాధకులకు.
0: దేర్ ఫోర్ ఫర్ స్పిరిచువల్ ఎస్పైరెంట్ ద డిజైర్ ద యాంగర్ అటాచ్మెంట్ ఇస్ వర్స్ దెన్ ఎనీ.
1: సాధన చేసినప్పటికి ఒక్కతూరి కోపం వచ్చిందా సర్వము నాశనం అయిపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ పెనెన్స్ వెన్ అవుట్ ఆఫ్ ఫ్యూరీ ఆఫ్ యాంగర్ ఎవ్రీథింగ్ వుడ్ బి వేస్టెడ్.
1: కనుక ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
0: కంట్రోల్ ఆల్ దిస్ త్రీ.
1: లోకములో,
0: in this world,
1: oka 10 mandi durmargulu untaru.
0: There are 10 wicked people.
1: Ee 10 mandi durmargulu lopala ye okkadeina kochi sanmarguduga untadu.
0: Among this group of 10, at least one will be good.
1: Ee 10 mandi sanmarguluga undetunti vaaru lopala ye okkadeina kani daiva preeti kala vaadaga untadu.
0: And in this group of 10, at least there will be one who will have love for God.
1: ఈ 10 మంది దైవ ప్రీతి గల వారి లోపల ఒక్కడైనా దైవాన్ని పొందాలనేటువంటి అభిష్ట కలిగినటువంటి వాడు ఉంటాడు.
0: ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ 10 దేర్ షుడ్ బి వన్ హూ వాంట్స్ టు అటైన్ డివినిటీ.
1: ఈ దైవాభిష్టం కలిగినటువంటి వారి 10 మంది లోపల ఒక్కడైనా దైవాజ్ఞను శిరసావహించాలి అని భావిస్తాడు.
0: ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ 10 అట్లీస్ట్ వన్ వుడ్ డిసైడ్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్.
1: ఈ దైవాజ్ఞను శిరసావహించి ప్రవర్తించినటువంటి వాడే ధన్యుడు అన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ ఇఫ్ హి ఫాలోస్ ద కమాండ్.
1: ఆజ్ఞను శిరసావహించక
0: without following the command of God,
1: ఎన్ని సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of spiritual paths and pursuits?
1: కనుకనే మొట్టమొదట దుర్మార్గంలో ఉన్నటువంటి సన్మార్గాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to understand the importance of goodness among the wicked people there.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ పవిత్రమైనటువంటి మంచితనం ఉంటుండాలి.
0: In every man there is a sacred quality of goodness.
1: కానీ మానవుడు ఇది మంచితనంగా భావించుకోవటం లేదు.
0: But he doesn't take it as goodness.
1: తన అభిష్టమునకు విరుద్ధంగా ఉండేటువంటిది అనగా విశ్వసిస్తున్నాడు.
0: He considers acting against his desire choices.
1: శరీర సుఖము, మానసిక శాంతి ఇవి రెండే చాలా అవసరము.
0: Modern man needs the body comfort and mental peace.
1: ఏంటి ఈ రెండింటి వల్ల మనకు లభించేటువంటి ఫలితము?
0: What is that you get out of these two?
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Body is like a water bubble.
0: Body is like a
1: water
0: bubble.
1: Follow the body, don't follow the mind.
0: Don't follow the body, don't follow the mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: నీ హృదయాన్ని విశ్వసించు.
0: Follow your conscience.
1: ఈ తుచ్చమైనటువంటి మనసును.
0: Why this mean mind?
1: అనిత్యమైనటువంటి దేహాన్ని నీవు ఎందుకు విశ్వసిస్తావు?
0: వై దిస్ ట్రాన్షన్ బాడీ? వై డూ యూ బిలీవ్ దెమ్, ట్రస్ట్ దెమ్?
1: నీ హృదయాన్ని విశ్వసించిన తర్వాత దానికి వెన్ని తోడుగా నీవు విశ్వసించవచ్చు.
0: వెన్ వన్స్ యూ ఫాలో యువర్ కాన్షియన్స్ ద రెస్ట్ విల్ ఫాలో.
1: ఎంత కాలమైనా ఇంకా సుఖము, ఇంకా సుఖము, ఇంకా సుఖం పొందాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ లైఫ్ టైమ్ వీ వాంట్ టు బి హ్యాపీ అగైన్ అండ్ అగైన్.
1: ఈ సుఖం అంటే ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ happiness meaning is not understood.
1: సుఖం అంటే
0: వాట్ డూ యూ మీన్ బై
1: హ్యాపీ? వాంచలు లేకపోవటమే సుఖము.
0: డిజైర్లెస్నెస్ ఈజ్ హ్యాపీనెస్.
1: వాంచలు ఉండటమే దుఃఖము.
0: అండ్ డిజైర్
1: సమస్త వాంచలకు కూడా దుఃఖమే మూల కారణము.
0: అండ్ for every desire is the cause for misery.
1: ఇవన్నీ కూడా దుఃఖం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: And they are the products of misery.
1: నేను గొప్ప ప్రేమిస్తు కావాలి.
0: I want to become a great
1: chief minister kavali.
0: I want to be chief minister.
1: Ivanni dukkhaniki hetuve.
0: Well, there are the reasons for sadness.
1: Ivi nijanga ee korikalanni kudanu sukham andinchetuvanti kaadu.
0: These desires will never confer happiness.
1: Evar degirkaina meeru poi prashinchandi.
0: You go to anybody and
1: put a question. Gopa srimantuduga untadu.
0: Never rich man.
1: Dhanamuniki em takku ledu.
0: No shortage of money.
1: Dhanyamuniki em takku ledu.
0: Not grain.
1: Bhavanamuniki em takku ledu.
0: Mansion.
1: Sancharamuniki em takku ledu.
0: Has got so much.
1: Sarvamanu kulukaga untunnayi.
0: There's all conveniences and comforts.
1: Ayya meeru enta adrushtavantuleyya అన్నతని ప్రశ్నిస్తే,
0: జస్ట్ యు ఆస్క్ దట్ రిచ్ మ్యాన్ హౌ లక్కీ యు ఆర్,
1: నేను అదృష్టవంతుడని నీకు ఎట్లా తెలుసు అంటాడు.
0: హి విల్ సే హౌ డు యు నో దట్ ఐ యామ్ లక్కీ.
1: ధనకనక వస్తువు అనాథుల్లో తక్కువ లేదు.
0: In fact, there is no shortage of in
1: సుఖ శాంతులు ఏమాత్రము తక్కువ లేదు.
0: And in fact, I got all the peace and
1: సదుపాయం అంతా ఉంటున్నాయి.
0: I have all convenience comfort.
1: కావలసినంత నౌకర్లు అంతా ఉంటున్నారు.
0: I have so many attendants.
1: కావలసినంత భోజనం చేయవచ్చును.
0: And I can eat plenty.
1: ఇంతకంటే ఏం కావాలండి అదృష్టానికి అన్నాడు.
0: Yes, to be fortunate enough, what else is needed?
1: అప్పుడు ఆ శ్రీమంతుడు చెప్తున్నాడు.
0: Then the rich man says,
1: మీరు చెప్పినట్టుగా అన్ని అనుకూలంగానే ఉంటున్నాయి.
0: As you said, everything is
1: fine.
0: What is the use?
1: రెండు మాత్రం నా దగ్గర లేవు అన్నాడు.
0: Two I don't have.
1: ఏమిటది?
0: What are they?
1: శాంతి సుఖము రెండు లేదు.
0: The two I don't have, one is peace, శాంతి, సుఖ, the happiness.
1: ఈ పదార్థములన్నీ కూడాను నాకు కంఫర్ట్ అందిస్తున్నాయి కానీ సుఖాన్ని అందించడం లేదు.
0: Material objects give me comfort but not happiness.
1: ధనమంతా ఉంటుంది, ఈ ధనమంతా కూడాను నాకు అనేక విధమైనటువంటి కీర్తిని మాత్రం సంపాదిస్తుంది కానీ గౌరవాన్ని సంపాదించడం లేదు.
0: మనీ మేక్స్ మీ రెప్యూటెడ్ బట్ నాట్ రెస్పెక్ట్.
1: ఈ నౌకర్లంతా కావలసినంత మంది ఉంటున్నారు.
0: ఐ హావ్ మెనీ అటెండెంట్స్ ప్యూన్స్.
1: కానీ వీళ్ళంతా కూడాను ఒక సర్వీస్ గా చేస్తున్నారే కానీ స్నేహంగా చేయటం లేదు.
0: ప్యూన్స్ సర్వ్ మీ but not out of friendship.
1: కనుక స్నేహితుడు అనేటువంటి వాళ్ళు లేనప్పుడు ఇంతమంది సర్వెంట్స్ ఉండి ప్రయోజనం ఏమి?
0: ఐ హావ్ నో ట్రూ ఫ్రెండ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ సో మెనీ ప్యూన్స్ అరౌండ్.
1: ఈ స్నేహితుడు ఎవరు?
0: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది కాపాడేటువంటి స్నేహితుడు ఒక్క భగవంతుడు ఒక్కడే. అనిపించడం లేదు.
0: మెటీరియల్ ఆబ్జెక్ట్స్ గివ్ మీ కంఫర్ట్ బట్ నాట్ హ్యాపీనెస్.
1: ధనమంతా ఉంటుంది, ఈ ధనమంతా కూడాను నాకు అనేక విధమైనటువంటి కీర్తిని మాత్రం సంపాదిస్తుంది కానీ గౌరవం

0: అవస్థలు ఎందుకునను? వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది కాపాడేటువంటి స్నేహితుడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
1: There's only one true real friend, God himself, who is with you, in you, above you at all periods of time, under all circumstances.
0: శ్రీమంతుడు ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Since that day, rich man started praying.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఈ ప్రపంచమే పెద్ద గ్రంథము.
1: In fact, the whole world is a big text book.
0: నా యొక్క బుద్ధియే నా యొక్క గురువు.
1: And my intellect is my preceptor.
0: భగవంతుడే నా గురువు.
1: And God is
0: భగవంతుడే నా స్నేహితుడు. భగవంతుడే నా స్నేహితుడు.
1: God is my friend.
0: దీనిని మేము భద్రంగా చాకుంటే, భద్రంగా ఉంచుకుంటే నాకే సుఖముకు అడ్డుగు లేదు.
1: If I maintain, preserve them in safe custody, I'll be quite happy.
0: ఈనాడు స్నేహితులు స్నేహితులు స్నేహితులు అందరూ స్నేహితులుగానే తయారవుతున్నారు.
1: Today we consider everyone as our friend.
0: చెరువు నీరు చేరినంత వరకు,
1: so long the tank is full of water,
0: వేలకు వేలకు కప్పలు వచ్చి చేరిపోతుంటాయి.
1: థౌజండ్స్ ఆఫ్ ఫ్రాగ్స్ గ్యాదర్ దేర్.
0: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
1: వెన్ ద ట్యాంక్ ఇస్ డ్రై, నాట్ ఈవెన్ వన్ ఫ్రాగ్.
0: అదే రీతిగానే నీవు శ్రీమంతుడిగా ఉండినంత వరకును, అధికారిగా ఉండినంత వరకును, నీవు గొప్ప పదవిలో ఉండినంత వరకు అందరూ నీకు స్నేహితులే.
1: లైక్ వైజ్ సో లాంగ్ యువర్ రిచ్ ఎనఫ్, సో లాంగ్ యువర్ పొజిషన్, ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
0: ఈ ధనము నిర్మూలమైన,
1: the money is lost,
0: padavi taragipoyina,
1: you retire,
0: okkadaina ninnu chusi goodbye cheppadu,
1: not even one fellow will say goodbye.
0: ఇలాంటి ప్రకృతి లోపల ఇవి మనకు శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ దిస్ వరల్డ్ డు యు కన్సిడర్ దెం పర్మనెంట్?
0: ఏది శాశ్వతం కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ తత్వమే శాశ్వతం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ ప్రేమ చేతనే సర్వలు మనకు బంధువులు అయిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు విల్ హావ్ రిలేషన్స్ ఎవ్రీవేర్ బికాజ్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమను మనం దగ్గర పెట్టుకుంటే ప్రపంచాన్నంతా కూడా మనం చేర్చుకుంటాం.
1: విత్ లవ్ విత్ ఇన్ యు విల్ హావ్ ద హోల్ వరల్డ్ విత్ యు.
0: ఈనాడు మీరు ఇన్ని దేశాల నుంచి ఇన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎందుకోసం వచ్చారు?
1: వై మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ countries all over the world have gathered here.
0: విచారం చేసినప్పుడు దీని యొక్క అంతరార్థం చక్కగా అర్థం చేసుకోవచ్చు.
1: If you investigate and inquire fully well, you will know the significance.
0: మీ ఇంటిలో లేనిది,
1: that which is not in your home,
0: మీ దేశంలో లేనిది,
1: which is not present in your land,
0: మీ సంసారంలో లేనిది,
1: not in your family,
0: మీ రాష్ట్రంలో లేనిది,
1: not in your province,
0: మీ గ్రామంలో లేనిది,
1: in your village,
0: ఏదో ఒకటి ఇక్కడ ఉంటుందాది. దానికోసం మీరందరూ ఇక్కడికి వచ్చారు.
1: That which is not available in your family, the state, the country is present over here, therefore you come.
0: అది సర్వ సమానత్వమైనటువంటి ప్రేమ.
1: That is which is equal to everybody.
0: ఆ ప్రేమ నిమిత్తమే మీరు ఇక్కడికి వచ్చారు.
1: You have come here for love.
0: ఆ ప్రేమ నీ ఇంటిలో లేదు.
1: The love is not
0: in your home.
1: Not in your country.
0: నీ విధి గ్రామంలో లేదు.
1: Not in your village.
0: ఆ ప్రేమను పొందే నిమిత్తమే మీరు ఇక్కడికి వచ్చారు.
1: You have come here to acquire.
0: కనుక ప్రేమ చేతనే మీరందరికీ సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకోవచ్చును.
1: You can establish intimate relationships with love only.
0: ప్రేమ రహితమైనటువంటి భూమి ఒక మరుభూమి.
1: And the land without love is barren.
0: ఈ హృదయం అనేటువంటి భూమి యందు ప్రేమ తత్వం అనేటువంటిది ఉండాలి.
1: In this field of human heart there should be love.

0: దేశముతు
1: విత్ ఆల్ ఎమోషన్స్ ఫీలింగ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగది గోడలు ప్రార్థించారు
1: ఫర్ ద రెయిన్ ఆఫ్ లవ్ టు షావర్ ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో ఇన్సెసెంట్లీ ఓ కృష్ణ సింగ్ ఫర్ అస్
0: నీ మురళీనాదం నుండి ఈ ప్రేమతత్వం ఉంటుంది
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ దిస్ లవ్ ఇన్
0: యువర్ మెలడీ నుండి ప్రేమతత్వం ఉంటుంది
1: దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ మెలడీ
0: నీ ప్రవర్తన నుండి ప్రేమతత్వం ఉంటుంది
1: దేర్ ఇస్ లవ్ ఇన్ యువర్
0: కాంట్ ప్రేమ మరొక దాన్ని ఆశించినటువంటి కాదు
1: యువర్ లవ్ ఇస్ సెల్ఫ్ లెస్
0: దేనిని ఆశించదు ఈ ప్రేమ
1: అండ్ దిస్ లవ్ ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్
0: అందించేది గాని అందుకునేటువంటిది కాదు
1: ఇట్ ఓన్లీ గివ్స్ ఇట్ నెవర్ రిసీవ్స్
0: అట్టి ప్రేమ ఎక్కడ కూడా చిక్కదు
1: సచ్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్
0: దైవమునందు మాత్రమే అట్టి నిస్వార్థమైనటువంటి ప్రేమ మీకు లభ్యమవుతుంది
1: దట్ సెల్ఫ్లెస్ లవ్ ఇస్ ఓన్లీ విత్ గాడ్
0: అట్టి నిస్వార్థ ప్రేమ నిమిత్తమై మీరు ఇంతవరకు పాటు పడుతూ వస్తున్నారు
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ స్ట్రగ్లింగ్ హార్డ్ ఫర్ దిస్ సెల్ఫ్లెస్ లవ్
0: లేకపోతే ఎవరు మీకు జాబులు రాశారు ఎవరు మీకు ఇన్విటేషన్స్ పంపించారు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు
1: హూ రోట్ టు యు లెటర్స్ ఆర్ సెంట్ ఇన్విటేషన్స్ వాట్ బ్రాట్ యు హియర్
0: మీకు ఏమి నేను ఇస్తున్నాను
1: వాట్ ఇస్ దట్ భగవాన్ ఇస్ గివింగ్ యు
0: నాయన ఎప్పుడు వస్తుంది అని ప్రేమతో మాట్లాడిస్తే వాడు ఉబ్బిపోతుంటాడు చాలా ఆనందాన్ని అనుభవిస్తుంటాడు
1: స్వామి వెన్ యు కమ్ యు ఆర్ ఎక్స్టాటిక్
0: ఒక్క మాటలోనే ఇంత మధుర్యం ఉంటుంది
1: సో మచ్ స్వీట్నెస్ ఇన్ వన్
0: మీరు కూడా మధురమైన మాటలు మీరు నేర్చుకోండి
1: యు ఆల్సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ
0: పవిత్రమైన యొక్క ప్రవర్తనలో నీవు నచ్చుకోండి
1: అండ్ హ్యావ్ సెక్రెట్ కాండక్ట్
0: కనుక అప్పుడే నీకు గౌరవం కూడా లభిస్తుంది
1: దెన్ యుల్ బి రెస్పెక్టెడ్

0: మాట్లాడేటువంటి మాట సత్యమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్
0: స్పీక్
1: ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: అంత మృదుమధురమైనటువంటి మాటలు కానీ ఉపయోగించుకో.
1: అండ్ యూ షుడ్ ఆల్వేస్ మేక్ యూజ్ ఆఫ్ సాఫ్ట్.
0: ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే
1: ఎనీవన్ విజిట్స్ యు,
0: ఏమండి ఎప్పుడు వచ్చారండి దయచేసి లోపల రండి అని మంచి మాట మాట్లాడితే అతనికి భోజనం చేసినంత ఆనందం వస్తుంది.
1: ఇఫ్ ఎనీవన్ విజిట్స్ యు కెన్ సే సార్ వెన్ డిడ్ యు కమ్. అండ్ ఇఫ్ యు జస్ట్ సే గెట్ ఇన్ హావింగ్ ఎ ఫీస్ట్.
0: బంధువులు కదా అని ఇంటి దగ్గర ఎందుకు వచ్చారండి అంటే వాడికి మరింత ఆకలి అయిపోయి వెళ్ళిపోతాడు.
1: On the other hand, if you ask any visitor, when did you come? Well, he'll be more hungry and leave there.
0: మాటలు ఎందు మాధుర్యాన్ని మనం నేర్చుకోవాలి.
1: And we should know the realize the sweetness in our uttering.
0: ఆ మాటల్లో మాధుర్యం లేకపోతే మాటలు కఠినమైపోతాయి.
1: When our words are not sweet, they will be harsh.
0: కఠినమైనటువంటి మాటలు కేవలం ఒక బాంబుల వలె అతన్ని భస్మం చేస్తాయి.
1: Harsh words are like bombs that would.
0: మనం ఏమి పెట్టకపోయినప్పటికీ ఒక మృదుమధురమైన మాటల చేతనైనా వారిని శాంతిపరచాలి.
1: యు మే నాట్ సర్వ్ ఎనీథింగ్, ఎట్లీస్ట్ టాక్ స్వీట్లీ.
0: హస్తస్య భూషణం దానం,
1: ద జ్యువెల్ ఫర్ ది హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠం సత్యస్య భూషణం,
1: అండ్ ద జ్యువెల్ ఫర్ ది
0: టంగ్ శ్రోత్రం. శ్రోత్రం చ భూషణం,
1: ది ఆర్నమెంట్ టు ది ఇయర్ ఇస్ ద సీక్రెట్ టెక్స్ట్.
0: ఇంతకంటే మనకి ఇంక అందం ఏం కావాలి?
1: వాట్ మోర్ డెకరేషన్?
0: ఇంతకంటే మనకు జ్యువెల్స్ మనకి ఏం కావాలి?
1: వాట్ ఎల్స్ జ్యువెల్స్ యూ నీడ్?
0: హస్తం భూషణం, ఏది దానములో భూషణంగా ఉంటుంది.
1: Yes, charity is the true jewel for the hand.
0: కంఠము దేంట్లో భూషణంగా ఉంటుండాలి? నెక్లెస్ వేసుకుంటే కాదు భూషణం.
1: అండ్ ఇట్స్ నాట్ ద నెక్లెస్ దట్స్ ద ట్రూ.
0: కంఠం నుంచి మధురమైనటువంటి సత్యాన్ని నీ పలికితే అదే భూషణం.
1: ద ట్రూత్ దట్ యూ స్పీక్ ఈస్ ద ప్రెషస్ జ్యువెల్ మోర్ దెన్ ద నెక్లెస్.
0: శ్రవణం శ్రోత్రం చ భూషణం,
1: లిసనింగ్ టు ది సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద ప్రెషస్.
0: మంచి విషయాలు వినాలి,
1: లిసన్ టు గుడ్ థింగ్స్.
0: చెడ్డవన్నీ మనం వినకూడదు, భయంకరమైనవన్నీ వినకూడదు,
1: నాట్ హారిబుల్,
0: బాధకరమైనటువంటి వినకూడదు,
1: నాట్ సాడ్ న్యూస్.
0: మధురమైనటువంటిగా భగవత్ నామము, పరువు యొక్క క్షేమము, లోకక్షేమాన్ని గురించినటువంటి నీ వినాలి.
1: యూ షుడ్ హియర్ ఆల్వేస్ దాట్ ఇస్ ఆల్ గుడ్.
0: కేవలం నా యొక్క భారతదేశమే సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని మనం ఆశించరాదు.
1: యూ షుడ్ నెవర్ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ అలోన్.
0: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటారు.
1: లెట్ ఎవ్రీబడీ బి హ్యాపీ.
0: అన్ని దేశములు సుఖంగా ఉంటుండాలి.
1: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ.
0: అందరు ప్రజలు కూడా సుఖంగా ఉంటుండాలి.
1: లెట్ ఆల్ పీపుల్ బి హ్యాపీ.
0: విశాలమైనటువంటి భావం చేసుకున్నప్పుడు నీకు చెప్పకుండానే గౌరవం అందిస్తారు.
1: వెన్ వన్స్ యు హావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కనుక నీవు గౌరవాన్ని కోరదలిచినటువంటి వాడు మంచి మాటలతో నీ గౌరవాన్ని పెంచుకో.
1: ఇఫ్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్, యూ షుడ్ టాక్ వెల్.
0: మంచి ప్రవర్తన చేత నీ యొక్క నడతను నీవు చూపించు.
1: బై గుడ్ బిహేవియర్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
0: తద్వారా నిన్ను తరిగినటువంటి యొక్క స్థాయికి నిన్ను అందిస్తారు.
1: దెన్ యూ విల్ గో టు హైట్స్ ఎగ్జాల్టెడ్.
0: మన ప్రవర్తన సరిలేకుండా, మన మాటలు సరిలేకుండా,
1: వర్డ్స్ ఆర్ నాట్ గుడ్,
0: మన నడతలు సరిలేకుండా పోయినప్పుడు ఎవరు కూడా మనల్ని గౌరవించరు.
1: ఇఫ్ అవర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ అండ్ వర్డ్స్ ఆర్ నాట్ గుడ్, యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
0: కనుక మొట్టమొదట మనలో గౌరవాన్ని నడతలను సంపాదించుకోవాలి.
1: సో వీ షుడ్ ఎర్న్ ద రెప్యుటేషన్ గుడ్ నేమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మానవత్వం అనేటువంటిది ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో వాట్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యశక్తి ఎవరికి గుర్తించడానికి వీలు కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు అండర్స్టాండ్ ద డివైన్ పవర్ ఇమ్మనెంట్.
0: ఏ శక్తులంతా ఉంటున్నాయో ఆ శక్తులు అన్ని కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ద పవర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ ప్రెసెంట్ విదిన్ ద మ్యాన్.
0: నీ ఒకడు మానవాకారుడు కాదు.
1: You are not simply human by form.
0: Vishya virata swarupudu neevu.
1: In fact, you are the cosmic form.
0: Anni roopamulo niyante untunnayi.
1: In fact, all forms are in
0: Anni
1: you.
0: Anni shaktulu niyante untunnayi.
1: All powers are latent.
0: Anni gunamulo niyante untunnayi.
1: You have all attributes.
0: Anni bhutamulo niyante untunnayi.
1: All five elements are in you.
0: కనుక అట్లాంటి నీ మానవత్వాన్ని నీవెందుకు ఇంత దుర్మార్గంలో ప్రవేశపెట్టి ఇంత తుచ్ఛంగా నీవు భావిస్తున్నావు?
1: వై డూ కన్సిడర్ సచ్ ఎ వాల్యుబుల్ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ సో లో, మీన్ అండ్ అన్సేక్రెడ్?
0: కాదు, మానవత్వం అనగా ఉపనిషత్తులో విలువైనటువంటి వాడు అని ఒక పేరు.
1: ఉపనిషత్ సే దట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: విలువైనటువంటి వాడు,
1: వెరీ వాల్యుబుల్.
0: దీనికంటే విలువ మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్
0: డైమండ్ కి విలువ ఇస్తున్నారంటారు.
1: యు అటాచ్ వాల్యూ టు డైమండ్.
0: ఎవరిస్తున్నారు డైమండ్ కి విలువ?
1: హూ కెన్ మేక్ కన్సిడర్స్ వాల్యుబుల్? ఇట్స్ ఓన్లీ మ్యాన్.
0: ఇంకా భూమికంతా విలువిస్తున్నారు. ఎవరిస్తున్నారు? మానవుడే ఇస్తున్నాడు. బంగారు విలువ ఇస్తున్నారు.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్.
0: అతను మానవుడే ఇస్తున్నాడు.
1: ఇన్ ద మ్యాన్
0: కాబట్టి బంగారు విలువ గొప్పది, డైమండ్ విలువ గొప్పది, భూమి విలువ గొప్పది అని వర్ణిస్తున్నాం బాహ్యమైనటువంటి వస్తువును చూసి.
1: బట్ వీ గో అండ్ కన్సిడర్ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్, ద డైమండ్, ద ప్లాట్ అండ్ ద సైజ్ ఆర్ ఆల్ వాల్యుబుల్.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
0: మనకు మనసు కంటే మించినటువంటివి గొప్ప డైమండ్ మరొకటి లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ డైమండ్ ఇస్ నాట్ గ్రేటర్ దాన్ మ్యాన్ హింసెల్ఫ్.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు ఎంత మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: సచ్ ఎ మైటీ లాఫ్టీ హ్యూమన్ ప్రిన్సిపల్ ఇస్ వేస్టెడ్ టుడే.
0: ఆనాటి పవిత్రమైనటువంటి ఋషులందరూ కూడాను ఈ మానవత్వాన్ని ఎంత సార్థకంగా గావించుకున్నారు.
1: ఏన్షియంట్ సేజెస్ హావ్ వర్క్ టాయిల్ హార్డ్ ఫర్ ద రిడెంప్షన్.
0: గొప్ప తపస్సంపన్నుడు
1: విశ్వామిత్ర ఇస్ వన్ ఆఫ్ పెనన్స్.
0: అనేక అస్త్రశస్త్రములంతా కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ఆల్ ద వెపన్రీ విత్ హిమ్.
0: కానీ కోపం చేతనే సర్వం కూడా తాను నాశనం చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ హి లాస్ట్ ఆల్.
0: భగవద్ భక్తుడైనటువంటి యొక్క వశిష్ఠ వారిని దండెత్తిపోయినాడు, వారిని ఓడించాలని ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాంటెడ్ టు విన్ ఓవర్ ఎ గ్రేట్ డివోటెడ్ సేజ్ వశిష్ఠ.
0: కానీ వశిష్ఠుడు ఎక్కడ వాడు?
1: వశిష్ట
0: ఎందుకోసం దశరథ మహారాజు ఇంటిలో చేరాడు?
1: వై డిడ్ హి గో టు దశరథ?
0: ఒకనొక సమయంలో దశరథతో మాట్లాడుతూ వశిష్ఠుడు వారు చెప్తున్నారు.
1: అట్ వన్ టైమ్ కన్వర్సింగ్ విత్ దశరథ వశిష్ట సేడ్,
0: మహారాజా,
1: ఓకే,
0: మీరు గొప్ప మహారాజులు,
1: గ్రేట్ ఎంపరర్,
0: ఆస్తిపాస్తులకు ఏం తక్కువ లేదు.
1: అండ్ యూ హావ్ ఆల్.
0: కానీ మీ ఆస్తిపాస్తులు నేను చూచి రాలేదు.
1: ఐ హావ్ నాట్ కమ్ టు యూ ఫర్ దిస్.
0: మీరు మహారాజు అని గొప్పతనంతో నేను రాలేదు.
1: నాట్ దట్ యూర్ ఎ కింగ్.
0: మీ యొక్క శక్తి సామర్థ్యం గొప్పవని భావించుకుని నేను రాలేదు.
1: ఐ హావ్ నాట్ come here because of your capacities.
0: నేను ఎందుకోసం వచ్చాను తెలుసునా?
1: యూ నో వై ఐ హావ్ కమ్ హియర్.
0: మీ ఇంట్లో శ్రీమన్ నారాయణ పుట్టబోతున్నాడు.
1: అండ్ గాడ్ ఇస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ ఫ్యామిలీ.
0: అతనితో కొంతకాలం నేను కాలం గడపాలనే ఉద్దేశంతో నేను వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్.
0: అంత ప్రేమతో ఉండేటువంటి వాడు వశిష్ఠుల వారు.
1: వశిష్ఠ హస్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: తన పైన విశ్వామిత్రుడు చాలా క్రోధం పూనాడు.
1: అండ్ విశ్వామిత్ర వాస్
0: అనగా ఏంటి? వశిష్ఠ వారికి బ్రహ్మర్షి అని పేరు వచ్చింది.
1: వశిష్ఠ ఇస్ ద నేమ్ బ్రహ్మర్షి.
0: నిరంతరము బ్రహ్మతత్వాన్ని చింతించేటువంటి వాడు.
1: హి ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద డివినిటీ.
0: కాబట్టి అతనికి బ్రహ్మర్షి అని వచ్చింది.
1: సో ఇస్ కాల్డ్ బ్రహ్మర్షి.
0: ఇతను రజోగుణంతో ఉండేటువంటి కాబట్టి రాజసికంగా ఇతని భావించారు.
1: అండ్ దిస్ విశ్వామిత్ర ఇస్ వన్ ఆఫ్ రజస్ ఎమోషన్. సో ఇస్ రాజర్షి.
0: అతను బ్రహ్మర్షి, ఇస్ రాజర్షి.
1: అండ్ వశిష్ఠ ఇస్ బ్రహ్మర్షి వైల్ విశ్వామిత్ర ఇస్ రాజర్షి.
0: నేను కూడా నువ్వు బ్రహ్మర్షి కావాలని చెప్పి చాలా పట్టుబట్టాడు.
1: విశ్వామిత్ర ఆల్సో వాంటెడ్ టు బి బ్రహ్మర్షి.
0: తపస్సులు చేశాడు.
1: హి డిడ్ పెనన్స్.
0: కానీ ఎన్ని చేసినప్పటికీ ఆ యొక్క కీర్తిని ఒక తీస్తే పుచ్చుకునేటువంటిది కాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ రిపీటెడ్ అటెంప్ట్స్
0: సహజంగా మన ప్రవర్తన పట్టే ఆ యొక్క పవిత్రమైన మనలో ప్రవేశించాలి.
1: బికాస్ ఆఫ్ న్యాచురల్ క్వాలిటీ ఓన్లీ యూ కెన్ గెట్ ద టైటిల్ ఆఫ్ బ్రహ్మర్షి.
0: కొనేటువంటిది కాదు.
1: యూ కెన్ బై దట్.
0: అలాంటి విశ్వామిత్రుడు,
1: సచ్ విశ్వామిత్ర,
0: వశిష్ఠుల వారి పైన క్రోధం పూడటం చేత
1: బికాస్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్
0: సర్వశక్తులు కూలిపోయారు.
1: హి లాస్ట్ ఆల్ హిస్ పవర్స్.
0: ఇంకా మీకు తెలుసును,
1: యు నో దిస్,
0: దుర్వాసుడు,
1: యు నో దుర్వాస,
0: అతను గొప్ప తపస్సంపన్నుడే,
1: వన్ ఆఫ్ డిపెండెన్స్,
0: అతనికి క్రోధం ముక్కుపైనే ఉంటుంటుంది.
1: అండ్ హిస్ నోన్ ఫర్ హిస్ యాంగర్.
0: ఏ విధమైనటువంటి ఒక టార్చ్ లైట్ వేసి చూసినప్పటికీ ఎక్కడే గాని అతని దగ్గర శాంతము ప్రేమ అనేటువంటి కనిపించదు.
1: ఇఫ్ యు పుట్ ఆన్ ది టార్చ్ లైట్ యు నెవర్ ఫైండ్ పీస్ ఎనీ ప్లేస్ ఆఫ్ పీస్
0: తీసినా కూడా అందులో ఏమి రాదు.
1: నథింగ్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: శాంతిని కానీ ప్రేమని కానీ అతనిలో ఏమాత్రము కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ పీస్ ఆర్ లవ్ ఇన్ దుర్వాస.
0: ఏమిటి మహర్షి?
1: ఇస్ ఎ గ్రేట్ సేజ్.
0: ఈ మహర్షి వచ్చినందుకు ఏం కావాలి?
1: వాట్ షుడ్ దే డూ ఇట్ నేచురల్లీ?
0: పవిత్రమైనటువంటి యొక్క మధురమైనటువంటి వాక్కులు కావాలి.
1: దే షుడ్ స్పీక్ స్వీట్లీ.
0: పవిత్రమైన నడతలు ఉండాలి.
1: దే షుడ్ సీక్రెట్ కాండక్ట్.
0: అప్పుడే ఈ మహత్తరమైనటువంటి శక్తికి గొప్ప కీర్తి వస్తుంది.
1: దేర్ లైస్ ద వాల్యూ ఆఫ్ ఫర్ దేర్ పెనెన్స్.
0: కనుక మన ప్రాచీన భారతదేశం అంతే కొన్ను,
1: ఇన్ ఏన్షియంట్ భారత్,
0: అనేక మంది మహర్షుల చేతను, మహాత్ముల చేతను, యోగుల చేతను అభివృద్ధి పొందినటువంటిది.
1: ద ఏన్షియంట్ భారత్ హస్ ప్రోగ్రెస్డ్ బికాస్ ఆఫ్ సేజెస్, సెయింట్స్ అండ్ నోబుల్ సోల్స్.
0: ఇంతకాలం భారతదేశం అనేక అవస్థలకు గురి అయినప్పటికీ,
1: ఇండియా పాస్ట్ త్రూ సో మెనీ ప్రాబ్లమ్స్,
0: అనేక విదేశీయులు దీనిపైన దండెత్తి వచ్చినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఫారెన్ ఇన్వేషన్,
0: ఎవరు ఏమి కదిలించలేకపోయారు.
1: నన్ కుడ్ డిస్టెబిలైజ్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటి గాఢమైనటువంటిగా ఉండటం చేతనే ఎవరు దీన్ని ముట్టలేకపోయారు.
1: బికాస్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిచువల్ పవర్ లేటెంట్, నన్ కుడ్ డూ ఎనీథింగ్.
0: వందల సంవత్సరాలు పాలన చేసినటువంటి వారైనప్పటికీ భారతదేశం యొక్క పవిత్రత ఎవరు మార్చలేదు.
1: దో దేర్ ఆర్ మెనీ ఫారెన్ ఇన్వేడర్స్ దే కుడ్ నాట్ రూయిన్ దిస్ కంట్రీ అట్ ఆల్.
0: కాబట్టి మహర్షులు వేసినటువంటి ఫౌండేషన్ ఈ భారతదేశంకు.
1: ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫౌండేషన్ లేడ్ బై సేజెస్ అండ్ సెయింట్స్ ఇన్ దోస్.
0: ఆనాడు వేసినటువంటి ఫౌండేషన్ ను దాన్ని మనం కాపాడుకోలేక దినదినానికి సిద్ధం చేసుకుంటూ వస్తున్నాం.
1: దట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ హస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్ మెయింటైన్డ్ సస్టైన్డ్.
0: కనుక మొట్టమొదట మనం కాపాడుకోవాల్సింది ఏమిటి?
1: సో వాట్ ఇస్ దట్ హస్ గాట్ టు ప్రిజర్వ్?
0: మానవత్వం యొక్క విలువను మనం కాపాడుకోవాలి.
1: హ్యూమన్ లైఫ్ హస్ గాట్ టు
0: బి ప్రిజర్వ్. మానవత విలువను మనం పెంచుకోవాలి.
1: హ్యూమన్ వాల్యూస్ షుడ్ బి
0: కల్టివేటెడ్. ఈ విలువ లేకుండా పోతే మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: అదర్వైజ్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ టేకింగ్ ద లైఫ్ ఆఫ్ ది హ్యూమన్.
0: మానవత విలువలు ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
0: ప్రేమ,
1: లవ్,
0: సత్యము, ధర్మము,
1: ధర్మ,
0: అహింస,
1: నాన్ వైలెన్స్,
0: శాంతి,
1: పీస్.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క విలువలు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ ఐదు విలువలను కూడా మనం కాపాడుకుంటే మనం ఎవరు మనల్ని కాపాడనక్కర్లేదు.
1: వెన్ వన్స్ వి అప్హోల్డ్ దిస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్,
0: ధర్మం
1: రక్షించుట if you protect dharma, dharma will protect you.
0: Dharmame ninnu rakshistundi.
1: If you protect uphold dharma, you
0: dharmaye hato hanti. Dharmane nivu shikshiste adi ninnu shikshistundi.
1: If you kill dharma, you will be killed in turn.
0: కనుక ధర్మమే మనం కాపాడేటువంటిది.
1: దేర్ఫోర్ హావ్
0: మన ప్రేమనే మనకు రక్షగా ఉండేటువంటిది. మన శాంతమే మన కిరీటంగా ఉండేటువంటిది.
1: పీస్ దట్ ఇస్ ద క్రౌన్.
0: మన అహింసనే మన హృదయంగా ఉండేటువంటిది.
1: నాన్ వయలెన్స్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: మన హృదయము అహింసతో కూడినటువంటిది.
1: అండ్ అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: కఠినమైనటువంటి పలుకులు ఆ నుంచి రాకూడదు.
1: వీ షుడ్ నెవర్ అటర్ హార్ట్.
0: అది హృదయమే కాదు.
1: ఇస్ నో హార్ట్ అట్ ఆల్.
0: మన హృదయం నుంచి వచ్చేటువంటి మృదు మధురమైనటువంటి పలుకులు రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ స్వీట్లీ అండ్
0: సాఫ్ట్లీ. పరులను ఆనందపరిచేటువంటి పలుకులు రావాలి.
1: అవర్ వర్డ్స్ షుడ్ మేక్ అదర్స్ హ్యాపీ.
0: పరులను అసంతృప్తి పరిచేటువంటి పలుకులు రాకూడదు.
1: అవర్ వర్డ్స్ షుడ్ నెవర్ డిస్సాటిస్ఫై
0: ఎనీబడీ. ఈ విధంగా హృదయం ఉన్నటువంటి ఒక మానవుడు ఈ విధంగా బండ హృదయంగా మారిపోతున్నాడంటే ఎంత దురదృష్టం చెప్పండి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వి స్పీక్ హార్ష్లీ వి ఆర్ స్టోన్ హార్టెడ్. హౌ అన్ఫార్చునేట్.
0: మృగములు కూడా చేయనటువంటి హింసలంతా మానవుడు చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ రిసార్ట్స్ టు వయలెన్స్ విచ్ మచ్ వర్స్.
0: మృగము కంటే హీనమైపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ మచ్ వర్స్ దాన్ అన్ అనిమల్.
0: దయాదాక్షిణ్యమే లేకుండా పోతుండదు మానవుని యందు.
1: హస్ నో కైండ్నెస్ అండ్ కంపాషన్.
0: ప్రేమ అంటే ఎక్కడ కూడా వాళ్ళకి విలువగా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ ఇన్ హిస్ లైఫ్.
0: మానవుడు ప్రేమకు రెండో హృదయము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ హావ్ లవ్.
0: కానీ ప్రేమనే మానవుని యొక్క నిజమైన స్వరూపము.
1: అండ్ లవ్ ఇస్ హిస్ ట్రూ ఫామ్.
0: ఆ ప్రేమ చేతనే మనం సర్వమును సాధించాలి.
1: దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: దైవం అంటే ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఏ సాధనలో చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్.
0: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: దీంట్లో నీవు నివసించాలి.
1: యూ లివ్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే నీవు ఆ ప్రేమను సాధించాలి.
1: అండ్ విత్ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ లవ్ ఇన్ టర్న్.
0: ఎందుకంటే వేరు శ్రమ పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్.
0: ఏ కష్టములు పడనక్కర్లేదు.
1: నో డిఫికల్టీ.
0: ఏ ధనము ఖర్చు పెట్టనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ.
0: కాస్ట్ ఖర్చు కాకుండా.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్
0: మనీ. కాలు కడప దాటకుండా.
1: వితౌట్ జడ్జ్మెంట్.
0: కైవల్యం టక్కన వచ్చి ఉల్లో పడుతుంది.
1: Without crossing the doorstep, without spending money, you'll get the heaven will be right.
0: Enivalla prema chetane manaku.
1: How? Because of love.
0: Sarvamu prema chetane manaku labhyam avutundi.
1: You can achieve everything out of love.
0: Kanukona prema swaroopulara.
1: Embodiments of love.
0: Premani meeru penchukondi.
1: Develop love.
0: ఎటువంటి వారిపైన కూడా మనం ద్వేషం పెట్టుకోకూడదు.
1: Don't have hatred, ill will towards anybody.
0: ఈ ద్వేషం అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దిస్ ఎనిమిటీ ఇస్ డేంజరస్.
0: ద్వేషం చేత ఏ పలుకైనా నీవు పలికితే అది హృదయంలో నాటుకుని పోతుంది.
1: ఇఫ్ యూ స్పీక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ ఎనిమిటీ,
0: నాటుకునేటువంటి దాని తీవ్రమైనటువంటి ఇన్నో అస్త్రశస్త్రములు కావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ యూ యూజ్ సచ్ వర్డ్స్ యూ నీడ్ సో మెనీ.
0: ఆ ప్రేమతో పలికినటువంటి ఒక పలుకులు ప్రేమ చేతనే మనం రక్షించుకోవాలి.
1: ద లవింగ్ వర్డ్స్ విల్ ప్రొటెక్ట్ యు.
0: ఎవరు నిన్ను దుర్మార్గమైన మాటలు నీవు ఆడినారో వారిని నీవు ప్రేమించు.
1: You start loving that person who accuses you, uses harsh words against
0: you. మనం అతన్ని ప్రేమించేటప్పటికి అతని మనసు మారిపోతుంది.
1: When you start loving him, his heart will change.
0: మనం ప్రేమించుకున్నది అతను వేసినటువంటి యొక్క ఈ బాధలు తగ్గిపోతుంటాయి.
1: When you love him more and more, you will be relieved of the pain that you are
0: putting. ఈ గాయమును మారిపోయేటువంటి ఒక మందులు ఎక్కడా ప్రపంచంలో లేవు.
1: In fact, there's no medicine to cure the suffering.
0: సూటి మాటల చేత మన హృదయానికి నాటుకునిపోయే అంబులు వేసినప్పుడు మనం ప్రేమ మాటల చేత ఆ అంబుల యొక్క బాధను మనం తగ్గించుకోవచ్చు.
1: When you are shot with the arrows of harsh words, in reply you should speak sweetly, softly with love.
0: అదే మన యొక్క మందు.
1: That is the true medicine.
0: ఇంత పవిత్రమైనటువంటి ఇంత క్విక్ రివార్ చేసేటువంటి ఒక మందు మరొక చోట చిక్కదు.
1: There is no other medicine greater than this that gives fast
0: relief. Relief. Quick relief.
1: It gives quick relief.
0: అదే మన ప్రేమ చేతనే కదా.
1: That's love.
0: ఎలాంటి జబ్బులైనా సరే,
1: ఎనీ డిజీజ్,
0: భయంకరమైన జబ్బులైనా సరే,
1: ఇన్క్యూరబుల్.
0: కానీ ఈనాడు భయంకరమైన జబ్బులంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఫ్రమ్ హౌ డు యు గెట్ దేర్?
0: ఇవన్నీ కూడా టెన్షన్, సైకలాజికల్.
1: ద టెన్షన్ ఇస్ సైకలాజికల్.
0: ప్రతి మానవుడి కూడాను ప్రతి ఏది లేకపోయినా టెన్షన్, టెన్షన్, టెన్షన్.
1: Every person, whatever he has or not, he has got tension.
0: ఎందుకో ఈ టెన్షన్ ఏమీ అర్థం కావటం లేదు.
1: Why? What for?
0: ఈ టెన్షన్ ఎక్కడ నుంచి కొనుక్కుంటున్నారో అర్థం కావటం లేదు.
1: Where from he purchased?
0: ఎక్కడ చిక్కుతుందో నాకు చెప్తే నేను కొనుక్కోవచ్చు.
1: And if anyone tells Swami, he will buy some tension.
0: ఎక్కడ చిక్కేటువంటిది కాదు.
1: Tension is not.
0: తనే తానే సృష్టించుకుంటున్నాడు.
1: Tension is of your making.
0: ఈ టెన్షన్ ఏ మానవుని హతం చేస్తుండాలి.
1: Is a tension that rules you.
0: ఈ టెన్షన్ వల్ల టెంపర్ కూడా వస్తుండాలి.
1: Tension leads to temper.
0: Temper రెండు చేరిందంటే ఇంకా అధోగతి అయిపోతుంది.
1: టెన్షన్ అండ్ టెంపర్ జాయిన్ టుగెదర్ ఆర్ ఎనఫ్ టు స్పాయిల్
0: అస్. లేనటువంటి దాన్ని మనం తెచ్చుకుంటున్నాం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ గెటింగ్ దట్ విచ్ ఇస్ నాట్ దేర్.
0: మనం ఉన్నటువంటి దాన్ని పారబోస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ డ్రాపింగ్ దట్ విచ్ ఇస్ దేర్.
0: కప్పులో నీరు ఉందంటే దీంతో పాలు పోయాలి.
1: దేర్ ఇస్ టంబ్లర్ హియర్ ఫుల్ ఆఫ్ వాటర్ యు వాంట్ టు హావ్ మిల్క్ దేర్.
0: కానీ మిల్క్ పోయాలంటే ఏం చేయాలి?
1: వాట్ షుడ్ యు డు?
0: ఈ వాటర్ ని పారబోయాలి, మిల్క్ ని దాంట్లో వేసుకోవాలి.
1: దేర్ ఫోర్ వాటర్ ఇన్ ది టంబ్లర్ మస్ట్ బి పోర్డ్ అవుట్ ఇన్ ఆర్డర్
0: అదే రీతిగా నీలో ఉన్నటువంటి దుర్మార్గమైన భావాలు దూరం చేసుకోవాలి. సన్మార్గము సత్ప్రవర్తనతో ఉన్నటువంటి ప్రేమ భావాలు నింపుకోవాలి.
1: Therefore remove all these wicked thoughts, wicked feelings, wicked sentiments. Fill them up instead with good feelings.
0: చేయాలి, ఇంకోటి ఫిల్ అప్ చేయాలి.
1: And you have empty one thing.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: Spend the day with
0: love.
1: That's the way to God.
0: మన ప్రేమ చేతనే మనం స్టార్ట్ చేయాలి, ప్రేమ చేతనే మనం నింపుకోవాలి, ప్రేమ చేతనే మనం పవిత్రం కావాలి, ప్రేమ చేతనే మనం ఎండ్ కావాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ఇట్ అండ్ ఫిల్ ఇట్ అప్ అండ్ ఎండ్ ది డే విత్ లవ్.
0: అన్ని మనం ప్రేమ చేతనే మనం చేయాలి.
1: యూ షుడ్ డు ఎవ్రీథింగ్ విత్ లవ్ ఓన్లీ.
0: ఇది ఏమాత్రము తరిగేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: చలమనకు పెరిగేటువంటిది.
1: ఇట్ గోస్ ఆన్ ఇంక్రీసింగ్ మొమెంటమ్.
0: ప్రేమను పెరిగే కొద్దీ పెంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది.
1: యాజ్ యు గో ఆన్ డెవలపింగ్ ఇట్ ఇంక్రీజెస్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఎంత పెంచాలి?
1: హౌ టు డెవలప్?
0: 10 మందికి ఈ ప్రేమను ఇస్తూ పోవాలి, అప్పుడే మనం పెంచుకోవటం.
1: వెన్ యు గో ఆన్ షేరింగ్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ ఇట్ ఇస్ ఇట్ ఇంక్రీజ్.
0: మీ దగ్గర ఉన్నటువంటి అంతా పంచుకుంటూ పోతే అక్కడ ఖాళీ అవుతుంది, దాన్ని మరి నింపుకుంటూ పోవచ్చు.
1: వెన్ యు గో ఆన్ షేరింగ్ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ దేర్. When once it's exhausted,
0: తరగనటువంటిది,
1: it never diminish.
0: అది అమృతమైనటువంటిది,
1: it is nectarine.
0: కాబట్టి ఇది అనేక రకమైన శాశ్వతమైనటువంటి ప్రేమ తత్వం.
1: This love is immortal and permanent.
0: ప్రేమ అమృతం కంటే మరింత మధురంగా ఉంటుంది.
1: And it is sweeter than the nectar.
0: నారదుడు చెప్పాడు.
1: నారద సార్,
0: ప్రేమ కంటే మధురమైనది జగత్తులో ఉన్నదా నారాయణ అన్నాడు.
1: నారాయణ, ఇస్ దేర్ ఎనీథింగ్ గ్రేటర్ దెన్ లవ్?
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాక్యాప్,
0: ప్రేమ దీనికంటే చాలా మధురమైనటువంటిది అన్నాడు.
1: అండ్ యూ డోంట్ నో ద లవ్ ఇస్ టాప్.
0: ఇది అమృతం అమృతం అనుకుంటున్నాము.
1: యూ స్పీక్ ఆఫ్ అమృతాన్ని.
0: అమృతాన్ని కొంచెం తాగేటప్పటికి కొంతవరకు వెగుటు పుట్టుతుంది.
1: యూ మే గెట్ డిస్గస్టెడ్ ఇఫ్ యూ
0: పర్ కానీ ప్రేమను అనుభవించగలిగితే అభివృద్ధి అవుతుంటుంది.
1: బట్ యాజ్ యు గో ఆన్ ఎంజాయింగ్ లవ్ ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: మాలిన్యాన్ని మనం తీసివేయాలి.
1: అండ్ రిమూవ్ దట్ ఆల్ ద డర్ట్ దేర్.
0: ఒక పశువు ఎంత పని చేస్తుందో చెప్పండి.
1: యు నో ద అనిమల్ వాట్ ఇట్
0: డస్. బిడ్డ పుట్టిన తక్షణమే
1: ద మూమెంట్ ది చైల్డ్ ఇస్ బోర్న్
0: ఆ బిడ్డకున్న మాలిన్యాన్ని అంతా నాకేస్తుంది, నాకేస్తుంది, నాకేస్తుంది.
1: ఆల్ ద డర్ట్ అండ్ ద ఫిల్త్ ఇస్ సింప్లీ లిక్డ్ బై ది మదర్.
0: అది నాకేసేటప్పటికి ఆ బిడ్డ లేస్తుంది.
1: అండ్ దెన్ ద చైల్డ్ కాఫ్ స్టార్ట్స్ గెటింగ్ అప్.
0: లేచినటువంటి బిడ్డను పాల దగ్గరికి తీసుకుంటుంది.
1: అండ్ ఇట్ ఇస్ డ్రాన్ టువర్డ్స్ ద అడ్డ.
0: పాలు ఇచ్చేటప్పటికి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంది.
1: వన్ మిల్క్ ఇస్ గివెన్ ఇట్ స్టార్ట్స్ రన్నింగ్ అక్రాస్.
0: చూచారా, పశువే అంత ప్రేమ చేత తన బిడ్డను కాపాడుతుంటుంటే పశుపతి ఎందుకు కాపాడు?
1: When cow is taking pashu, is taking care of the child, why not Pashupati, God himself?
0: Anaga yemi manlo unnatundi dosham lanta teesiveyali.
1: It means we have to get rid of all
0: malinyanni teesiveyali.
1: All the dirt has must be cleaned.
0: Pavitratanu penchali.
1: We should have a sacred nature.
0: Divyatani chetchali.
1: It should be with divinity.
0: Devatvanga jeevinchali.
1: And then we should lead our life in love.
0: Ee vidhamainatundi yokka prema tattvanni manam chakkaga artham chesukuntu poti deeni enta varninchina gaani bhasha ledu.
1: There's no language that can describe the true nature of love.
0: Prema language ledu.
1: Love knows no language. No language.
0: Anirvachanam prema annadu Naradudu.
1: Love is beyond all definitions.
0: Vachanamuto cheyadaniki veelu kaadu.
1: You cannot extol by word.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని చాటినటువంటి వాడు నారదుడు.
1: నారద హూ ప్రాపగేటెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: నారద నారాయణ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని పూజించినటువంటి వాడు దివ్యత్వం.
1: ఇస్ దివినిటీ హస్ గాట్ దిస్ ట్రినిటీ నర నారద అండ్ నారాయణ.
0: కాబట్టి నరుణ్ణి నారాయణుని ఏకం చేసినటువంటి వాడు నారదుడు.
1: ఇట్ వాజ్ నారద హూ బ్రాట్ దీస్ టు నరాడ హ్యూమన్ నారాయణ ద
0: డివైన్. నరుడు అనే నారదుడు అనగా కలహప్రియుడు అని అనుకుంటున్నాము.
1: వీ థింక్ నారద ఇస్ ద వన్ ఇస్ ఆఫ్టర్ ఫైటింగ్ ఇన్ ఫైటింగ్.
0: కలహప్రియుడే కాదు అతను.
1: నో, హి ఇస్ నాట్ ఆఫ్టర్ కాన్ఫ్లిక్ట్స్.
0: ఎంతవరకు పూర్వమంతా ఉండేటువంటి వాడు కలహప్రియుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ దేర్ ఎర్లియర్ డేస్.
0: తరువాత
1: తపస్సు
0: ఆచరించి
1: తన
0: దోషములు తాను గుర్తించుకుని దోషములు పరిహారం గావించుకున్న తర్వాత తాను గొప్ప బోధకుడుగా అయ్యాడు.
1: జ్ఞాన
0: బోధకుడు నారదుడు,
1: అజ్ఞాన
0: నాశకుడు నారదుడు,
1: అండ్ ఇట్ ఇస్ స్పెల్స్ ఇగ్నోరెన్స్.
0: కాబట్టి దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి గావించినటువంటి వాడు నారదుడు.
1: సో నారద వన్ హూ వర్క్ ఫర్ ద అటైన్మెంట్ ఆఫ్ ద బ్లిస్ and the total removal of the grief.
0: కనుకనే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దుఃఖములు కూడాను పరిహారం గావిస్తూ వచ్చాడు.
1: And therefore he could atone all the sins committed.
0: కనుకనే వేదం చెప్తూ వచ్చింది.
1: Veda says
0: ఎల్లద్దపమాన్ ఇచ్చా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి. ఈ విధంగా చేసినటువంటి వాడు నారదుడు. ఆత్మారాముడే భగవంతుడు అని ప్రబోధించేశాడు.
1: నారద సెడ్ దిస్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ గాడ్.
0: తప్తో భవతి మత్తో భవతి ఉన్మత్తుని గురుగా గావించినటువంటి వాడు నారాయణుడు.
1: అండ్ ఇస్ నారాయణ దట్ మేక్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఉన్మత్తము లోపల మత్తుని కూడా గావించాడు.
1: అండ్ హి మేక్స్ యూ ఇంటాక్సికేటెడ్ ఫర్గెట్ యువర్
0: సెల్ఫ్. మత్తుని కూడా ఉన్మత్తుని గావించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ ఆఫ్ ద బాడీ గెట్స్ హింసెల్ఫ్ ఇంటాక్సికేటెడ్.
0: ఆ మధురమైనటువంటి ప్రేమలో ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దట్ నెక్టర్ వైన్.
0: మీరు కించిత్ ప్రేమని పెట్టుకుని నా ప్రేమ గొప్పది నేను లవ్ చేశాను అనుకుంటే అది ఇంత లవ్వా? లవ్ కానే కాదు ఇది. స్వార్థం స్వార్థం స్వార్థము.
1: ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ లవ్ కెన్ యు కాల్
0: లవ్. ఏ క్షణమైనా కూడా తరిగేటువంటిది కాదు.
1: అండ్ లవ్ వుడ్ నెవర్ డిమినిష్. ఇట్ వుడ్ నెవర్
0: ఎందరిని ప్రేమించినా కూడా అది పెరిగేటువంటిది.
1: ఇఫ్ యు స్టార్ట్ లవింగ్ ఎవరీబడీ స్టిల్ ఇట్ ఇంక్రీజెస్.
0: కనుక ఇట్టి పెరిగేటువంటి ప్రేమ తత్వం మన యందు ఉంచుకొని మనం ఎందుకు ఇంత బాధలు గురి కావటం?
1: ది ఎవర్ రైజింగ్ లవ్ ఇస్ దేర్ దెన్ వై డు సఫర్.
0: మనం ఎందుకు ఇంత అశాంతిని పొందటం?
1: వై ఆర్ వి రెస్ట్లెస్?
0: ఎందుకు ఇన్ని విధమైనటువంటి కష్టములు అనుభవించటం?
1: వై డు యూ ఫేస్ ప్రాబ్లమ్స్?
0: కష్టములే లేవు మనకు.
1: దేర్ నో డిఫికల్టీస్.
0: విచారములే లేవు మనకు.
1: నో యాంగ్జైటీస్.
0: ఆనందమే ఆనందమే ఆనందమే.
1: దట్స్ బ్లెస్ అండ్ బ్లెస్ అలో.
0: ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ బి బ్లెస్ఫుల్?
0: దానిని అనుసరించినప్పుడు ఆనందం వస్తుంది.
1: వెన్ యూ ఫాలో దెన్ యూ విల్ బి బ్లెస్ఫుల్.
0: నేను ఒక పదార్థం ఇస్తుంటాను,
1: భగవాన్ గివ్స్.
0: ఆ పదార్థాన్ని పుచ్చుకుని భుజించినప్పుడే నీకు ఆకలి తీరుతుంది.
1: వెన్ భగవాన్ గివ్స్ సమ్ ఫుడ్ వెన్ యూ ఈట్ ఇట్ యు విల్ బి హ్యాపీ.
0: నీవు భుజించి ఆకలి తీర్చుకొని తట్టలో నీకు పదార్థాలు పెట్టించాను.
1: అండ్ ఫుడ్ ఇస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ ఫర్ యూ టు ఈట్.
0: కానీ ఈనాడు మీరేం చేస్తున్నారు? తట్టలో ఉన్నటువంటి పదార్థాల పేరు చెప్తున్నారు.
1: And you go on repeating the food there.
0: Potato chapati, potato chapati, potato chapati, potato chapati antunnavu.
1: You go on repeating
0: the potato chapati peru 100 turu cheppina gaani nee pota nindadu.
1: You go on repeating the two names potato chapati 100 times your hunger will never be.
0: Kaani nee tattalo unnatundi padarthamu kottale cheyalante notiki chetiki pani pettali.
1: But the food served there in tatta the plate if you take the pota chestu
0: andukovali
1: then hunger would be appeased. You have to take the food, collect the food with your
0: hands. Chettu pani cheyali manchi pannu.
1: You have to do work, good work.
0: నోటితో మంచి మాటలు మాట్లాడాలి.
1: అండ్ యూ షుడ్ స్పీక్ వెల్.
0: ఈ రెండింటి ద్వారా నీకు మాధుర్యం కలుగుతుంది.
1: త్రూ దీస్ టూ యూ విల్ ఎంజాయ్
0: ఆల్ ద ఫిట్నెస్ ఆఫ్ లైఫ్.
1: And your hunger would be peace.
0: నీకు ఆనందం అందిస్తుంది.
1: You will be blissful.
0: అమృతములో చేరుస్తుంది.
1: And naturally your life will be nectar. కాబట్టి
0: మీ అందరూ కూడాను అమృత స్వరూపులే.
1: You are the embodiment of the amrita.
0: ఆనంద స్వరూపులే.
1: And you are blissful.
0: అందుకోసమే ఉపనిషత్తులు ఆనంద పిపాసి మానవుడు అన్నాడు.
1: Upanishad says man is after bliss only.
0: ఆనంద పిపాసి.
1: He wants to be.
0: కారణం ఏంటి? ఏ పనులు చేసినా నాకు ఇంకా ఆనందం కావాలి, ఆనందం కావాలి అంటున్నాడు.
1: Whatever he does from the beginning he wants to be blissful. From the beginning.
0: ఆనందాన్ని అనుభవించినా ఇంకా అతనికి తీరలేదు.
1: In spite of repeated experiences.
0: ఏ పని చేసినా నాకు ఆనందం కావాలి.
1: Whatever he wants to do he wants to be happy.
0: దేనికోసం? ఆనందం నుంచి పుట్టినటువంటి వాడు కనుక తన ఆనందం తన స్వస్థానాన్ని తాను ఆశిస్తున్నాడు.
1: Because his place of origin is bliss only he wants to go back to the place of origin.
0: చేప జలములో పుట్టింది.
1: And you find the fish in
0: water. ఆ జలములో పుట్టినటువంటి చేపను తీసుకొని వచ్చి
1: and you take the fish out of the water. వజ్రవేడుని
0: మెలకు మాణిక్య గోమేయక పుష్పరాగాలతో అతికించినటువంటి ఒక బంగారు కప్పులో వేసి పెట్టేస్తే దానికి ఏమి ఆనందం కలగదు.
1: You take the fish out of the water and have all the precious stones, the gems and the diamonds. Keep it in a gold vessel.
0: గోమేయక ఉండవచ్చును, బంగారుగా ఉండవచ్చును, కానీ నాకు దీంట్లో జలం లేదే.
1: The vessel may be gold full of diamonds and precious stones but there's no water there.
0: కానీ చాలా బాధపడుతుంది.
1: And the fish suffers.
0: దాన్ని తీసుకుని పోయి తిరిగి జలంలో వదిలిపెట్టు, ఆనందాన్ని అనుభవి.
1: You have to keep this fish back to the water.
0: అదే విధంగానే ఈనాటి మానవుడు ఆనందం నుంచి ఉద్భవించినటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్.
0: ఆనందమే తన స్వస్థానము.
1: అండ్ దిస్ బ్లెస్
0: స్థానమైన ఆనందం చేరేంత వరకు కూడాను ఈ ప్రపంచంలో నాకు ఆనందం ఆనందం ఆనందం ఆనందం అని అనేక విధములుగా ప్రతిపిస్తున్నాడు.
1: Until he returns to the place of nativity origin the bliss, well there's no rest at all.
0: ఇంగ దీనిలో ఆనందమే ఉంటుంటే ఎందుకు ఈ పరితాపం?
1: In fact, if there is bliss here in this life, why do you cry?
0: Bhagavad Gita చెప్పింది అనిత్యం అసత్యం లోకం.
1: Therefore, Gita says this life is temporary.
0: మీరు ప్రాప్య భజస్వ మామనింది.
1: And think of God, pray to God.
0: అనిత్యం అసుఖం లోకం.
1: And this world is ephemeral.
0: నిత్యమైనటువంటిది కాదు.
1: This world is not eternal. There is no happiness here.
0: పట్టపోషించుకునే నిమిత్తమై జీవించే నిమిత్తమై ఈ ప్రపంచంలో మనము వచ్చి పడ్డాం.
1: In fact, you are here in this world to carry out your living, that's all.
0: ఈ జీవనోపాధి సంబంధమైన పనులు మనం చేయవచ్చును.
1: Yes, to carry out our living, you can do a job.
0: నువ్వు చేయి.
1: Yes,
0: ఈ వ్యాపారాలు నువ్వు చేయి.
1: Do your business.
0: కానీ నీ మనసును మాత్రం దైవంపై ఉంచుకో.
1: But keep your mind on God always.
0: అప్పుడే నీకు శాంతి సుఖము లభిస్తుంది.
1: Then you'll have peace and happiness.
0: ఎంత ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all that?
0: కానీ శాంతి అనేది ప్రపంచం యొక్క పదార్థంలో మనకు లభించదు.
1: And peace you don't get in this world.
0: దైవం చింతలోనే మనకు శాంతి లభిస్తుంది.
1: You'll be peaceful if you think of God.
0: నిజంగా ఆ ఆనందం అనేటువంటిది ఎవరికి తెలియదు.
1: Nobody enjoys.
0: చలగి మధువు క్రోల చేదు రుచించునా? నిజంగా ఈ ఆనందమే మీరు తిని ఉంటే ఇంక ఈ చేదు అనేటువంటి ఈ ప్రపంచ విషయాలపైన మీ మనసు ఎట్టపోతుంది?
1: బై టేస్టింగ్ ది హనీ వుడ్ యు ఎవర్ ఫైండ్ ఇట్ బిటర్? నో, ఇట్స్ ఇంపాసిబుల్.
0: మీరు దాన్ని అనుభవించలేదు.
1: యు హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది ప్లేస్.
0: కనుక ఈ ఆనందం మీకు లభ్యం కావటం లేదు.
1: దేర్ఫోర్ యు డిడ్ ఎంజాయ్ ప్లేస్.
0: కనుక మీరు ఈ ఆనందాన్ని అనుభవించండి.
1: Experience bliss, bliss.
0: ఆనందం ఎక్కడికో మీరు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో వెరీ ఫార్.
0: హృదయం నుండి ఉండాలి ఆనందం.
1: ఇట్ ఈస్ విత్ఇన్ యూ.
0: నీ ఆనందం నుంచి నీవు ఉద్భవించావు.
1: ఇన్ ఫ్యాక్ట్
0: ఆనందమే నీ సస్థానము, ఆనందమే నీ జీవితము, ఆనందమే నీ శ్వాస, ఆనందమే నీ హృదయము, ఆనందమే నీ యొక్క ఆనందం. ఇంతకంటే మించినటువంటి ఆనందం మనకు లేదు.
1: అండ్ బ్లిస్ ఇస్ యువర్ హార్ట్, బ్లిస్ ఇస్ యువర్ లైఫ్.
0: అది
1: నీ
0: ప్లేస్ వచ్చేటువంటిది.
1: అండ్ ఇట్స్ దేర్ విత్ గాడ్, ఇన్ గాడ్.
0: కనుక అన్నింటి యందు నీవు జయత్వాన్ని పొంది,
1: లెట్ యూ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్.
0: విజయత్వాన్ని తీసుకో.
1: అండ్ ఇట్స్ ఇండివిడ్యువల్
0: సక్సెస్. నీవు పొందే బిగ్గెస్ట్ సక్సెస్,
1: సక్సెస్ బిగ్గెస్ట్ సక్సెస్.
0: నీవు ఎప్పుడు కూడా సక్సెస్ పొందుతావు.
1: యుల్ బి సక్సెస్ఫుల్.
0: దీంట్లో ఒకదాంట్లో నీవు సక్సెస్ పొందు.
1: అండ్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల, బాల బాల రాధ, కృష్ణ జై.

ఓం శ్రీ సాయిరాం. వెయ్యి తల్లుల ప్రేమ మాపై వర్షించుచున్న సాయిమాతకు శ్రీ సత్యసాయి విద్యార్థులము అందరము కృతజ్ఞతాంజలిని అర్పించుచున్నాము. ఈ నూతన సంవత్సర శుభ ఆరంభ దినమున సాక్షాత్తు వేదస్వరూపుడు, వేదార్థ చరితుడు, నాదలోలుడు అయిన శ్రీ సాయినారాయణుని చరణ సన్నిధియందు ఈ గాన సుమమాలను సమర్పించుకొనుచున్నాము. బ్రహ్మ కడిగిన పాదములు, అహంకారమడిగించే పాదములు, నడయాడే ప్రేమమూర్తి పాదములు, దివ్యానందానుభూతిని నొసగే చరణములు శ్రీ సాయి చరణములు.

0: పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. అతడే హైందవుండు, అతడే ముస్లిమును, అతడే మానవుండు, అతడే గురువు. అతడే మానవుండు, అతడే గురువు.
1: ఇఫ్ వన్ కల్టివేట్స్ the harvest, the crop of love in the field of his heart, he is the true Christian, Sikh, he is Hindu, Muslim, he is true man in the strict sense of the word, he is also Guru, the teacher.
0: Bhagavantudu, Sarvavyapi, Sarvabhutantaratma, ani cheppinattu gaani, భగవంతుని శక్తులైనటువంటి యొక్క పంచభూతములు కూడాను సర్వవ్యాపకమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి.
1: జస్ట్ యాజ్ వి సే గాడ్ ఈజ్ ఆల్ పర్వేసింగ్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ వెలా ఈజ్ ఆల్ గాట్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ సో ఆల్సో వీ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ అండ్ సో పవర్ఫుల్.
0: ప్రపంచమంతా కూడాను పంచభూతముల చేతనే నిండి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి.
1: ద వరల్డ్ ఇస్ బౌండ్ బై దిస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ రన్స్ ఇస్ కండక్టెడ్ బై ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
1: ద వరల్డ్ కెనాట్ ప్రొసీడ్ విత్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మిస్సింగ్.
0: కనుక ప్రతి మానవునికి కూడాను ఈ పంచభూతములు పంచ ప్రాణములు.
1: Therefore, every man should consider the five elements as the five life principles.
0: వీటి శక్తి సామర్థ్యములు ఎవరును గుర్తించలేరు.
1: None can estimate and know the power and the capacity of the elements.
0: అర్థం చేసుకొనలేరు.
1: Nor can comprehend.
0: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ నెసెసర్లీ నో ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ లిబరేటెడ్ రిడీమ్డ్ ఇఫ్ హీ నోస్ ద
0: పుణ్యుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద మెరిటోరియస్ వన్ ఇఫ్ హీ నోస్
0: అతడే పురుషార్థమును గుర్తించినటువంటి వాడు.
1: ఇట్ అమౌంట్స్ టు నాలెడ్జ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక పంచభూతముల యొక్క తత్వమును చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించడము ప్రతి మానవునికి కర్తవ్యము.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్ టు నో ద వాల్యూ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ బిహేవ్.
0: సుఖ దుఃఖములకు మంచి చెడ్డలకు ఈ పంచభూతములే మూల కారణములు.
1: ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్, గుడ్ అండ్ బ్యాడ్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మనం సుఖపడవలన పంచభూతముల చేతనే సుఖపడాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యాపీ, యూ క్యాన్ బి హ్యాపీ విత్ దీస్ ఎలిమెంట్స్ ఓన్లీ.
0: మనం దుఃఖంలో మునగవలనన్నను ఈ పంచభూతముల చేతనే మనం మునగాలి.
1: ద మిజరీ ఈజ్ ఆల్సో డ్యూ టు దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఇవి పేర్లకు కాని ఆకారములకు కాని అతి అల్పంగా కనిపించవచ్చును, కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి.
1: This might appear to be so little and fragmental, but yet, then and now, they are mighty powers.
0: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
1: Man having been born grows by the age and advancing years and leaves this world.
0: ఈ పెరుగుటకు కాని విసర్జించుటకు కాని ఏది కారణం?
1: For growth and death, what is the cause?
0: ఈ పంచభూతములే.
1: The five elements are responsible.
0: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణువు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
1: The five elements are spread right from microcosm to the macrocosm.
0: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించవచ్చు అత్యవసరం.
1: It is most essential to know the secrets behind the five elements.
0: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: Buddha made use of his intellect, his understanding and experience and stepped into the society, thereby shared his wisdom.
0: మొట్టమొదట తన ఈ పంచభూతముల యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
1: In fact, he has total control over his vision, over his looks.
0: ఈ దృష్టిని అరికట్టుగా కావడానికి కారణం ఏమిటి?
1: Why has he exercised control on his looks?
0: ఈ పంచభూతములు యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
0: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
1: దేర్ లైస్ 40 lakhs ఆఫ్ లైట్ రేస్.
0: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
1: వీ హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
0: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణ కూడాను నశించిపోతూ వస్తుండాలి.
1: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యూ హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
0: మనం చూచేటువంటి చూపులు,
1: ఆల్ అవర్ లుక్స్,
0: మనం అనుభవించేటువంటి ఆనందములు,
1: ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్పీరియన్స్,
0: విషయకల్పితమైన ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ద సినారియో,
0: ఇవన్నీ కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి.
1: ఆర్ రెస్పాన్సిబుల్ for the lifespan that is cut short.
0: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూసినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
1: By casting bad looks, many lakhs of light rays are lost.
0: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషము లభిస్తూ ఉండాలి.
1: That's the reason why we develop eye defect.
0: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో దీన్ని సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
1: That's what appears by way of cataract, for which we go for surgery and medical treatment to seek a relief.
0: ఇదంతా కూడా డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
1: From the doctor's point of view, it is cataract, but it is the effect of bad looks.
0: ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది.
1: All this bad gets into your eye, comes out by way of bad looks and responsible for eye defect.
0: కనుక మనం దృష్టిని మొట్టమొదట అరికట్టాలి.
1: So we have to control our vision.
0: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూడెడ్ దట్ యు రీచ్ ఎ స్టేట్ ఆఫ్ సేక్రెడ్నెస్ బై కంట్రోలింగ్ యువర్ సెన్సెస్.
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ దృష్టిని అరికట్టక ఈ సాధనల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనము అందుకొనలేము.
1: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ లుక్స్, ఆల్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
0: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే మనం సాధనలు సల్పుతున్నాము.
1: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కన్ఫర్ టెంపరీ హ్యాపీనెస్.
0: ధ్యానము కాని, జపం కాని, తపం కాని, ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
1: Practices like meditation, dependence, concentration give you only temporary pleasure, happiness. They do not give you a kind of guarantee. In fact, if the entire creation cannot protect you, who else will protect you? Therefore, the vision is the creation. Netra, the eye, is the Shastra, the sacred text.
0: Therefore,
1: the bad look is responsible for all the defects of the eye.
0: ఇంకా రెండవది
1: ది సెకండ్
0: నాలుక
1: ద టంగ్
0: దీనిలో 3 లక్షల టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి
1: దేర్ ఆర్ టెస్ట్ బర్డ్స్
0: 3 లక్షల టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి
1: 3 lakhs ఆఫ్ టెస్ట్ బర్డ్స్
0: మనం రుచిని మరిగి అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందం అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తినంతా కూడా మనం కోల్పోతున్నాం.
1: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
0: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాం.
1: Not that we simply eat. With the help of the tongue, we also utter useless words. By using harsh words, we hurt others. Harsh words injure the other man. It is the tongue that's responsible for the lifespan that's cut short.
0: ఇదే విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
1: Likewise, every one of these senses, because of their put to excessive use, our life is short.
0: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: So to begin with, we have to control our looks and also our taste.
0: ఈ రెండింటిని అరికట్టడం మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
1: There lies, there begins, emanates the new power.
0: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరగనటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను మన వాక్కు చేతను టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
1: Above all types of penances, is only out of our look and the good taste and the word, you get the power more and more.
0: మనం చాలా పొరబడిపోతున్నాము.
1: We are very often mistaken.
0: మన నిత్య జీవితంలో ఏదో చిన్న పదములు కదా అని మనం ఉపయోగపెడుతున్నాము.
1: We use all sorts of words recklessly.
0: కనుకని మనము రసజ్ఞత తెలియని వ్యక్తి వాళ్ళం మనము.
1: Therefore, we don't have proper taste.
0: జిహ్వే రసజ్ఞే

0: ఓ నాలుక, రుచి నెరిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్నమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వాని మనసును నొప్పిస్తుందో నీవు గుర్తించుకోలేవు.
1: You are not othang, you are not able to understand, recognize the word that hurts others.
0: Edutivadu vyakti edutivadu kaadu.
1: In fact, the one in front of you is not separate.
0: Andulo kudanu unnadi neeve.
1: In fact, you are present in him.
0: Dehamulu veru verainappudiki aatma iruvuri endu okkate unnadi.
1: Bodies are different, but the spirit is same.
0: Baada padunadi baada pettunadi rendu oke vyaktitvame.
1: The one who causes pain, the one who suffers from pain are one and the same.
0: Kanuka manam edutu vyaktini badinchutuga manam maatadakoodadu.
1: We should not speak in such a way as to hurt others.
0: Kanuka nenu appudappudu cheptuntanu.
1: Bhagavan tells us
0: talkless ani.
1: Bhagavan tells us
0: kaani avanni meeru chaala alichyanga teeskuntunnaru.
1: But you neglect the teaching.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: యూ డో నాట్ నో రైట్ నౌ ద కైండ్ ఆఫ్ హజార్డ్స్ దట్ యూ వుడ్ సఫర్ బై టాకింగ్ టూ మచ్.
0: సీ గుడ్,
1: సీ గుడ్,
0: కానీ నీవు చెడ్డను చూడవద్దు.
1: నెవర్ సీ బ్యాడ్.
0: నీవు మంచిని చూడు.
1: సీ గుడ్ ఓన్లీ.
0: అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది.
1: దెన్ దే ఆర్ ది ఐ విల్ ఎర్న్ ద సీక్రెట్ పవర్.
0: దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడా చూపగలుగుతుంది.
1: You will also able to visualize the divine cosmic form.
0: Kanuka manamu indriyanni chaala adipulo pettukunnappude mana yokka sadhana yokka phaltamu goppaga abhirudhi avutundi.
1: The results of spiritual practices depend on the more and more of sense control you exercise.
0: Ee naati manavudu bhautikamaina laukikamaina prakrutamaina sadhanalaku marigi divyamaina bhavyamainatundi yokka ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్రాక్టీసెస్, బట్ హీ హస్ ఫర్గాటన్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ఇమ్మోర్టల్ రిజల్ట్స్. దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఇల్యూజన్.
0: మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్. ఇవన్నీ
1: దే ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్
0: మ్యాన్కైండ్. ఈ సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
1: యు థింక్ దట్ యు హావ్ అచీవ్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్?
0: వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: నథింగ్ యూ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్.
0: మొట్టమొదటి ఇంద్రియాన్ని అరికట్టుకో.
1: First you should exercise sense control.
0: Sparsha roopa rasa gandhamulu.
1: The five senses have got to be under check.
0: Ye chadda vishayalu kuda nu vinadaniki prayatninchaddu.
1: Never listen to anything that's bad.
0: Alanti sandarbham emaina kaliginda aa sthanam nunchi nu vellipo.
1: If any such thing is to happen, leave that place.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: నెవర్ లుక్ బ్యాడ్.
0: చెడ్డ మాటలు వినియోగ పెట్టవద్దు.
1: నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ డూ దట్, ద పవర్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ గ్రో మోర్.
0: ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు?
1: ఏన్షియంట్ రిషీస్ హావ్ గాన్ టు సాలిట్యూడ్, స్పెంట్ లైఫ్ in isolation, exercising control over senses.
0: Kalkune indriyanni arikattukuneetundi sadhane nijamainatundi sadhana.
1: Spiritual practice, true spiritual practice is to have sense
0: control. Indriyanni arikattukonakunda ye sadhana chesinappudiki avi neekudu nirupayogame.
1: All spiritual practices are useless if you don't have control over the senses.
0: Naaru cheta chadda maatalu maatade danakante Rama Krishna Govinda nara ilanti manchi maatalu nee upayogapettuko.
1: Instead of using all bad words with the tongue, you can repeat God's name, Rama Krishna Govinda.
0: Karukane manamu mana indriyal chetha mana aneka vidhamainatundi paapamunu odigattukuntunnam.
1: In fact, we are committing many sins with these senses.
0: Kaani deeni mootalu mana kanipinchadam ledhu.
1: That you don't see right now.
0: Mana kanipinchakunda venuku unnatundi daagi mana aneka vidhamga baadha pedutundadi.
1: But there lies, in a hidden way, the consequences which you have to face.
0: కనిపించనిది తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
1: Oh individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది, అది కర్మ ఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: For every man the senses of the life
0: bread. ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: When once the senses are controlled, your life will proceed in a happy way.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: In order to spend peaceful life, you should control your senses.
0: ఇది కేవలం చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: You should abstain from using bad words, but you should always have limited
0: soft
1: thought.
0: And sweet.
1: As short and sweet.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: You should talk like that.
0: కనుక మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: So much of sanctity lie in our words.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: Some also compose, they write books.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ కంపోజ్ సీక్రెట్ టెక్స్ట్ అండ్ దస్ సాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రత మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be exemplary. We also read often bad books.
0: It's
1: very bad indeed.
0: Whatever
1: you read, whatever you see, whatever you do must be good.
0: తెలిసినంత వరకు కూడా ఏదో ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సీ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియముల ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: By sense control you can attain divinity. ఎంత
0: సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: You can experience even the divine manifestation. తానే
0: సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: You can be divine for that matter.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవునియందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: Man being so powerful and mighty has become so weak and considered himself ignorant.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాకురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ విత్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌవ్ హిమ్.
0: ఏకం సత్య ప్రాబహుదా వదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ, దట్ ఇస్ ద రియాలిటీ.
0: రెండవ పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
1: టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ద సెకండ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: రెండవ పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
1: దేర్ ఇస్ నథింగ్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్
0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం. మనం
1: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ అవర్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే ఇవన్నీ కూడా మనము ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు చాలా మంది భావిస్తుంటారు.
1: Many think,
0: కోరికను నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం ఇస్తుంది అంటారు.
1: దట్ దే ఆర్ హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దే డిజైర్స్.
0: కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము.
1: యు విల్ నెవర్ బి హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ డిజైర్.
0: కోరికలను అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాలి.
1: యూ విల్ బి రియలీ బ్లిస్ఫుల్ వెన్ యూ కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
1: ఏ బ్లిస్ఫుల్ పర్సన్ ఈస్ ఎంజాయ్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ by controlling his desire.
0: Korikalanu nerveechukodaniki prayatnam chesinatunte vaadu maha ashantiki guri avutunnadu.
1: Fructification of the desire will make you restless.
0: Emiti ee korikalu?
1: What is this desire?
0: Ee korikalanni kudunu prapanchaku sambandhamainatunte prabhutva yojanale kada.
1: Desires are worldly and outward.
0: Ee prabhutva lopala ye matram kudunu sukham ledu.
1: In this worldly outward life there is no trace of happiness.
0: ఇందులో సుఖమనదని నీవు భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనము పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ you should make your senses sacred.
0: See no evil, see what is good.
1: Therefore to begin with, see no evil, see what is good.
0: నీవు మంచిని చూడు.
1: See good.
0: చెడ్డను చూడవద్దు.
1: Never see bad.
0: మంచిని మాట్లాడు.
1: Talk good.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: Never talk anything bad.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: Buddha said, సమ్యక్ దృష్టి, good
0: sight. సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: Develop good sight.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: Buddha visited many noble souls.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: He has gone through sacred texts.
0: అనేక సాధనలంతా చదివినాడు.
1: He did many practices.
0: ఈ సాధనలు చదివి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలే.
1: He has known that all that is outward.
0: అన్నాడు, ఆ పుస్తకాలు పక్కన పెట్టాడు.
1: And has given up all the books.
0: ఈ పెద్దలను దర్శించడం మానివేశాడు.
1: He has discontinued visiting elders.
0: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
1: He stopped listening to their teaching.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతములను నేను సార్థకంగా గావించుకోలేదు.
1: He has decided to make his elements.
0: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములను నేను సార్థకంగా గావించుకొనుకున్నా, ఇంక దేని నేను సాధన చెయ్యాలి?
1: If I do not realize the sanctity behind the five elements, what for is my life?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: The body is bound to decay, is bound to fall someday.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు కూడా ఇది కూడా నాశనం అవుతుంది.
1: Whatever you do with this body which is fleeting and momentary,
0: అనిత్యమైన దేహంతో చేసినవి అనిత్యమే అయిపోతాయి.
1: The body which is temporary will give you temporary results.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: But the eternal truthful practices that you undertake will give you permanent results.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: తాను ఈ ఇంద్రియాలు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
1: when he made every attempt to control,
0: చిన్న దినాభివృద్ధి పొందింది ఆనందము.
1: Yes, all the happiness that he enjoyed,
0: ఆనందం
1: తనను
0: మించిపోయింది.
1: It has become much more.
0: ఆనందం అను కూడా తాను భరించుకోలేకపోయాడు.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి యొక్క తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: And he hugged Ananda, his cousin.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: He said, Ananda, I could not control this bliss.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: I am reaching the state of nirvana liberation.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: He said, I am ready for anything now.
0: అప్పుడు ఈ ఆనందుడు పినతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద is his cousin brother.
0: ఆనందుడు కంటిదారలు కార్చాడు.
1: He was shedding tears.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: the bliss that I enjoy,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు?
1: Why don't you appreciate, enjoy the blissful state that I'm experiencing now?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: This is the perversion, the diversion in the outward trend.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: In the worldly matters we want to be happy.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: దాట్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఆల్.
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్.
0: అది ఏ శాశ్వతమైన ఆనందము?
1: అండ్ ఇట్స్ నోవల్.
0: అది ఏ అమృతత్వము?
1: దాట్ ఈస్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనం దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectarine immortality.
0: మనం చేసేదంతా తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కానీ తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం.
1: But we seek for the pardon.
0: ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు.
1: You should never seek pardon.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: In fact, we should undergo the punishment for the mistakes done.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: Then you will be free from all the mistakes.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండమే పెడతారు.
1: If anyone commits a mistake, he will be imprisoned.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమే ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: The imprisonment is because of the crime committed.
0: ఆ శిక్షను పూర్తి గాంగనే తన్ను విడిచిపెడుతున్నారు.
1: After the punishment is over, he will be released.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: When once you atone your sins, you will be relieved.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: if you want release,
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషములు తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sin.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించడం లేదు.
1: We are not considering.
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వంగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదములను అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
0: వేదముల్లో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా ద్వేషించినటువంటి బుద్ధుడు,
1: బుద్ధ వాజ్ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్ ఎర్లియర్,
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
0: లైఫ్ యశజ్ఞానదయాసింధు రఘాదశనగాగుణ సేవితా మక్షయోధీర శశి అమృతాజిత. ఈ విధంగా భావించాడు. అమరా నిజ రాదేవ త్రిశ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది వంకష ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు. అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్.
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నీ కూడాను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు.
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్ శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్.
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించడం లేదు.
1: బుద్ధ హ్యాస్ నాట్ కాంట్రడిక్టెడ్ వేదాస్.
0: మేమే అవివేకంలో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కాంట్రడిక్టింగ్ ద వేదిక్ టెక్స్ట్.
0: బుద్ధుడు ఈ సత్యనిత్యమైన పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు.
1: బుద్ధ రిపీటెడ్ దట్ ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ వేదాస్.
0: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము.
1: వి థింక్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: మదనో మన్మథో మారవ్ పద్యంలో మేనకేతన కందర్పోద అపకోనంగా కామపంచ అన్నాడు. ఈ కామమును జయించడం అనేటువంటిది ఎంత గొప్పది.
1: టు బి డిజైర్లెస్ ఈస్ ది హైయెస్ట్ థింగ్.
0: మదనో మన్మథో మారవ్ పద్యంలో మేనకేతన ఎవరు దీన్ని సాధించగలరు?
1: హూ కెన్ అచీవ్ దిస్?
0: ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు.
1: ఓన్లీ బుద్ధ కుడ్ అకంప్లిష్.
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్.
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం.
1: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు.
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ.
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
1: For rupai money, lopai, with all unlawful means, we eat all dirty stuff, the grass.
0: Ranga ringa yanchu, donga mokkunu mokki, panganavam prajaku pertaraya.
1: Like a thief, we utter God's name and ultimately we leave him unnoticingly. Is that what we are supposed to do?
0: Kaadu, kaadu, kaadu, kaadu.
1: No.
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్.
0: దీన్ని మనం జయించాలి.
1: వి షుడ్ విన్.
0: దీన్ని మనం సాధించాలి.
1: వి షుడ్ అచీవ్.
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: వితౌట్ నోయింగ్ దట్ వి డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వి వాంట్ కంట్రోల్.
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్స్టర్స్,
0: ఈ వయసులో మనం దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర.
1: ద మెయిన్ థింగ్ టు బి డన్ ఎట్ దిస్ ఏజ్ ఇస్ టు కంట్రోల్.
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
1: Happily you can exercise
0: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
1: You can make use senses in
0: ఎంత ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
1: You can do it in a meritorious way and redeem your life.
0: చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: And it's really lucky thing to do that.
0: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము.
1: If you know the proper path, you'll never give up.
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
1: Why sacred words are mentioned there in Veda?
0: ఈ పదాలంతా కూడాను కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
1: హౌ టు డెవలప్ వర్చ్యూస్.
0: సదాచారమే ముఖ్యము.
1: గుడ్ లైఫ్, గుడ్ బిహేవ్, గుడ్ ప్రాక్టీసెస్.
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
0: కొన్ని వస్తుంటాయి ప్రపంచంలో అడ్డు తగులుతూ ఉంటాయి.
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు దెం.
0: ప్రేమ స్వరూపులారా, కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?

0: stop.
1: కానీ ఈ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
0: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దెమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: పూర్ణిమ అంటారు.
0: వి సే గురు పూర్ణిమ.
1: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
0: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
1: ఏ దినము? గురు పూర్ణిమ.
0: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
1: గురువు యొక్క పూర్ణిమ అనేది.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు. ద
1: గురు అంటే ఎవరు?
0: హూ ఇస్ గురు?
1: కానీ ఈనాటి గురువులు కాదు.
0: Not the gurus of today.
1: చెవులో మంత్రాలు చెప్పటం, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇదే గురుత్వము.
0: They whisper something into your ear and collect money, stretching their hand.
1: ఇది కాదు గురుత్వము.
0: Their life is not the quality of
1: గురు. గుకారో గుణాతీత, టుకారో రూపభజ్జిత. రూపభజ్జితమైన గుణాతీతమైన తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
0: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
1: కనుకని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము.
0: ద ప్రిసెప్ట్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ గాడ్ హూ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం, కనుకని దైవమునే గురువుగా తీసుకుందాం.
0: సిన్స్ ఇట్స్ సో డిఫికల్ట్ టు గెట్ రైట్ గురు,
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకరులు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే నాకు సర్వము.
0: గురు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ.
1: అతనే విష్ణువు.
0: హీఈస్ విష్ణు.
1: అతనే శివుడు.
0: అండ్ హీ శివ.
1: అతనే బ్రహ్మ.
0: హీఈస్ బ్రహ్మ.
1: అతనే సర్వము.
0: అండ్ హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
0: ది ట్రినిటీ ఈస్ రిప్రజెంటెడ్ బై గురు.
1: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
0: Everything is divine, cosmic.
1: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
0: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్.
1: ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైన్
1: విష్ణు. విష్ణు విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
1: ఇన్ని శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
0: ద వేద సేస్ యు వాచ్ thousands of faces, thousands of feet, thousands of hands.
1: పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
0: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్, దేర్ఫోర్
1: పెరిగినాయి.
0: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
1: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాజ్ సెట్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
1: అందరు కూడా దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
0: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
1: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
0: హూమ్ సో యు ఆఫర్ సాల్యుటేషన్
1: ఈశ్వర సర్వభూతానాం అని నమస్కారం చేసేవారు.
0: ఇట్ అమౌంట్స్ టు అబిసాన్స్ టు గాడ్ హింసెల్ఫ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: హూమ్ సో యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
1: ఎవరికి నమస్కారం చేసినా కేశవునికే పోయి చేరిపోతుంది.
0: యూ మే డూ నమస్కార్ టు ఎనీబడి.
1: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఈశ్వరికే అందిపోతుంది.
0: ఈశ్వర విల్ రిసీవ్ ఆల్ నమస్కార్స్ దట్ యు డూ.
1: ఎందుకోసం? ఈశ్వర సర్వభూతానాం.
0: Why? Because God is indwelling
1: in all. Vidam jagattu.
0: The entire world is divine.
1: Jagattanta kudunu Ishwara yokka tattvangane untundi.
0: The whole universe is divine.
1: Kanukane aa yokka Ishwarattvam anetundi ikkada akkada untundadani kaadu.
0: Divinity is not restricted to a place.
1: Ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu. Okkade undedi hrudayamlo.
0: Only one is present ikkada, here, akkada, there, akkada,
1: anywhere. అందరి యందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే.
0: ద డివినిటీ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఆల్ ఓవర్.
1: అందరి యందు ఉండేటువంటి యొక్క విష్ణుత్వం ఒక్కటే.
0: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: మన భ్రమల కోసమని మనం ఈ భ్రాంతులు పొందుతున్నామే కానీ.
0: బట్ వీ గో బై అవర్ ఇమాజినేషన్.
1: దైవంలో ఎట్టి భేదములు లేవు.
0: దే ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ద డివైన్.
1: సర్వం కల్విదం.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఇలాంటి ఏకత్వాన్ని బోధించుకునే నిమిత్తమై ఆనాటి గురువును సృష్టిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురు ప్రిసెప్ట్ ఐ హావ్ అండర్టేకెన్.
1: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
0: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
1: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
0: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
1: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
0: దర్ మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్.
1: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
0: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
1: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డవుగా వస్తుంది.
0: వన్ ఆర్ టూ ఆర్ బ్యాడ్ ది ఎంటైర్ లాట్
1: వాళ్ళు అనుభవించవలసి వస్తుంది.
0: దే టూ విల్ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాత్రి నీవు పండుకున్నావు.
0: లాస్ట్ నైట్ యూ
1: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
1: మస్కిటోస్
0: మస్కిటోస్
1: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
1: తెల్లవారు లేచావు.
0: నెక్స్ట్ మార్నింగ్
1: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని ఫిట్ తీసుకున్నావు. అన్ని మస్కి

0: You sprayed split next morning, started killing all mosquitoes.
1: నిన్ను కరిచింది రెండు మూడే.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
1: చంపుతున్నావు.
0: బట్ యు ఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది మస్కిటోస్.
1: కరిచినవే చంపినావా?
0: హావ్ యు కిల్డ్ దట్ విచ్ హస్ బిటెన్ యు?
1: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే
0: లైక్వైజ్ గాడ్ ఆల్సో వెన్ వన్
1: సంఘం చేతనే పక్కన ఉన్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దేర్ ప్రాక్సీ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్
1: దుర్జన సంసర్గం
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
1: భజ సాధు సమాగమం
0: బీ ఇన్ ద గుడ్ కంపెనీ
1: కురు పుణ్య మహోరాత్రం
0: డూ మెరిటోరియస్ డీస్ ఆల్ ద వైల్
1: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకరుడు.
0: దట్స్ వాట్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
1: తేజ దుర్జన సంసర్గం చెడ్డవారిని మొట్టమొదటి వదిలిపెట్టుపో.
0: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
1: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
0: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సెక్రెట్.
1: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
1: మనకు కోపం వస్తుంది.
0: సపోజింగ్ యువర్ యాంగ్రీ.
1: ఈర్ష్య వచ్చేస్తుంది.
0: ఆర్ జెలస్.
1: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ దెన్?
1: కోపం వచ్చినప్పుడు ఈ కోపాలు విజృంభింప చేయకూడదు.
0: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ డోంట్ ఎక్స్ప్రెస్.
1: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
0: దిస్ యాంగర్ ఈజ్ అ బ్యాడ్ క్వాలిటీ.
1: ఇది నా చెడ్డ క్వాలిటీ.
0: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ యాంగర్.
1: చెడ్డ పనులు చేస్తుంది.
0: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
1: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి
0: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్.
1: కూర్చో ఒక చోట.
0: సిట్ అసైడ్.
1: ఏదైనా ఒక నామాన్ని స్మరించు.
0: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: కొంతసేపటికి అది తగ్గిపోతుంది.
0: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
1: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
0: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్ Go all alone and move about.
1: అర్థమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
0: Walk briskly for half a mile.
1: ఈ కోపం తగ్గిపోతుంది.
0: Then there will be no more of anger.
1: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
0: Many easy techniques are given to conquer anger.
1: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: But modern students are not
1: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: In fact, the temper is increasing.
1: ఈ సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
0: This is the right time to bang him, accuse him, or else I lose the opportunity.
1: వాడు ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
0: Let me stand there and see to it.
1: అది మరింత పాపంగా తోస్తుంది.
0: Oh, it's much worse than the other
1: sense. మంచిది కాదు.
0: That's not proper.
1: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should try to pacify, cool down.
1: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: By constant prayer and thinking of God, we can be rid of these bad qualities.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మొట్టమొదట మన దృష్టిని నాలుకను
0: In the first instance, control your sight and the tongue.
1: ఈ కన్నుల వల్ల మనం ఎన్నో పాపాలు చూస్తున్నాము.
0: The eyes are responsible for many other bad sins.
1: ఎన్నో పాపాలు అనుభవిస్తున్నాము.
0: We experience the consequences of the sins.
1: ఎన్నో దృశ్యాలను మనం చూస్తున్నాము.
0: We see many scenes around.
1: ఆ దృశ్యములకు ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము.
0: And we are experiencing the
1: results. అలాంటి పిల్లలే మనకు పుడుతున్నారు.
0: And we have children of the same sort.
1: కనుకనే మనం చెడ్డని ఎప్పుడు చూడకూడదు.
0: So never see anything bad.
1: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
0: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
1: పూర్వకాలం లోపల
0: ఇన్ ఎర్లియర్ టైమ్స్
1: మీకు ఇంత తెలియదు.
0: యూ డూ నాట్
1: ఆడవారికి తెలుసును.
0: విమెన్ నో దిస్.
1: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి
0: ఇన్ ఎ ఫ్యామిలీ వే నైన్ మంత్స్
1: ఏ చెడ్డవి కూడా చూపకుండా
0: దే సీ టు ఇట్ దే డోంట్
1: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా
0: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్
1: భగవత్ కథలు చెప్పుకుంటూ
0: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్ స్టోరీ.
1: వాళ్ళకు శ్రీమంతాలని మంచి వంటలు మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
0: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేడ్ టు దెమ్. ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: వాళ్ళు మంచి భావాలు లోపల పోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
0: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్ దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
1: తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో పిల్లలకు తప్పక అంటుతుంది.
0: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ న్యాచురలీ గో టు దేర్ చిల్డ్రన్ దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: బాగా తెలుసు.
0: You know this.
1: Subhadra garbhanga untunnappudu
0: and Subhadra was pregnant.
1: Kani Arjunudu vachi Padma Vyuhanu gurinchi cheptunnadu
0: and the entire mystery of Padma Vyuha was narrated.
1: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయన్నాడు.
0: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెట్ స్టాప్ దేర్ అట్ దట్ స్టేజ్.
1: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
0: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
1: ఇది ఎవరు వింటున్నారు?
0: హూ ఇస్ ద లిసనర్?
1: ఊకొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
0: యూ థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్
1: సుభద్ర? సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊకొడుతుండాలి.
0: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈస్ రెస్పాండింగ్.
1: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
0: సో అర్జున నరేటెడ్ ద వే టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ
1: అన్నాడు అభిమన్యుడు.
0: And so Abhimanya listened to that extent.
1: Krishnudu nilabettamani cheppetapudiki Arjunudu maanivesadu.
0: When Krishna asked him not to proceed further,
1: aa padmavyuham vesinchenta varaku telisindi, tirigi venukku raavatam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
0: So Abhimanya could know to get into padmavyuha and he does not know the way to get out, therefore he died.
1: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
0: There are many things that happen without our knowledge.
1: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
1: తెలియదు.
0: యూ మే నాట్ బి నోయింగ్.
1: నీకు తెలియకుండా ఈశ్వరుని తెలియదు కూడా.
0: బట్ గాడ్ నోస్.
1: అతనికి తెలుసు.
0: హీ నోస్.
1: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
0: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
1: మంచి పనులు చేయాలి.
0: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
1: మంచి మార్గంలో ప్రవేశించాలి.
0: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
0: వెన్ వన్స్ వీ మేక్ యూజ్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే, దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
1: ఒక చెయ్యి ఉంటుండాలి.
0: హియర్ లైస్ ద హ్యాండ్.
1: దీనికి ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి.
0: ఇట్ హాస్ ఫైవ్ ఫింగర్స్.
1: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
0: ఎస్, యూ మస్ట్ ట్రై టు బీట్ విత్ ఆల్ ద ఫైవ్ ఫింగర్ జాయినింగ్ టుగెదర్.
1: కానీ
0: యూ కెన్
1: కొట్టవద్దు.
0: బట్ నెవర్ బీట్.
1: కొట్టవద్దు.
0: నెవర్ బీట్ పీపుల్, అటాక్ పీపుల్.
1: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా?
0: వెల్, ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్,
1: ఒక వేలుతో కొట్టు.
0: జస్ట్ ట్రై టు స్లాప్ విత్ వన్ లిటిల్ ఫింగర్.
1: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా? ఐదు వేలు కనిపిస్తుందా?
0: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ టు బీట్, యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్.
1: చేత్తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు.
0: వెల్, హి విల్ ట్రై టు హిట్ యు విత్ హిస్ హ్యాండ్ అండ్ ఆల్సో ద లెగ్.
1: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
0: యూ వోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వెదర్ ఇట్స్ హ్యాండ్ ఆర్ ద లెగ్.
1: కనుకనే ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
0: అండ్ వన్స్ దేర్ ఇస్ యాంగర్, లీవ్ దట్ ప్లేస్.
1: నువ్వు దూరం అయిపో.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్.
1: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
0: అండ్ నెవర్ కమిట్ ఎ సిన్ లైక్ దట్.
1: కనుకనే మనం పాపం చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
0: వి కమిట్ ఎ సిన్ అండ్ వి ట్రై టు అటోన్ ద సిన్స్ కమిటెడ్. బెటర్ యు డోంట్ కమిట్ ఎ సిన్ అట్ ఆల్.
1: కానీ
0: బట్
1: దీనికి మరొక విషయము,
0: దట్స్ అనదర్ పాయింట్.
1: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
0: యు మే ఫీల్ బ్యాడ్.
1: కానీ నాకు అది చాలా ఆనందమే.
0: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
1: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని,
0: యు నో దిస్ ట్రూత్.
1: నేను ఈనాటి నుండి,
0: ఫ్రమ్ దిస్ డే,
1: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
0: Bhagavan is not going to grant namaskara.
1: Endukatte meeru nenu okkate.
0: Because you and I are one.
1: Kalaga meelo meeru namaskaram cheskondi.
0: And you salute yourself.
1: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తున్నాను.
0: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ టేకెన్.
1: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
0: ఎస్, డూ నమస్కార్ టు యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
0: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్, యూ టూ డోంట్ నో.
1: ఈ సత్యం నాకు తెలుసును కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
0: సిన్స్ భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్సెల్ఫ్.
1: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ.
0: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
0: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
1: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే,
0: ఇఫ్ యూ సో లైక్
1: మనసులో చేసుకో.
0: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
0: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
1: ఈ పది చేసి, స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
0: డూ నమస్కార్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్ ఆఫరింగ్ టు యు.
1: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు టచ్ ద ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
1: కనుక ఈనాటి నుంచి,
0: ఫ్రమ్ దిస్ డే,
1: ఇది మీకు కొంచెం కష్టంగా కలగవచ్చు.
0: యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్.
1: కానీ
0: బట్
1: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది కానీ చెవులకు.
0: వీ ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్.
1: కానీ చెవులను ముయ్యవచ్చును, కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
0: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
1: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
0: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
0: Nobody should do namaskar like this hereafter.
1: అందరి యందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
0: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ ఎవ్రీవన్.
1: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ అందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్, యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్.
1: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
1: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదే.
0: యు వన్ ఈస్ గిఫ్టెడ్ బ్లెస్డ్ విత్ నమస్కారం.

0: ఇంటి యొక్క భేదభావం కూడా పెరిగిపోతున్నాయి. ద్వేషాలు కూడా
1: ద డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: ఈ ద్వేషభావాన్ని కూడా తగ్గించుకునే నిమిత్తమై నేను ఈ నమస్కారం మానివేస్తాను.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హేట్రెడ్ భగవాన్ ఇన్స్ట్రక్ట్స్ అస్ నాట్ టు డూ నమస్కారం. మీరు ఎక్కడ
0: ఉంటున్నా మనసులో చేసుకోండి.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అదే ఆనందము.
1: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: కానీ మొదటి నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను, కానీ అది మీరు ఎవరు పాటించడం లేదు.
1: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రెడ్యూస్డ్.
0: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
1: కంట్రోలింగ్ ద సెన్సెస్,
0: ఈ విధమైనటువంటి కోపతాప ఈశ అసూయ డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
1: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
0: నమస్కారాలు చేయటము
1: అండ్ డూయింగ్ నమస్కార్
0: వర్ణన్లు చేయటము,
1: ఎక్స్టోలింగ్ గాడ్, ఇవన్నీ
0: కూడా మంచిది కాదు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
0: ఇది బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
1: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: కనుక ఈ గురు పౌర్ణమి నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ దిస్ గురు పౌర్ణమి
0: పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
1: డెవలప్ గ్రో మోర్ సేక్రెడ్
0: మీరు కూడా పవిత్రులైపోయి
1: యు బీ సేక్రెడ్ ఫర్ యువర్
0: సెల్ఫ్ శాంతిని పొందండి
1: అండ్ బి పీస్ఫుల్
0: ఉండండి
1: అండ్ హ్యావ్ దట్ ఎటర్నల్ డివైన్
0: ఆనందం. ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
1: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
0: ఎప్పుడు వస్తుంది ఆనందము?
1: వెన్ కెన్ యూ గెట్ ఇట్?
0: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత.
1: ద ఫస్ట్ వన్ ఇస్ హియర్ ఇస్ ద బాడీ.
0: అది అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత ప్రారంభమైంది.
1: ద బాడీ బోర్న్ అవుట్ ఆఫ్ ద ఫుడ్ హ్యాస్ గాట్ ద లైఫ్.
0: ప్రాణమయమైపోయింది.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్.
0: మనోమయమైపోయింది.
1: అండ్ దేర్ లైస్ ద మైండ్ దేర్
0: ఆఫ్టర్. ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
1: అండ్ దెన్ కమ్స్ ద విజ్డమ్.
0: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
1: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధన చేసుకోండి.
1: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ ద విజ్డమ్.
0: విజ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
1: విత్ దిస్ బ్లిస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
0: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము, అగ్ని ఉంటుంది, అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకొని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
1: Well, even if you carry a single match stick and get it burnt, well, the whole thing would be transformed into fire.
0: అదే విధంగానే స్వామికి సమీపంగా ఉంటుంది.
1: Being close to Swami,
0: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
1: When you are very close to Bhagavan, mentally you will also be divine.
0: మీ మైండ్ కూడాను ప్రకాశవంతంగా ఉంటుంది.
1: Your mind also illumines.
0: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
1: And you will be beyond the body.
0: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
1: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
1: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
1: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
0: ఈ బాధ కూడా మన ఆనందం కోసమని.
1: దిస్ పెయిన్ ఈజ్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: పోతూ ఉన్నప్పుడు, వస్తుండేటప్పుడు, పాదాలపైన పట్టడం, ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటాయి.
1: యాజ్ భగవాన్ పాసెస్ బై వి ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
0: కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము,
1: టుడే సెన్స్ కంట్రోల్,
0: పాద నమస్కారము
1: అండ్ ది పాద నమస్కారం,
0: రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
1: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ.

సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు శతకోటి ప్రణామాలు అర్పించుకుంటూ, సంగారెడ్డి జిల్లా పత్తి యాత్ర సందర్భంగా ప్రదర్శించబోతున్న సత్యయుగ నాటకాన్ని తెలిగించడానికి విచ్చేసిన సాయి సోదర సోదరిమణులెల్లరికూ సాయిరాం చెప్పుకుంటున్నాం. భగవాన్ తాము నుడివిన సేవా సాధనే దైవారాధన, గ్రామసేవయే రామసేవ అన్న అమృత సందేశాలు ప్రపంచవ్యాప్త అశేష సాయి భక్త జనావళిని అమితంగా ప్రభావితులను చేసి, సేవోన్ముఖులను చేసి తరింపజేస్తున్నాయి. యుగావతారి 1925 సంవత్సరంలో ఆరంభమైన దివ్యావతారులైన తమ శతవర్షముల జన్మ దినోత్సవ వేడుకలకు దేశాల పరిధులను పరిమితులను అతీతంగా వసుధైక కుటుంబ స్ఫూర్తితో అశేష భక్త జనావళి పుట్టపర్తి పుణ్యగ్రామంలో నెలకొని ఉన్న పవిత్ర ప్రశాంతి నిలయానికి మహోత్తుంగ తరంగంగా తరలివచ్చిన వైనాన్ని తెలిగించినప్పుడు తమ అవతార వైభవం కళ్ల ముందు కదలాడి, మేను పులకింపజేసింది దేవాదిదేవా పురాణ పురుష, అదే స్ఫూర్తితో శతవర్షముల జన్మదినోత్సవ వేడుకలకు కొనసాగింపుగా వినూత్న రీతిలో చేపడుతున్న అనేకానేక సేవా కార్యక్రమాలు తమ ప్రబోధ మాధురికి నిలువెత్తు నిదర్శనాలై నిలుస్తున్నాయి. ప్రభు అద్భుతమూర్తి, సమాజాన్ని చైతన్య ప్రధానం నడుపుతున్న పరమ పావన దివ్య ప్రణాళికలను నాటకంగా మలచి తమ దివ్య సమక్షంలో ప్రదర్శించాలన్న భావన సర్వహృద్వాసి అయిన తమ ప్రేరణే అన్న అంకిత భావంతో సత్యయుగం నాటకంగా మలిచామని వినమ్రతతో విన్నవించుకుంటున్నాం కరుణాంతరంగా. ఈ నాటికలో సాయి యువత 29 మంది, బాల వికాస్ బాలబాలికలు 129 మంది, మొత్తం 158 మంది పాల్గొంటున్నారు. అభయ ప్రదాత తమ దివ్య ప్రణాళికలను తమ దివ్య సమక్షంలో ప్రదర్శించే మహద్భాగ్యానికి పులకిత మనస్కులమై ఈ సత్యయుగ నాటకాన్ని చిరు పూజా కుసుమంగా తమ దివ్య చరణాల చెంత అత్యంత వినమ్రతతో సమర్పించుకుంటూ ఈ నాటక ప్రదర్శనను దిగ్విజయం చేయమని వేడుకుంటున్నాం. ఆర్తత్రాణపరాయణ ఆశీర్వదించండి ప్రభు. జై సాయిరాం, జై జై సాయిరాం.

0: విజృంభించి వీర విహారాలు చేస్తూ విలాసవంతంగా తిరిగే మనం ఎలా అయిపోయాంరా?
1: కామం, ఆ పూర్వవైభవం మళ్లీ వస్తుందంటావా?
2: మళ్ళీనా కల్లరా క్రోధం?
3: అవునరా, గత వైభవాన్ని తలుచుకుంటూ బతకడమే.
4: మోహం, తెలిసి అన్నా తెలియకన్నా మంచి మాట అన్నావు. మిత్రులారా, మనం ఒక్కసారి మన గత వైభవాన్ని తలుచుకుని నూతన శక్తిని తెచ్చుకుంటే బావుంటుందనిపిస్తుంది.
5: ఆహా, మంచి ఆలోచనరా మదం. లేకపోతే మరీ చప్పగా అయిపోతున్నాయి మన బ్రతుకులు కొడిగట్టిన దీపాల్లా.
6: అవును, పూర్వ వైభవాన్ని ఒక్కసారి తలుచుకుని నూతన ఉత్సాహాన్ని పొందుదాం.

0: ఏయ్ కామం, ఎలా ఉన్నాయి ప్రజలపై నీ ఆగడాలు? పసపసగా ఉన్నాయా?
1: ఆహా, కసికసిగా ఉన్నాయి. విందులే విందులు, పసందులే పసందులు. ఈ కామంగాలానికి చిక్కిన మానవులకు ముడులే ముడులు, విడుబడిని చిక్కుముడులు. మనకి మాత్రం ఆనందాలే ఆనందాలు.
0: అద్దిరబన్నా,
1: గుద్దుల బెల్లం, క్రోధం. మరి నీ విశేషాలు?
0: అగ్నిగుండాలు, ఆర్ని చిచ్చులు, కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, రణరంగాలు. ప్రపంచ మానవాళిని అట్టుడికించినట్లు ఉడికించేస్తున్నా.
1: శరభ శరభ, అసర్భ శరభ, నీ మాటలు వింటుంటే కడుపు నిండిపోతున్నది.
0: ఓహో, లోభం వచ్చాడే. బంభారేభం,
2: బంభారేభం.
1: లోభం, నీ చేపల వేట ఎలా ఉంది?
2: ఎలా ఉందా? అదేం పిచ్చి ప్రశ్న. ఈ లోభం వలలో పడకుండా తప్పించుకోవటం ఎవరి తరం? తాతకైనా వాడి ముత్తాతకైనా.
0: అవునవును, ఆ తరువాత వలవల విలవిల,
2: కాసుల చుట్టూ గిరగిరా. ఇప్పుడు ప్రపంచమంతటా డబ్బుతోనే గౌరవం, డబ్బుతోనే హోదా.
1: పీఠం ఎక్కాలంటే డబ్బు, పీఠం దిగాలంటే డబ్బు.
3: జింబారే జింజా, జింబారే జింజిం, జింబారే జింజా, జింబారే జింజిం.
4: ఇప్పుడు మోహం తప్ప మీకేం కనబడటం లేదు. మీరు ఈ మోహాన్ని ప్రేమిస్తున్నారు, ఈ మోహంతో మమేకమవుతున్నారు.
1: చాలు చాలు మోహం, ప్రజల మీద ప్రయోగించు నీ వశీకరణ మంత్రం. నా మీద ప్రయోగిస్తే ఎలా?
2: మోహపుంగవా, నీ అరాచకం ఎలా ప్రబలుతోంది?
5: అవధులు దాటుతోంది. దేశం దేశం మధ్య ద్వేషాగ్నులు, మతం మతం మధ్య మారణ హోమాలు, మనిషికి మనిషికి మధ్య అపోహలు, అగాధాలు. నా దమన నీతికి ఈ మానవులు బలిపశువులు.

0: నర జాతి చరిత్ర సమస్తం
1: రణరక్త ప్రవాహ సిక్తం
0: రణరంగం కాని చోటు
1: అణువణువు వెతికినా దొరకదు.
0: ఇవి మదమాత్సర్యాలైన ఈ కవలలు
1: మ్రోగించిన మారణ యుద్ధ భేరీలు.
2: నిజంగానే ఆ వైభవాన్ని తలుచుకుంటే నూతన జవసత్వాలు వస్తున్నాయి.
3: కాని ఏం లాభం? ప్రజల మీద మన ప్రభావం నానాటికి సన్నగిల్లుతోందిగా.
0: కవియుగంలో కలియనుంగు శిష్యులమైన మనం జీవత్సవాల్లా బ్రతకాల్సి రావటం బహుశోచనీయం.
4: మహాభినిష్క్రమణానంతరం తప్పకుండా మన దశా దిశ మారి
5: పూర్వ వైభవంతో విర్రవీగొచ్చు అనుకున్నాం.
1: కాని ఆశలన్నీ అడియాసలైనాయి.
6: అరిషడ్ వర్గాలు
7: జింబువికుల జింబువికుల జింబారే, అరిషడ్ వర్గాల స్వాగతాలు బంబారే.
6: ఆగండి ఆగండి, ఏమిటా నీరస స్వాగతాలు? అర్థమైంది అర్థమైంది, పని ఎక్కువైతే నీరసమేగా. దిగులు పడకండి, మీ పని కాలాన్ని 6 గంటలకు తగ్గిస్తాను.
2: వద్దు ప్రభు, మా పని గంటలను తగ్గించవద్దు. ఇతరుల సంగతి వేరు, మా అరిషడ్ వర్గాలకు పని ఎక్కువైతే ఉత్సాహమే గాని నీరసంగా ఎందుకుంటుంది ప్రభు?
6: మరి మీ నీరసానికి కారణం?
3: తగవులు పెట్టి తంపులు చూస్తూ మానవులలో మారణహోమం సృష్టిద్దామంటే వారు మా పన్నాగాలను నీరు కారుస్తున్నారు.
6: మరి ఇన్నాళ్లు ఈ విషయాన్ని నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు?
0: ప్రపంచ మానవాళి పతనానికి ప్రణాళికలు రూపొందించటంలో తలమునకలయ్యుంటారు. మీ పన్నాగాలకు అంతరాయం కలిగించకూడదని.
8: ప్రజలు మా ప్రలోభాలకు లోను కాకపోతారా అన్న ఆశతో మా పన్నాగాలను ఉద్ధృతం చేశా. కాని ప్రభు, భక్తులు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తూ మా పన్నాగాలను భగ్నం చేస్తున్నారు.
5: ప్రజలలో మదమాత్సర్యాలను ప్రకోపింపజేసి నల్చుకు తిందామంటే.
6: నల్చుకు తింటామంటే
1: ఏమాత్రం లొంగటం లేదు ప్రభు.
6: భయపడకండి, ఇవన్నీ సత్యసాయిబాబా మహాసమాధి చెందారన్న బాధతో వచ్చిన వైరాగ్యాలు. ఆవేశాలు చల్లారి మళ్లీ తోక జాడించడం మొదలు పెడతారు, మన గాలాలకు చిక్కుతారు.
2: లేదు ప్రభు, సత్యసాయి బాబాగారి శతవర్షముల జన్మదినోత్సవాలను ఇటీవలే అత్యంత వైభవంగా వైకుంఠాన్ని తలపించేలా అలంకరించి నిర్వహించారు.
6: నిర్వహిస్తే
3: ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల నుంచి లక్షల లక్షల సంఖ్యల్లో ప్రజలు వచ్చి ఆనందోత్సాహాలతో పాల్గొన్న వైనం చూసిన తరువాత మా ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి ప్రభు.
0: ప్రభు, భగవంతుని సాకార రూపాన్ని స్మరించి భజించని ముస్లిం దేశాల నుంచి అధిక సంఖ్యలో జనబాహుళ్యం రావటం మాము ఆశ్చర్యపరిచింది.
8: అసలు భగవంతున్నే విశ్వసించని కమ్యూనిస్టు దేశాల నుంచి కూడా ప్రజలు బారులు తీరటం జీర్ణించుకోలేకపోతున్నాం ప్రభు.
6: మారుమూల కుగ్రామం పుట్టపర్తిలో జన్మించిన సత్యసాయిబాబా ప్రపంచ మానవాళిని ఎంతగా ఆకర్షించడం బహుశోచనీయముగానున్నది. అందున మహాభినిష్క్రమణానంతరం
9: స్వామివారు సంకల్పించి ప్రారంభించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల నిర్వహణ ప్రణాళికను బాబావారు కట్టుదిట్టంగా రూపొందించి భవిష్యత్ తరాలు నిబద్ధతతో ఆచరించేలా అమరుపరిచి చూపారు.
1: దానిని తూచా తప్పకుండా భగవంతుని ఆదేశమన్న పవిత్ర భావంతో ఆచరించి తరిస్తున్నారు భక్తులు.
2: ప్రభు, తమ పేరిట ప్రసిద్ధమైన ఈ కలియుగంలో మీ అనుంగ శిష్యులమైన మాకీ గతేమిటి?
5: మా జీవితాలలో నూతనోత్సాహాన్ని నింపండి ప్రభు.
6: ఊరడిలండి పరమాణువులు, మీ దీనాలాపన నన్ను చెలింపజేస్తున్నది. తక్షణమే కర్తవ్య పరాయణుడనవుతాను. నిశ్చింతగా వెళ్లి విశ్రాంతి తీసుకోండి. ఇదంతా చూస్తుంటే బ్రహ్మ నా ఆధిపత్యానికి ఎసరు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టనిపిస్తున్నది. తేల్చేస్తాను బ్రహ్మ సంగతి, తేల్చేస్తాను బ్రహ్మ.
10: కలీ కలీ, నా సృష్టి కార్యక్రమానికి అంతరాయం కలిగిస్తూ ఈ పిలుపేమిటి?

0: బ్రహ్మ, సూటిగా విషయానికొస్తాను. నువ్వంటూ ఉంటావే భగవాన్ శ్రీ సత్యసాయి అని. ఆయన జీవించి ఉన్నప్పుడు భక్తోధరణ అంటూ భక్తులు నా ప్రలోభాలకు లోను కాకుండా అడ్డుకున్నారంటే అర్థముంది. అవతార పరిసమాప్తి తర్వాత కూడా ఈ అడ్డంకులేమిటి?
1: అవతార పరిసమాప్తి అనేది ఓ భావన, నీవే ఆలోచించు. పూర్వ యుగావతారాలైన నారసింహ, శ్రీరామ, శ్రీకృష్ణాదులు అవతార పరిసమాప్తి అనంతరం సైతం వారు భక్తులకు ప్రసాదిస్తున్న అనుభూతులు కొనసాగుతూనే ఉండటం ప్రపంచ మానవాళికి అనుభవైక వేద్యమే కలి.
0: పూర్వయుగాలు, పూర్వ అవతారాలు అప్రస్తుతం. ప్రస్తుతం జరుగుతున్న విషయాలేమన్నా ఉంటే చెప్పు.
1: అయితే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పూర్వావతారమైన షిరిడీ సాయినాథుని అమృత వాక్కులు వారి సమాధి అనంతరం యథార్థాలై విరాజిల్లుతున్న వైనం అవగతం చేసుకుంటే అన్నీ సుబోధకమవుతాయి కలి.
0: ఏమిటో ఆ అమృత వాక్కులు, అవి విరాజిల్లుతున్న వైనాలు?
1: వెల్లడిస్తాను. నా భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడనే. నా భక్తుల రక్షణ నా సమాధి నుండియే వెలువడును. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వర్తింతును. సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును అని అన్నారు.
0: అలా జరుగుతున్నదా?
1: సందేహమిందులకు. అటువంటి అనుభూతులు కలిగి హృదయాలు పారవశ్యంతో ఉప్పొంగకపోతే షిరిడీ సాయి మహాసమాధి అనంతరం ప్రపంచవ్యాప్తంగా షిరిడీ సాయి మందిరాలు నిర్మించి భక్తులు తమ భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటారా?
0: ఓహో, అలాగా. మా పరమాణువులను పరిశీలించి రమ్మంటా.
1: తప్పకుండా పరిశీలించి రమ్మను. అలాగే కలి, మహావతారులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మహాసమాధి అనంతరం సైతం అవే అనుభూతులను, అవే ఆశీర్వాదాలను, అదే అపార కరుణను చవిచూపుతూ భక్తులకు కొండంత అండగా నిలుస్తున్న వైనాన్ని, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపడుతున్న అద్భుత వైవిధ్య భరితమైన సేవా కార్యక్రమాలను కూడా పరిశీలించి రమ్మను.
0: బ్రహ్మ, ఏమిటా పారవశ్యం?
1: అవును, పారవశ్యమే కలి. భక్తజనావళికి శ్రీ సత్యసాయి భగవానులు ప్రసాదించిన వరం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు. ఎంత గొప్ప అదృష్టం! ఎన్ని పూర్వజన్మల సుకృతం! దైవంచే ఎన్నుకోబడ్డవారమన్న పవిత్ర భావంతో, దీక్షా దక్షతలతో, ప్రేమతో సాయినామాన్ని స్మరిస్తూ సకలము సర్వులు సాయి స్వరూపమే అన్న దివ్య భావంతో సేవ చేయటం ఇహపరాలకు రెంటికీ తారకమైన సాధన కలి.
0: ఆగు బ్రహ్మ, నీ తన్వయత్వాలు పొగడ్తల పరంపరలు ఇక ఆపు. సత్యసాయిబాబా భగవంతుడని, సర్వశక్తి సమన్వితుడని ఒకటే స్తోత్రాలు చేస్తుంటావు కదా, మరి భక్తులకు అభయ ఆశీర్వాదాలు ప్రసాదించి తరింపజేస్తే పోయేదానికి మళ్లీ ఓ సేవా సంస్థను స్థాపించడమెందుకు? భక్తులతో ఈ సేవలు చేయించడమెందుకు?
1: కలి, నీలాంటి సందేహాస్పదులు, వక్ర మార్గాన్వేషకులు ఉంటారనే భగవాన్ బాబావారు ఏమన్నారంటే, అన్నీ నా చేతిలోనే ఉన్నాయి, కాని పురుషార్థమనే ప్రయత్నం లేకుండా దివ్యానుగ్రహం ప్రసాదించటానికి వీలు కాదు, ఇది శాసనం అని అంటూ నిర్ద్వందంగా ప్రకటించారు. అందువలననే సాధకుడా లే, సమాజ సేవలో ప్రవేశించు అని హెచ్చరించి ప్రోత్సహించడానికి శ్రీ సాయి భగవానుడు సంకల్పించి ప్రారంభించినది శ్రీ సత్యసాయి సేవా సంస్థలు.
0: ఇంతేనా? ఇంకా చెప్పేవేమన్నా ఉన్నాయా?
1: చెప్పాలంటే చాలా ఉన్నాయి, కాని ఒకటి మాత్రం చెప్పక తప్పదు.
0: చెప్పు చెప్పు, వద్దన్నా ఊరుకోగా.
1: ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య, ఉచిత వైద్యము, రక్షిత మంచినీటి పథకాలు, గ్రామ సేవ అనే ఈ నాలుగు నాలుగు వేదముల వంటివి సేవా కార్యక్రమాలకు కలికితురాయులు.
0: కలికితురాయులు, ఈ కలి ప్రభావానికి పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోతున్న పథకాలు, ముఖ్యంగా గ్రామాలు. ఉండుండు, పల్లెలను ఎంతటి పతనావస్థకు తెచ్చానో చూద్దువుగాని.
2: సెలవియండి ప్రభు.
0: అరిషడ్ వర్గాలు, మనం పల్లెలను ఎంతటి పతనావస్థకు తెచ్చామో ఈ బ్రహ్మయ్యకు నాట్య విన్యాసాల ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించండి. ఆరంభించండి పల్లెగోడు.
3: మాకంటే మా పిల్లలు బాగా ప్రదర్శిస్తారు ప్రభు.
0: మీకంటే మీ పిల్లలు బాగా ప్రదర్శించడం ఏమిటి?
4: మా కార్యక్రమాల మీద మేం భూలోకానికి వెళుతుంటే
0: వెళుతుంటే
5: మా పిల్లలు మారాన్ చేసి మా వెంట వచ్చేవారు నాయక.
6: మా వారసులు వారేగా ప్రభు, వారికి అనుభవం వస్తుందని అప్పుడప్పుడు మాతో పాటు భూలోకానికి తీసుకువెళ్తూ ఉండేవాళ్ళం.
7: అక్కడ పల్లెవాసులు గ్రామసేవయే రామసేవ అన్న నృత్య నాటికను ప్రదర్శిస్తుంటే మా పిల్లలు సంబరపడి నేర్చుకున్నారు ప్రభు.
0: మా వెనక పెద్ద కుట్రే జరుగుతోందన్నమాట.
1: కుట్ర కాదు కలి, విధి నిర్వహణ. నీ విధి నువ్వు నిర్వర్తిస్తుంటే భగవంతుడు తన విధి తాను నిర్వర్తిస్తున్నాడు. ఆవేశపడకుండా పిల్లల ఆటపాటలు చూడు, వినోదంగానూ ఉంటుంది, విషయమూ తెలుస్తుంది.

0: ఆపండి.
1: పల్లెటూళ్ల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తుంటే ఆపమని అరిచిందెవరు?
0: నేనే.
1: ఎవరు నువ్వు?
0: నేను కలిదూతను. నువ్వెవరు?
1: నేను దేవదూతను. కార్యక్రమం చక్కగా జరుగుతుంటే ఎందుకు ఆపమని అరిచావు?
0: పాత చింతకాయ పచ్చడి చూడటం ఎందుకని?
1: పాత చింతకాయ పచ్చడేమిటి?
0: వాళ్ళు చూపింది పల్లెటూళ్ళ గతించిన వైభవం. మా కలిపురుషుడు సృష్టించిన కరువు కాటకాలు పల్లెలను అతలాకుతలం చేస్తే తట్టుకోలేక పల్లె ప్రజలు పట్నం దారి పట్టిన వైనం చూడు రా.

0: నువ్వు చాలా వెనకబడున్నావు కలిదూత. పల్లెల్లో ఏర్పడిన దుస్థితి నుంచి పల్లెలని గట్టెక్కించి పల్లెలకు పూర్వ వైభవాన్ని, ఆ మాటకొస్తే అంతకంటే మహర్దశను కలిగించమని దిశానిర్దేశం చేశారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు.
1: ఆయన దిశానిర్దేశం చేయడమేమిటి?
0: అవును, శ్రీ సత్యసాయి సేవా సంస్థల సభ్యుల్ని గ్రామాలను సందర్శించి అక్కడి సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించి 3 సంవత్సరాలలోనే సమగ్ర గ్రామీణాభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందించి వాటిని నిర్దిష్టంగా అమలు పరచమని దిశానిర్దేశం చేశారు భగవాన్ బాబా వారు.
1: కలిపురుషుడి ఆగడాలను అధిగమించి సమగ్ర గ్రామీణాభివృద్ధి చేయటం అయ్యే పనేనా?
0: అయ్యే పనో అయిన పనో నువ్వే తిలకించు కలిదూత. తాము నమ్మి కొలుస్తున్న భగవంతుని సందేశాన్ని ఆదేశంగా స్వీకరించి ఎంత చిత్తశుద్ధితో గ్రామాల్ని అభివృద్ధి పరిచారో నువ్వే తిలకించు.

0: వాళ్ళకి అది చేశారు, వీళ్ళకి ఇది చేశారని చెప్తున్నారు. ముసలాళ్ళనేం చేశారు, వృద్ధాశ్రమాలలో చేర్చారా?
1: ఇంతమందికి ఇన్ని చేసినోళ్ళు వృద్ధులనెందుకు వదులుతారు? శ్రీ సత్యసాయి భగవానులు మనం పెద్దలను ఎలా గౌరవించాలో తెలియజేయడానికి 80 ఏళ్లు నిండిన దంపతులకు భీమ రథశాంతి అనే వేడుకను ఘనంగా జరిపి మార్గనిర్దేశం చేశారు. అన్ని వర్గాల వారిని ఆదరించి సేదదీర్చినప్పుడే కదా సమగ్ర గ్రామీణాభివృద్ధి జరుగుతుంది. నువ్వే తిలకించు, గ్రామస్థులు ద్విగుణీకృత ఉత్సాహంతో చేస్తోన్న ఆనంద తాండవం.

0: అయిపోయిందా మీ గ్రామసేవే రామసేవ నాటకం?
1: అయిపోయింది ప్రభు.
0: రే మందమతులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు గ్రామాలను ఉద్ధరిస్తే పట్టణాలపై పడి పీక్కు తినండి. అక్కడేమన్నా మురికి వాడలకు కరువా?
2: అక్కడ కూడా సేవలు చేస్తున్నారు ప్రభు. ఆంగ్లంలో దాని పేరేదో చెప్పారే, స్లమ్ ఏరియా ఇంప్రూవ్మెంట్, అంటే మురికి వాడల అభివృద్ధి పథకం.
0: అయితే పట్టణాలు నగరాలు మహానగరాలపై విజృంభించండి.
3: అక్కడా అంతే నాయక? నగర సంకీర్తనలని, భజనలని, సామూహిక సత్యసాయి వ్రతాలని, మహా రుద్రాభిషేకాలని, ఈహెచ్వి క్లాసెస్ అని, పిల్లలకు బాల వికాస్ క్లాసెస్ అని, వాక్ ఫర్ వాల్యూస్ అని, మహిళలకు మహిళా దినోత్సవం అని, ఓ ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతేనా, వేదం చదవటంలో మహిళలు వేద పండితుల్నే మించిపోతున్నారు ప్రభు.
0: ఇంత విశాలమైన దేశంలో చోటే కరువయిందా? విజృంభించండిరా, కొండ సీమలలో గిరిజన ప్రాంతాలలో విజృంభించండి, వెళ్ళండి.
4: అక్కడ ప్రయత్నించాం ప్రభు. వారికి రోడ్ల నిర్మాణం, రక్షత నీటి పథకాలు, వ్యాధుల నుండి కాపాడే టీకాలు ఇస్తూ, ఆరోగ్య సూత్రాలు బోధిస్తూ, పంటల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పండిన పంటలను అమ్ముకునే మెలుకువలు తెలియజేస్తూ వారిని జాగృతం చేస్తున్నారు ప్రభు. పిల్లల అభివృద్ధికి గురుకుల సేవా యజ్ఞాలు నిర్వహిస్తున్నారు ప్రభు.
0: ఈ విశాల విశ్వంలో ఈ భారతదేశం ఎంత? ఇంత. ఈ భారతదేశాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థకు వదిలేసి మిగిలిన ప్రపంచం మీద వీర విహారం చెయ్యండి.
5: అది హుళక్కే ప్రభు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలలో 2,200 సాయి కేంద్రాల ద్వారా వివిధ సేవలు చేస్తున్నాయి ప్రభు.
6: అంతేకాదు ప్రభు, ప్రపంచ ప్రజల మన్ననలు పొందుతున్నాయి, సేవకు మారు పేరుగా నిలుస్తున్నాయి. ఏ ఆపద వచ్చినా విపత్తు వచ్చినా పెద్ద దిక్కుగా నిలిచి అక్కున చేర్చుకుని సేద తీరుస్తూ అగ్రగామి సంస్థగా నిలుస్తున్నాయి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు.
7: అవును, స్వామివారు ప్రసాదించిన సేవా పథకాలు సమ్మోహనాస్త్రాలే. అందువలననే ఈ పథకాల పట్ల యువత ఆకర్షితులవుతున్నారు, ముందడుగు వేసి ఈ పథకాల ఆచరణకు సారథ్యం వహిస్తున్నారు.
8: యువత, నడి వయస్కులు సేవలు చేసి తరిస్తున్నారు. శక్తి లేని వారు, వృద్ధులు సత్సంగాలు, భజనలు, నగర సంకీర్తనలో పాల్గొని పునీతులవుతున్నారు. బాలబాలికలు బాల వికాస్ ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఇక మహిళామణులు అన్ని విభాగాల కార్యక్రమాలలో సహభాగం వహిస్తూ ఆధ్యాత్మికత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అన్ని వర్గాల వారు అన్ని విధాలా జీవితాలను సఫలం చేసుకుంటున్నారు. మరి బ్రహ్మ
9: కలి,
0: నా 432,000 సంవత్సరాల నా పాలన మాటేమిటి?
9: ఉంటారుగా కొందరు దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి లేని వాళ్ళు. వారిని లోబరుచుకుని నీ కార్యక్రమం నీవు నిర్వర్తించుకో. సన్మార్గవర్తులను, సేవోన్ముఖులైన సాయి భక్తుల వంక కన్నెత్తైనా చూడకో, జాగ్రత్త.
8: బ్రహ్మయ్య, నువ్వింత నిర్దుష్టంగా హెచ్చరిస్తుంటే నేను కాదని కష్టాలు కొని తెచ్చుకుంటానా?
9: మరో మాట, రాబోయేది ప్రేమ సాయి అవతారం. షిరిడీ సాయి భగవానుడు శివాంశతో వస్తే సత్యసాయి భగవానుడు శివశక్తి అంశతో అవతరించారు. రాబోయే ప్రేమ సాయి సంపూర్ణ శక్తి అంశతో వచ్చి యావత్ మానవాళిని ప్రేమతత్వంతో పునీతుల్ని చేస్తుంది. జగత్తంతా ప్రేమమయమవుతుంది. మున్నే యుగంలోనూ చవిచూడని ప్రేమతత్వం పరవళ్లు తొక్కి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలు అపాక స్థాయిలో విల్లిబిరుస్తూ సర్వం ప్రేమమయమవుతుంది.
8: రాబోయేది మరింత కష్టకాలం అన్నమాట.
9: అన్నమాట ఏమిటి? ఉన్నమాట, జరగనున్నమాట. అందువల్ల నీ పరిధికి లోబడి జాగ్రత్తగా మసలుకో.
1: నాయకా, నాయకా, మరి మా పరిస్థితి?
0: బ్రహ్మయ్యనే అడగండి.
1: బ్రహ్మయ్య, మా భక్తులు
9: శ్రీ సత్యసాయి భగవానుల నామం మరగండి,
7: ఇది సత్యయుగం. సత్యదేవుని ఆశ్రయించిన వారికి భయాలు లేవు, అన్ని అభయాలే. ఆ పవిత్ర నామాన్ని గానం చెయ్యండి. ఆయన ప్రసాదించిన సేవా కార్యక్రమాలలో పాల్గొని పునీతులు కండి. భూగోళం మీద అనునిత్యం కోటానుకోట్ల మంది సత్యసాయి భగవానుని దివ్యలీలా వైభవాన్ని గానం చేసి తరిస్తున్నారు.
4: అవును బ్రహ్మయ్య, దానికి ప్రత్యక్ష సాక్షులం మేము.
7: మరింకే, ఆ దివ్య సంఘటనలతో మమేకమవుతూ మహావతారుని అవతార వైభవాన్ని ఎలుగెత్తి గానం చెయ్యండి, మైమరిచి నాట్యం చెయ్యండి.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the auspicious occasion of Shri Ganesh Chaturthi. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, the Prashanti Bhajan group will be offering a devotional music program titled Ganesha Vandanam at Bhagwan's divine lotus feet. We will then be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. We will be having regular evening session in Sai Kulwant Hall, 4:30 to 5:15 Vedam chanting, 5:15 to 6 o'clock bhajans, followed by Mangal Aarti and Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో రేపటి రోజు మంగళకరమైన వినాయక చవితి పండుగ పర్వదినాన సాయి కులవంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 ప్రశాంతి భజన బృందం గణేష వందనం పేరిట స్వామివారి పాదపద్మముల చెంత భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. తదుపరి స్వామివారి దివ్యోపన్యాసం. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం యథావిధిగా 4:30 నుండి 5:15 వరకు వేద పఠనంతో, 5:15 నుండి 6 వరకు భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: send your emails to listener@radiosai.org. The audio engineers for this program are Sunil and Abhishek, and the background score was done by another alumnus from Chennai, T.S. Ramakrishnan. We offer this endeavor with gratitude at the lotus feet of our most beloved Bhagwan. You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 7th of July 2016 as part of Thursday Live from Prashanthinilam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Sri Satya Sai Baba ne sun 1984 ke August aur September mahino ke dauran Shrimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharano ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 13 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका, मानव जन्म जीवन और मुक्ति का मूलभूत आधार कर्म है, जिसके बारे में बताकर भगवान बाबा अपने इस महत्वपूर्ण प्रवचन में हमें कर्म क्षेत्र की ओर प्रेरित करते हैं। गीताचार्य ने हमें यह संदेश दिया है कि कर्म करना सबके लिए अनिवार्य है, क्योंकि बिना कर्म किए पल भर का जीवन भी असंभव है। फल की अपेक्षा करना मानव का सहज स्वभाव है, परंतु व्यक्ति को अवगत होना चाहिए कि उसका कर्म पर ही अधिकार है, फल पर नहीं। स्वामी कहते हैं कि हमें मन में सद्भावनाओं को विकसित कर उनकी प्रेरणा से सत्कर्म करने चाहिए, क्योंकि यह शरीर कर्माचरण के लिए ही प्राप्त हुआ है। निष्काम भाव से किए जाने वाले कर्म योग की स्थिति को प्राप्त करते हैं, अतः फल या पुण्य की अपेक्षा किए बिना सत्कर्म करने पर वे ईश्वर को समर्पित हो जाते हैं, जो जीवन का यथार्थ गंतव्य है। अतः भगवान बाबा का उपदेश है कि व्यक्ति को जन्म सार्थकता के लिए इस कर्म पथ पर निडर होकर अग्रसर होना चाहिए।
4: कर्मण्येव अधिकारस्य मा फलेषु कदाचन अर्जुन ते నీకు కర్మణ్యవ అధికార నీకు కర్మ ఎందే అధికారం ఆస్తి కలదు కదాచన ఎప్పుడైనా అధికార ఫలేషు ఫలమునందు అధికారం మా వలదు అర్జున నీకు కర్మ ఎందే అధికారం కలదు ఫలమునందు వలదు అన్నాడు ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు ఫలమునందు అధికారం ఉన్నది ఉండినప్పటికీ దానికి నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు మా ఫలేషు అనగా ఫలము లేదు అని చెప్పలేదు ఫలం వలదు అన్నాడు
3: కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన్ హే అర్జున్ ते तुमको कर्मण्येव अधिकारः कर्मों में ही अधिकार अस्ति है कदाचन कभी भी अधिकारः फलेषु फल में अधिकार मां अपेक्षा मत करो। श्री कृष्ण ने कहा हे अर्जुन तुम्हें कर्म में ही अधिकार है फल में नहीं। यहां फल में अधिकार नहीं है ऐसा नहीं कहा, फल में अधिकार है। अधिकार के होने पर भी तुम उसकी अपेक्षा मत करो। यहां पर न फलेशु नहीं कहा गया है, मा फलेशु, फल नहीं है, ऐसा नहीं कहा गया है, बल्कि यह कहा कि फल की अपेक्षा मत करो।
4: मन आचरించే समस्त కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి। ప్రతి కర్మకు ఫలితం ఉన్నది, ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది। ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటాది కర్మ కర్మ ఫలం। విత్తనము లేక మొక్క రాదు, మొక్క వృక్షము కాక విత్తనము లభించదు। ఇది సహజమైనటువంటి స్వభావము। దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం అందించుకోవాలి? కర్మను ఆచరించడమే నీ ప్రధానమైన కర్తవ్యం।
3: अतः हमें जानना चाहिए कि हम जो भी कर्म करते हैं उनके फल को लक्ष्य में न रखते हुए कर्मों का आचरण करना ही हमारा कर्तव्य है। प्रत्येक कर्म का फल है, प्रत्येक फल के लिए एक कर्म है। यह केवल बीज और पौधा, बीज और पौधा, बीज और पौधा, इस प्रकार कर्म और उसका फल रूपायित होते रहते हैं। बिना बीज के पौधा नहीं होता है, पौधे के पेड़ न होकर बीज प्राप्त नहीं होता है, यह एक सहज स्वभाव है। इतने मात्र से तुम्हें फल को क्यों लक्ष्य में रखना चाहिए? कर्म का आचरण ही तुम्हारा प्रधान कर्तव्य है।
4: युद्ध नंदु ना वारु ये मोतारो ना परिस्थिति ये गति पड़तुंदो అనేటువంటి ఈ ఫలితము నీవు లక్ష్యం నందుంచుకోవద్దు। యోధులు ధరించవలసినటువంటిది కవచం, అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి యొక్క శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం। శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడాను తమ పైన ప్రవేశపెట్టగలరు। ఈ భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు। లౌకికమైన జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు। ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకములైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది। ఇది జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము।
3: శ్రీకృష్ణ కహా, इस युद्ध में मेरे अपनों का क्या होगा, मेरी स्थिति कैसे परिणत होगी? इस प्रकार तुम फल को लक्ष्य में मत रखो। योद्धाओं को कवच धारण करना चाहिए, अर्थात शत्रु जिस भी शक्ति का प्रयोग करते हैं उसे सहने की शक्ति होनी चाहिए। यही इसका आंतरिक अर्थ है। शत्रु किसी भी प्रकार की शक्ति का प्रयोग कर सकते हैं। कहा गया है कि भयंकर शस्त्रास्त्रों का सामना करने के लिए योद्धा को कवच धारण करना चाहिए। लौकिक एवं जगत संबंधी इन युद्धों के लिए ही मानव कवच धारण कर रहा है। इसी प्रकार आध्यात्मिक मार्ग में भी निरंतर किए जाने वाले संघर्षों में मानव को कुछ विशेष प्रकार के कवच धारण करने पड़ते हैं, जैसे ज्ञान कवच और आध्यात्मिक कवच।
4: ये कवचमुल यंदु अनेक విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి। ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది। లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటాది। కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది। కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఈ అనాది కాలం నుంచినే వస్తున్నది।
3: ఇన్ కవచో మే భీ అనేక ప్రకార కే కవచ్ హై। ఇన్ మే భక్తి కవచ్ పర్ హమే కుచ్ విచార్ కర్నా చాహియే। సంసార్ మే హోనే వాలే సంఘర్ష్ కే లియే కుచ్ సమయ హోతా హై। యహ సంఘర్ష్ కుచ్ దినో అథవా కుచ్ మహీనో अथवा कुछ वर्षों के बाद समाप्त हो जाता है। मानव द्वारा किया जाने वाला संघर्ष अनादिकाल से चला आ रहा है।
4: मंच चेडल तो పాప పుణ్యములతో రాగద్వేషములతో అసూయాది భావములతో మమత్వము అహంకారములతో మానవుడు అనాదికాలం నుండి పోరాటము సలుపుతూ వస్తున్నాడు. ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు. ఇవి మహాభయంకరమైనటువంటివి. ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి. కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు. ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము లేక మరే విధమైనటువంటి వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
3: అచ్చాయి ఔర్ బురాయి, పాప ఔర్ పుణ్య, రాగ్ ఔర్ ద్వేష్, ఈర్ష్యాది భావనాం, మమత్వ ఔర్ అహంకార ఆదిసే मानव अनादिकाल से संघर्ष करता आ रहा है. विशेषतः वह अहंकार और ममत्व से अविराम संघर्ष कर रहा है. ये अत्यंत भयंकर हैं, इनकी शक्ति भी अत्यधिक है. परंतु संघर्ष करने वाला मानव अथवा जीव कमजोर हो गया है. ऐसे कमजोर जीव का शक्तिशाली गुणों के साथ संघर्ष करते समय उसे कोई न कोई ज्ञान कवच अथवा आध्यात्मिक कवच अथवा वैराग्य कवच धारण करना पड़ता है.
4: గొడుగును చేతిని అందుకు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు. చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు. కవచమును ధరించినటువంటి వానికి ఎదురువారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడా బాధించదు. కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి. నీకు ఈ పరిస్థితి అందుకు జ్ఞాన కవచము అత్యవసరము. కనుకనే సాంఖ్యయోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొట్ట అతనికి అందించాడు.
3: जिसके हाथ में छाता होता है उसे धूप का कष्ट नहीं होता है. चप्पल पहने हुए व्यक्ति को कांटों का कष्ट नहीं होता है. कवच धारण करने वाले को सामने वाले के अस्त्रों का कष्ट नहीं होता है. इसीलिए श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम्हें इनमें से किसी एक कवच को धारण करना है. इस परिस्थिति में तुम्हारे लिए ज्ञान कवच अत्यंत आवश्यक है. इसीलिए श्री कृष्ण ने अर्जुन को सांख्य योग में ज्ञान कवच प्रदान किया.
4: नी अभिमान अहंकारములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు. ఎన్ని ఎన్ని జన్మల నుండియో నిన్ను వెంటాడుతున్నది. వీని యొక్క బాధ ఎప్పటికి నివారణ అవుతుందని కూడాను నీవు గుర్తించలేవు. కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు. వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయాలను నీవు వెతుక్కోమన్నాడు.
3: श्री कृष्ण ने कहा, तुम्हारे ये अभिमान और ममत्व कल या आज के आए हुए नहीं हैं, ये कई जन्मों से तुम्हारा पीछा कर रहे हैं. इनसे उत्पन्न कष्ट कब निवारण होने वाला है यह तुम नहीं जान सकते हो. अतः इनके निवारण के बारे में तुम्हें विचार करने की आवश्यकता भी नहीं है. इनके चंगुल से बचने का मार्ग ढूंढो.
4: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం. రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం. కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధంగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి. శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును, కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరులను ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు? కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
3: బీమారీ కి ఆనే కే బాద్ వైద్య కే లియే ఔర్ ఔషధియో కే లియే ఢూండ్నా సహజ హై, పరంతు బీమారీ కి రోక్థామ్ కా ప్రయత్న హీ ప్రథమ ప్రయత్న హై. అతః तुम इस युद्ध क्षेत्र में संघर्ष के लिए तैयार हो. तुमने लौकिक कवच का धारण किया है, परंतु तुम्हें आध्यात्मिक कवच का भी धारण करना चाहिए. बाह्य शत्रुओं से तुम अपने शरीर की रक्षा कर सकते हो, लेकिन शरीर में निहित शत्रुओं से तुम कैसे बच सकते हो? अतः उनसे बचने के लिए ज्ञान कवच धारण करो।
4: बैठ शत्रु नीव भयपड़ना కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు. లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. కనుక మొట్టమొదటి లోని శత్రువుని నీవు జయించు. నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారము. అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను రాగద్వేషములు తప్పినవి కాదు. ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు నువ్వు కర్మనే కారణం. కనుక ఈ కర్మను నీవు ఆచరించు. కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు. మొట్టమొదటి కర్మను నీవు అర్థం చేసుకో.
3: बाहरी शत्रुओं से तुम डर रहे हो, परंतु भीतरी शत्रुओं के बारे में तुम विचार नहीं कर रहे हो। वशीभूत है जो भीतरी शत्रुओं का, कैसे हरा सके बाहरी शत्रुओं को? अतः सबसे पहले भीतरी शत्रुओं को तुम पराजित करो। अनादिकाल से यह अहंकार और ममत्व तुम्हारा पीछा कर रहे हैं। अहंकार और ममत्व के रहने तक ये राग द्वेष तुम्हारे लिए अनिवार्य हैं। इन राग द्वेष, अहंकार और ममत्व का कारण कर्म ही हैं। तुम कर्मों का आचरण करो, इन कर्मों का अनुभव सही ढंग से करो। सबसे पहले कर्मों को समझो।
4: भागवतम नंद कुडनु कर्ममुन पुट्टु जंतु कर्ममुननु वृद्धि पोंदि कर्ममुनु चनु కర్మము నరునకు దైవము, కర్మము సుఖదుఖములకు కారణమిలలో ఉన్నాడు. నీ సుఖమునకు దుఃఖమునకు, నీ పాపమునకు పుణ్యమునకు, నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు, నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం. నీ జన్మమునకే కర్మ కారణం అన్నారు. కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు. నీ జీవితం అంతా కూడాను కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది. కర్మను గుర్తించి కర్మను ఆచరించు. ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యము చేయకు. చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
3: భాగవత్ మే కహా గయా హై కి కర్మో మే హై యహ జంతు జనమతా, బఢ్కర్ కర్మో మే వహ మర్తా. కర్మ హై ఈశ్వర్ ఇస్ మానవ కా, కర్మ హీ కారణ హై సుఖ దుఃఖో కా. తుమ్హారే సుఖో ఔర్ దుఃఖో, పాపో ఔర్ పుణ్యో, आनंद और आह्लाद तथा लाभ और हानि सबके लिए कर्म ही कारण है। यथार्थ में कर्म ही तुम्हारे जन्म का कारण है। इसलिए तुम इस कर्म को उपेक्षा की दृष्टि से मत देखो। तुम्हारा पूरा जीवन कर्म से ही बंधा हुआ है। कर्म से अवगत होकर कर्म करो। इसे बिल्कुल छोटा मानकर उपेक्षा मत करो। यह छोटे से स्तर पर आरंभ होकर महावृक्ष का रूप धारण कर सकता है।
4: भूमि लो पातिनटुवंटि विత్తనము తన దేహాన్ని శిథిలము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు. మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు. కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షము లోపల జ్ఞాన ఫలమును నీవు అందుకోగలవు. ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది? దేనిని చూసి నీవు అహంకార పడుతున్నావు? మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
3: ధర్తి మే బోయా బీజ్ अपने शरीर को शिथिल करने पर ही महावृक्ष बन सकता है। महावृक्ष के बनने पर ही वह तुम्हें फल दे सकता है। अतः सबसे पहले तुम अपने अहंकार रूपी बीज को शिथिल करो, तभी वह जीवन रूपी वृक्ष में तुम्हें ज्ञान के फल देगा। इस अहंकार के लिए स्थान ही कहां है? किसे देखकर तुम अहंकार कर रहे हो? మానవ జీవన్ మే నిహిత్ పహలా అజ్ఞాన్ వహీ హై.
4: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా విచారించాలి. బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఏ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది. ఏరోప్లేను ఒక 300, 400 లేక 500 ప్రయాణం చేస్తుంది. అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి. దీన్ని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి, ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి. ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
3: प्रत्येक व्यक्ति को विचार करना चाहिए कि इस अहंकार का स्थान क्या है, इसका जन्म स्थान कहां है, यह कहां अंत होने वाला है। एक बस प्रति घंटा 40 या 50 मील यात्रा करती है, हवाई जहाज 300 या 400 या 500 मील यात्रा करता है, परंतु इस जगत में कांति है। इस आध्यात्मिक मार्ग में अशांति में निहित प्रकांति, प्रकांति में निहित परंज्योति और परंज्योति ही परमात्मा का स्वरूप कहा गया है। इस तत्व के अनुसार अशांति में ही प्रशांति निहित है, प्रशांति में ही प्रकांति है, इस प्रकांति को ही परंज्योति कहा गया है।
4: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది ఒక గంటకు 67 కోట్ల మైళ్లు ప్రయాణం చేస్తుంటున్నారు. ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని, ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600,000 కోట్ల మైళ్లు దూరం ప్రయాణం చేస్తున్నారు. మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం. ఇంచుమించు మన భూమికి సూర్యునికి 9 కోట్ల చిల్లర మైళ్లు దూరం ఉంటుండాలి. ఈ సూర్యుడే మనకి ఎంతో ప్రకాశంగాను, సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కొలుపుతూ ఉంటుండాలి. ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే. అయితే నక్షత్రాలు ఉంటున్నాయి, ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి, అనగా 23-24 లక్షల కోట్ల మైళ్లు దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు. మనకు కనిపించేది ఒక చుక్క ప్రక్క పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి, కానీ ఒక్కొక్క నక్షత్రమునకు ఒక్కొక్క నక్షత్రమునకు కోట్ల మైళ్లు దూరం ఉంటుండాలి.
3: ఇస్ లౌకిక్ జగత్ మే నిహిత్ కాంతి ఏక ఘంటే మే 67 కరోడ్ మీల్ కీ దూరీ तय कर रही है। इसी गति से यात्रा करें तो एक वर्ष में इसे लाइट ईयर कहते हैं। प्रकाश 6,00,000 करोड़ मील की दूरी तय करता है। हमें जो सूरज दिखाई पड़ रहा है उसे हम बहुत निकट में स्थित मान रहे हैं। लगभग हमारी धरती और सूरज के बीच की दूरी 9 करोड़ मील है। यह सूरज अत्यंत प्रकाशमान और उसका तेज चौंधिया देने वाला है। यह मात्र एक सूरज का प्रकाश है, परंतु तारे हैं, ये 4 प्रकाश वर्ष की दूरी पर हैं। अर्थात तारे लगभग 23-24 लाख करोड़ मील की दूरी पर स्थित हैं। हमें ये तारे अगल बगल में स्थित जैसे दिखाई पड़ रहे हैं, लेकिन एक तारे और दूसरे तारे के बीच की दूरी करोड़ों मील है।
4: मन भूमि नीचे चूचे तपड़की एदो पालार बोसा कई मन के कक्षत्रे कोई मन कू इलाक मैल दूरम कोस्तीर्ण को नक्षत्रू कल జగత్ లోపల ఈ భూమండలము ఎంత మాత్రంది, ఈ సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది, ఈ భూగోళం లోపల భారతదేశం ఎంత చిన్నది, ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది, ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంతది, ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది, మన గ్రామంలో నీవెంతటి వాడు, ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు, దేనిని చూచి నీకు అహంకారం వస్తుంటుండాలి. ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
3: జబ్ హమ్ ఇస్ ధర్తీ సే దేఖతే హై తో లగతా హై కి వహాన్ దూధ్ ఫైలాయా గయా హై। హమే జో తారే దిఖాయి పడతే హై వే కరోడో కరోడ్ హై। హమ్ జిన్హే దేఖ నహీ పా రహే హై వే భీ అనేక హై। करोड़ों मील की दूरी, करोड़ों मील का फैलाव और करोड़ों तारों से युक्त इस जगत में यह भूमंडल कितना होगा, इस सूर्यमंडल में भूमंडल कितना होगा, इस भूमंडल में भारत देश कितना छोटा है, इस भारत देश में आंध्र राज्य कैसा है, इस आंध्र राज्य में अनंतपुर जिला कितना है, इस अनंतपुर जिले में हमारा गांव कितना छोटा है, हमारे गांव में तुम्हारा कद क्या है, किसे देखकर तुम घमंड कर रहे हो, क्या देखकर तुम अहंकार कर रहे हो। इस विशाल जगत को देखने के बाद तुम्हारे पास अहंकार करने का क्या कोई अवसर है?
4: कनुक विश्वम योक्क स्वरूपानि कानी భూమండలం యొక్క విషయాన్ని కాని తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారమును పెంచుకుంటున్నాడు. పోనీ ఈ దేహమును ఏమైనా చూచి నీవు అహంకార పడుతున్నావా? దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, కణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. పిచ్చివాడ, మలినపు కొంప, రోగముల మ్రగ్గడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవసాగర మీదగలేని కంప, ఈ మే నుచ్చలమని నమ్మబోకు మనస, హరిపాదములు ఆశ్రయించవే.
3: ఇస్ విశ్వకే స్వరూప్ ఔర్ భూమండల్ సే సంబంధిత్ విషయం సే జో అపరిచిత్ హై వహీ ఇస్ అజ్ఞాన్ కే వశీభూత్ హోకర్ అహంకార్ కో బఢా రహా హై. క్యా ఇస్ దేహ్ కో దేఖ్ కర్ అహంకార్ కర్ రహే హో? పంచభూతో కీ హై యహ దేహ్ బనీ, అవశ్య హీ యహ తో ఢహ్ జాయేగీ, देही इसका है निरामय जानो, बंधन मुक्त है जो विचारने से. अरे पगले, मलिनता का घर है यह, और टोकरी रोगों की यह, भवसागर न तरे यह, जन्मे सतत कंद यह, करो न इस पर विश्वास, ले हरि चरणों का आश्रय.
4: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీన్ని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది. ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి? 7 బకెట్ల నీళ్లు, ఏమి నీళ్లు? సున్నపు నీళ్లు, 2 ఇంచుల ప్రమాణంతో కలిగినటువంటి 4 ఉలికలు, 1100 మ్యాచిస్ స్టిక్స్ లో ఉండేటువంటి యొక్క ఆ ముందు ఉండేటువంటి మందు, 4 పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క సీసం, 2 లక్స్ సోపులు, ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుండాలి. మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుండాలి. చున్నపు నీళ్లు, ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
3: దేహ కే స్తర్ పర్ విచారే తో యహ జడ్ మాత్ర హై. యహ దేహ కైసే తయార్ హో రహీ హై? 7 బాల్టీ పానీ, వహ భీ కైసా పానీ? చూనే కా పానీ, 2 ఇంచ్ లంబే 4 కీల్, 1100 माचिस की तीलियों में आगे लगा भास्वर, 4 पेंसिल में लगा सीसा, लक्स के 2 साबुन, इन सब के जुड़ने से एक देह तैयार हो रही है. देह का चूने का पानी ही खून बन रहा है, इसी में आयरन भी है.
4: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యమెట్ట అవుతుంది. కనుకనే ఇది దేహము అన్నారు. ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి. అదొక వాల్ క్లాక్. అక్కడ 3 పిన్నులు ఉంటున్నాయి. 1 సెకండ్ది, 2 మినిట్స్ది, 3 గంటలది. కీ ఇచ్చేస్తే 3 తిరుగుతూనే ఉంటున్నాయి. ఎంతవరకు ఇవి తిరుగుతాయి? కీ ఉండినంత వరకు తిరుగుతాయి. కీ నిలిచిపోతానే దాన్ని ఇది ఇది అది కలుసుకోదు, ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
3: ఇస్ ప్రకార్ జడ్ పదార్థం సే బనీ యహ దేహ్ జడ్ న హోగీ తో చైతన్య కైసే హోగా? అతః ఇసే దేహ్ కహా గయా హై. దేహీ కే ఇస్మే రహనే కే కారణ యహ చల్ రహీ హై. వహ ఏక్ వాల్ క్లాక్ హై, उसमें 3 सुइयां हैं. 1 सेकेंड्स की है, 2 मिनट्स की है और 3 घंटों की है. चाबी देने पर तीनों घूम रही हैं. कब तक ये घूमेंगी? चाबी के रहने तक घूमेंगी. चाबी के खत्म होते ही ये आपस में सट नहीं जाती हैं, जहां की तहां थम जाती हैं.
4: మన హృదయం అనేటువంటిది ఒక వాల్. ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాక్ క్లాక్ తగిలిచ్చారు. అక్కడ శ్వాసమే కీ. మన కర్మలే సెకండ్లు, మన భావములే మినిట్స్, మన ఆనందమే ఇందులో అవర్స్. అయితే కర్మలు ఎందుకు చూసి చేయాలి అని? సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది. 60 ఇండ్లు ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికీ మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది. మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు చుట్టేటప్పటికీ గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది. అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి, అవర్స్ ముందు తిరిగేది కనిపించటం లేదు. అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత. అయితే ఈ మూడు కూడాను గంటకు ఒకతూరి మూడు కలుస్తున్నాయి. ఇదే జీవేశ్వర ప్రకృతి అని.
3: హమారా హృదయ ఏక్ వాల్ హై జిస్ పర్ బాడీ రూపీ క్లాక్ లగాయా గయా హై. ఇస్మే శ్వాస హీ చాభీ హై. ఇస్మే హమారే కర్మ హీ సెకండ్స్ హై. హమారీ భావనాయే హీ మినిట్స్ హై. ఔర్ హమారా ఆనంద్ హీ అవర్స్ హై. ఫిర్ హమే కర్మ క్యో కర్నా హై? సెకండ్స్ కీ సుయి 60 ఘరో మే ఘూమ్ ఘూమ్ కర్ జల్దీ సే ఆ జాతీ హై. సెకండ్స్ కీ సుయి 60 ఘరో మే ఘూమ్నే తక్ మినిట్స్ కీ సుయి 1 ఘర్ మే పహుంచతీ హై. మినిట్స్ కీ సుయి కే 60 ఘరో మే ఘూమ్ కర్ ఆనే తక్ घंटों की सुई एक घर में पहुंचती है. परंतु सेकेंड्स और मिनट्स की सुइयों का घूमना हमें दिखाई पड़ रहा है, अवर्स की सुई का घूमना दिखाई नहीं पड़ रहा है. इसी में एक सूक्ष्म तथ्य है. तीनों सुइयां घंटे में एक बार मिलती हैं. इसे ही जीवेश्वर प्रकृति कहा गया है.
4: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ. ప్రకృతి అనేది కర్మక్షేత్రము. ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాం. మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి. మనం 60 మంచి భావములు మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది. కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు. ఇక్కడ అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి. అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
3: यह प्रकृति कर्म कांड है. प्रकृति कर्म क्षेत्र है. इस कर्म क्षेत्र में 60 सत्कर्मों के करने पर वे सद्भाव रूपी मिनट में आ जुड़ते हैं. अतः एक सद्भावना के आने हेतु हमें 60 सत्कर्म करने पड़ते हैं. यदि हम 60 सद्भावनाओं पर विचार करते हैं तो वे 1 घंटा रूपी आत्मस्तर तक पहुंचा देती हैं. इसीलिए यहां अनेक सत्कर्म करने को कहा गया है. अनेक सत्कर्मों के करने पर 1 या 2 सद्भावनाएं तुम में आ पहुंचेंगी. अनेक सद्भावनाओं को बढ़ाने पर ही तुम नित्य सत्य रूपी स्वस्वरूप में विलीन हो जाओगे.
4: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి. కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది. కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు. కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు. కర్మకాండనగా కేవలము దానము, యజ్ఞము, ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు. అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి. ఏది నిష్కామ కర్మ లేక ఏది కర్మయోగము? అహంకారం లేకుండా, ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే. ఆసక్తితో చూడినటువంటి ఒక అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది. ఇది కర్మయోగం కూడా కాదు, ఇది యజ్ఞం కూడాను కాదు.
3: ఇసిలియే హమే అనేక్ సత్కర్మ కర్నే చాహియే. కర్మాచరణ కే లియే హీ శరీర్ ఆయా హై. బినా కోయి కర్మ కియే పల్ భర్ కే లియే రహనా భీ అసంభవ్ హై. ఇసిలియే వేదో మే कर्मकांड को अत्यंत प्रधानता दी गई है. कर्मकांड का अर्थ मात्र ये दान, यज्ञ और जप ही नहीं है. इनमें निष्काम कर्म एक है. फिर क्या यह निष्काम कर्म है या क्या यह कर्मयोग है? बिना अहंकार और बिना किसी आसक्ति के किए जाने वाले सारे कर्म कर्मयोग ही हैं. ఆసక్తి ఔర్ అహంకార సే యుక్త హోనే పర్ యహ కర్మ హో జాతా హై. యహ న కర్మయోగ హై, న హీ యజ్ఞ హై.
4: కనుక అహంకారమును దూరం చేసి ఆసక్తిని అణగదొక్కి కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది. కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటే. మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞంతో సమానమే. ఆ యజ్ఞభావం హృదయమునందుంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది. అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడాను కేవలం ఆడంబరమైనటువంటివి, ఇది అత్యల్పమైనటువంటివి. కనుకనే కర్మను ఆచరించు.
3: అత అహంకార్ కో దూర్ కర్, ఆసక్తి కో వినష్ట కర్, కర్మ కర్నే పర్ వహ యజ్ఞ కా రూప్ ధారణ కర్తా హై. ఇసిలియే చాహే యజ్ఞ కహే, త్యాగ కహే या योग कहें, सब एक ही हैं। मानव द्वारा किया जाने वाला प्रत्येक कर्म यज्ञ के समान है। इसी यज्ञ भावना को मन में धरकर कर्म करने पर वह सही अर्थ में योग होता है। अहंकार से युक्त सभी कर्म आडंबर पूर्ण ही हैं और अत्यंत अल्प हैं। इसीलिए కర్మో ఆచరణ కరో.
4: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే. కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైన ఉండడానికి వీలు కాదు. కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి, భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి, తలంపులు ఎట్టివో భావములు అట్టివిగా ఉంటాయి, ఆహారం ఎట్టివో తలంపులు అట్టివిగా ఉంటాయి. కనుకనే ఇందుకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం అన్నారు.
3: హమారే ఉచ్ఛ్వాస ఆర్ నిశ్వాస భీ కర్మ హీ హై. बिना कोई कर्म किए मानव का इस जगत में पल भर के लिए भी रहना असंभव है। अतः कर्म जैसे होंगे फल भी वैसा ही होगा, भावनाएं जैसी होंगी कर्म वैसे होंगे, विचार जैसे होंगे भावनाएं वैसी होंगी, आहार जैसा होगा विचार वैसे होंगे। इसीलिए सात्विक आहार लेने को कहा गया है.
4: ఒక చిన్న ఉదాహరణము, మనం ఒక మంట వేసుకుంటాము. మంట ఎట్టిదో పొగ అట్టిది, పొగ ఎట్టిదో మేఘం అటువంటిది, మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది, వర్షం ఎటువంటిదో పంట అటువంటిది, పంట ఎటువంటిదో వంట అటువంటిది, వంట ఎటువంటిదో మన ఒంటి అటువంటిది, మన దేహం అటువంటిది. కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి. కనుక మొట్టమొదటి కర్మలు సరి అయినటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
3: ఛోటా సా ఉదాహరణ, హమ్ ఆగ్ జలాతే హై, आग जैसी होगी धुआं वैसा होगा, धुआं जैसा होगा बादल वैसे होंगे, बादल जैसा होगा वर्षा वैसी होगी, वर्षा जैसी होगी फसल वैसी होगी, फसल जैसी होगी भोजन वैसा होगा, और भोजन जैसा होगा शरीर वैसा ही होगा. अतः आहार के अनुसार ही हमारी देह है. पहले से ही यदि हमारे कर्म सत्कर्म होंगे तो हमारा जन्म सार्थक होगा.
4: కనుకనే కర్మకాండయందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యమునందుంచుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యమునందుంచుకోమని చెప్పని, ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పిన కూడాను బోధించుకు వచ్చాడు కృష్ణుడు. నీ అధికారమంతా కర్మ పైన ఉంచు కాని కర్మ ఫలంను ఏమాత్రం కూడా లక్ష్యం చేయవద్దన్నాడు. మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి. ఈ దుఃఖాన్ని మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి? దుఃఖం దేని వల్ల లభించింది? కర్మ వల్లనే దుఃఖం వచ్చింది, కర్మ వల్లనే పాపం వచ్చింది. కాబట్టి ఈ దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి? తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
3: ఇసిలియే శ్రీకృష్ణ ఇస్ కర్మకాండమే కర్మ ఫల్ కో లక్ష్యమే నా రఖతే హువే, मात्र कर्माचरण को ही लक्ष्य में रखते हुए कर्मों को भी सही ढंग से करने का उपदेश दिया. श्री कृष्ण ने कर्म करने पर ही पूरा अधिकार रखते हुए कर्म फल को लक्ष्य में न रखने को कहा. जीवन में अच्छाई और बुराई, दुख और आनंद होते हैं. इस दुख का निवारण कैसे किया जा सकता है? दुख की प्राप्ति कैसे हुई? कर्म के कारण ही दुख की प्राप्ति हुई, कर्म के ही कारण पाप भी प्राप्त हुआ. अतः इस दुख और पाप का निवारण कैसे करना है? कर्मों के द्वारा ही इनका निवारण करना चाहिए.
4: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలా?
5: కర్మను నివారణ చేసుకోవాలంటే కర్మ ద్వారానే మనం నివారణ చేసుకోవాలి. కనుక తేలింటి వచ్చినదో దానితోనే ఈ వచ్చినటువంటి దానిని నివారణ చేసుకోవాలి. కనుక కర్మకు వేదమునందు అతి ప్రధానతను అందించారు.
4: కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యం అయిపోతుంది. కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడాను వ్యర్థం అయిపోతుంది. కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
3: హీరేకు కాటనా హై తో హీరా హీ చాహియే. కర్మ కా నివారణ కర్నా హై తో కర్మ కే ద్వారా హీ కర్నా హై. జిస్ కే ద్వారా యహ ప్రాప్త హువా హై ఉసీ కే ద్వారా ఇస్కా నివారణ కర్నా చాహియే. ఇసిలియే వేద మే కర్మ కో అత్యధిక ప్రధానతా ది గయీ హై. యది కర్మ కీ ఉపేక్షా కరేంగే తో జన్మ హీ ఉపేక్షిత హో జాయేగా. కర్మ కో నిరర్థక కరేంగే తో జన్మ భీ వ్యర్థ హో జాయేగా. కర్మ కో ఆదర్శ పూర్ణ ఢంగ్ సే నిరూపిత కర్నే కే లియే హీ హమే జన్మ ప్రాప్త హువా హై.
4: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం. దేహమునకే కర్మ అని ఒక పేరు. ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికి కర్మ స్వరూపం. కనుక కర్మదేహం ఇది. ఈ కర్మల ద్వారానే కాలమును సార్థకం చేసుకోవాలి. కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి. అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది. కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి, సర్వేంద్రియములు కూడాను స్తంభించిపోతాయి. సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడాను నీలమైపోతుంది. అదే కారణ స్వరూపం అన్నారు. ఈ కారణములకు అతీతమైనటువంటిదే మహాకారణము అని, ఈ మహాకారణ తత్వమే దైవత్వము అని.
3: కర్మ కా అసలీ అర్థ హమ్ జో కామ్ కర్తే హై వహ నహీ హై. देह का एक अन्य नाम ही कर्म है, क्योंकि कर्मों के कारण ही देह का आगमन हुआ और यही कर्म का स्वरूप है. अतः यह कर्म देह है. इन कर्मों के द्वारा ही समय को सार्थक करना है. काल, कर्म, कारण और कर्तव्य सभी शरीर से ही जुड़े हुए हैं, परंतु यह जागृतावस्था से ही संबद्ध है. लेकिन स्वप्नावस्था में मात्र मन ही है. यहां सारे कर्म विलीन हो जाते हैं, सभी इंद्रियां भी स्तंभित हो जाती हैं. सुषुप्ति की अवस्था में वह मन भी विलीन हो जाता है. इसी को कारण स्वरूप कहा गया है. इस कारण से जो परे है उसी को महाकारण कहा गया है. यह महाकारण तत्व ही दैवत्व है.
4: ఒక చిన్న ఉదాహరణ. జాగ్రత్త అవస్థ యందు 4-15 నిమిషములకు నీ దేహము హాస్టల్ నుంచి నడుచుకొని బయలుదేరి వచ్చింది. 4-15 నిమిషములకు నీవు బయలుదేరావు. 4-30 నిమిషములకు ప్రశాంతిలో చేరినావు. ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది, కాయము నడిచింది, కర్తవ్యము ఉపన్యాసం వినాలని. కాలము, కర్మ, కర్తవ్యము, కారణం జన్మ సార్థకం చేసుకోవాలి. ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకమవుతుంది. జాగ్రత్తలో కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము, కర్తవ్యం భగవంతుని యొక్క ఇది భగవద్గీత వినాలి. దీని యొక్క ఫలితము కారణం జన్మ సార్థకం. ఇక్కడ కాల కర్మ కారణ కర్తవ్యాలు 4 ఉంటున్నాయి మనకు.
3: ఏక్ ఛోటా సా ఉదాహరణ. జాగ్రత్త అవస్థా మే 4:15 బజే తుమ్హారీ దేహ హోస్టల్ సే చల్కర్ ఆయి. 4:15 బజే तुम निकले, 4:30 बजे प्रशांति निलयम पहुंचे. यहां आने में 15 मिनट का समय लगा. शरीर चला, कर्तव्य प्रवचन सुनना है, काल कर्म और कर्तव्य हैं, कारण जन्म को सार्थक करना है. इस भगवद गीता को सुनने से मेरा जीवन सार्थक होगा. अतः जागृतावस्था में काल 30 मिनट, कर्म शरीर का चलकर आना, कर्तव्य भगवान का प्रवचन सुनना, इसका परिणाम अथवा कारण जन्म सार्थक करना. अतः यहां काल, कर्म, कारण, कर्तव्य ये चारों हैं.
4: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్కు పోతున్నావు, భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు, నిద్ర వచ్చింది, నీకు ఒక కళ వచ్చింది. ఎక్కడ ఉన్నావు? ఆ కళ లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు. అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు? కాలము లేదు. కారులో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా? ఏదీ లేదు. ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు. అక్కడ అనిపించింది ఏమిటి? కర్తవ్యం లేదు. అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు. మరి తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు? లేచి చూసేటప్పటికి 5 నిమిషం కూడా కాలేదు ఈ స్వప్నము. ఈ 5 నిమిషం లోపల నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
3: ఇస్ ప్రవచన్ ఆర్ భజన్ కే బాద్ తుమ్ హాస్టల్ కో జాతే హో, భోజన్ కియా ఔర్ బిస్తర్ పర్ లేట్ గయే, నీంద ఆయీ, తుమ్హే ఏక్ సపనా ఆయా, కహాన్ హో? ఉస్ సపనే మే తుమ్ మద్రాస్ కే మౌంట్ రోడ్ మే ఘూమ్ రహే హో. ఫిర్ తుమ్ హాస్టల్ సే కబ్ రవానా హువే? కాల్ నహీ హై. కార్ మే గయే యా హవాయి జహాజ్ మే గయే యా బస్ మే గయే, కుచ్ భీ నహీ హై. మద్రాస్ క్యో గయే? కారణ నహీ హై. వహాన్ తుమ్హే క్యా అనుభవ హువా? కోయి కర్తవ్య నహీ హై. వహాన్ సప్నే మే కాల్, కారణ, కర్తవ్య, కర్మ చారో నహీ హై. ఇతనే మే కోయి ఆకర్ తుమ్హే జగా దేతా హై. జాగ కర్ దేఖతే హో తో సప్నే కే ఆనే మే 5 మినట్ భీ నహీ హువే. ఇన్ 5 మినటో కే అందర్ మద్రాస్ జాకర్ మౌంట్ రోడ్ మే ఘూమ్నే కా అవసర్ తుమ్హే కైసే మిలా?
4: ఇది కేవలము మానసిక సంచారమే. ఈ కాయము చేత, ఇంద్రియముల చేత నీవేమాత్రం కూడా ఆచరించలేదు. కనుక అది సూక్ష్మ స్వరూపము. కారణకర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము. కాలకర్మ కారణ కర్తవ్యములు లేకుండా కేవలము మానసిక తత్వం మాత్రమే సూక్ష్మము. ఏ ఇంద్రియములు కూడా లేవు. అయితే ఈ మనోకల్పన చేత అనేక స్వరూపాన్ని సృష్టిస్తున్నారు. ఎంత జనాన్ని మౌంట్ రోడ్ లోపల, ఎన్ని బిల్డింగులు, ఎంత జనాలు, ఎంత ట్రాఫిక్, ఇదంతా సృష్టించింది ఈ మనసు. మనసుకు ఇంత శక్తి ఉంటుండాలి. మహా బలవత్తరమైనటువంటిది మనసు, మహాశక్తివంతమైనటువంటిది మనసు. దేనినైనా సృష్టిస్తుంది, దేనినైనా హతం చేస్తుంది. ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
3: యహ మాత్ర మానసిక విచరణ హీ హై, ఇస్కా ఆచరణ తుమ్నే అప్నే శరీర్ అథవా ఇంద్రియో సే నహీ కియా, అతః వహ సూక్ష్మ స్వరూప హై. కాల్, కర్మ, కారణ, కర్తవ్యో సే జో జుడా హై వహ స్థూల్ హై. బినా కాల్, బినా కర్మ, బినా కారణ, బినా కర్తవ్య కే జో మానసిక హై వహ సూక్ష్మ హై. పరంతు ఇన్ మానసిక కల్పనాఓ కే సహారే వహ అనేక స్వరూపో కా సృజన్ కర్ రహా హై. మౌంట్ రోడ్ మే ఇతనీ భీడ్, ఇతనీ బిల్డింగ్స్, ఇతనే లోగ్, ఇతనా ట్రాఫిక్, ఇన్ సబ్ కి సృష్టి ఇస్ మన్ నే హీ కీ. మన్ మే ఇతనీ శక్తి హై. మన్ అత్యంత శక్తిశాలి హై, అత్యంత శక్తిశాలి హై. వహ కిసీ కి భీ సృష్టి కర్తా హై, కిసీ కో భీ మార్ దేతా హై. ఇన్ దోనో కి క్షమతా మన్ మే హీ హై.
4: కనుకనే ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది. మన సమస్త కర్మలకు మూల కారణము మనసే. కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది. ఇది భగవంతుని చింతన ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది. కర్మ, వకర్మ, అకర్మ అని 3 రకములైనటువంటివిగా ఉంటున్నాయి. ఈ కర్మ, వికర్మ, అకర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
3: ఐసే మన్ కో ఈశ్వర్ కో సమర్పిత్ కర్ దేనే పర్ సబ్ కుచ్ లయ హో జాతా హై. హమారే సమస్త కర్మో కా మూల కారణ మన్ హీ హై. అతః ఐసే మన్ కో ఈశ్వర్ కో అర్పిత్ కర్ దేనే పర్ సబ్ కుచ్ ఉస్మే విలీన్ హో జాతా హై. ఈశ్వర్ కే చింతన్ మే ఇస్ మన్ కో విలీన్ కర్నే పర్ సబ్ కుచ్ నిష్కామ కర్మ హో జాతా హై. కర్మ, వికర్మ ఔర్ అకర్మ ये 3 प्रकार के हैं. ये कर्म, विकर्म और अकर्म किस प्रकार के होते हैं?
4: भद्राचलम लो రామదాసు చెప్పేటువంటి వాడు పాపం. సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
3: భద్రాచలం మే రహనే వాలా రామదాస్ ఇస్ ప్రకార్ కహతా థా, హై సార్ జిస్మే తేల్ వహ, హై సత్య జగ మే బత్తీ వహ, ప్రకాశ తేరా ఘట జాయేగా, సాథ తేరే కోయి క్యో ఆయేగా, భజన్ కర్ తుమ్ రామ్ కా, కరే సబ్కో వహ ఉజాలా.
4: సారమైనది సమురు, సత్యమైనది ఒత్తి, ఈ రెండు తీరినప్పుడు వెలుగు వస్తుంది. వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, సమురు రాదు ఒత్తి రాదు. అదే విధంగానే ఇక్కడ సారము ఆయనది సమురు, సత్యమైనది ఒత్తి, ఈ రెండింటికి ఒక ప్రమిద ఉండాలి కదా. అది మన దేహమే ప్రమిద, మన డిజైర్స్ ఇక్కడ ఆయిల్, మన యొక్క జ్ఞానమే ఒత్తి, ఈ యొక్క ఆనందం అనేటువంటిది దీనిలోని వెళ్తురు. అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్రను ఆరిపోతుంది, ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు. ఆయిల్ ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
3: జిస్మే సార్ హై వహీ తేల్ హై ఔర్ జో సత్య హై వహీ బత్తి హై, ఇన్ దోనో కే జుడనే పర్ ప్రకాశ హోతా హై, ప్రకాశ కే ఘట జానే పర్ సాథ్ మే కోయి నహీ ఆయేగా, న తేల్ హీ ఆయేగా న బత్తి హీ ఆయేగీ. ఇసీ ప్రకార్ యహాన్ సార్ తేల్ హై ఔర్ సత్య హీ బత్తి, ఇన్ దోనో కే లియే దియా హోనా చాహియే నా, హమారీ దేహ హీ దియా హై, హమారే డిజైర్స్ హీ యహాన్ ఆయిల్ హై, హమారా జ్ఞాన్ హీ బత్తి హై ఔర్ ఆనంద్ హీ ఇస్కా ప్రకాశ హై. కేవల్ బత్తి కో జలానే పర్ వహ భురభురా కర్ బుజ్ జాయేగీ, ఆయిల్ కో జలానే పర్ వహ నహీ జలేగా. ఆయిల్ ఔర్ బత్తి కో జోడ్ కర్ జలాయేంగే तो वह शांत भाव से प्रज्वलित होगा.
4: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది. ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి క్రమక్రమేణ ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి. ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది. ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికీ ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి. అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక, ఇది కేవలము జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి గాని ప్రకాశానికి ఒకే గుణము. ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది, రిడ్యూలు పడితే చిటపటమని శబ్దం ఇస్తుంది, పొగ వస్తుంది, వేలు పెడితే కాలుస్తుంది. కానీ జ్యోతికి మాత్రము అందరికీ వెలుతురుని అందించడమే దానికి ఒక్క గుణం. కనుక వెలుతురును మాత్రం అందరికీ సమానంగా ఇస్తుంది, అదే నీకు ఆత్మజ్యోతి. అది అందరి ఎందుకు సమానంగానే ఉంటుండాలి.
3: यहां कर्म एक ऑयल के समान है, यह धीरे धीरे मन में प्रवेश कर वहां बत्ती रूपी बुद्धि से जुड़ जाता है. ये दोनों जुड़कर अकर्म में रूपायित होते हैं. यहां जो प्रकाश का उल्लेख हुआ है उस प्रकाश के अनेक गुण हैं. ये प्रकाश से संबद्ध हैं अथवा बत्ती, ज्योति के अनेक गुण हैं परंतु प्रकाश का एक ही गुण है. हवा के चलने पर ज्योति इधर उधर हिलती है, पानी के छींटे पड़ने पर चरमराहट की ध्वनि निकलती है, धुआं निकलता है, उंगली के रखने पर उसे जलाती है, परंतु ज्योति का एकमात्र गुण सबको प्रकाश देना ही है. वह सबको समान रूप में प्रकाश देती है, वही तुम्हारे लिए आत्मज्योति है, वह सब लोगों में समान रूप में है.
4: అయితే ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు, పొగలు, ఈ విధమైనటువంటి ఆడటం వాడటం, చెంచలత్వం, ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి. తడిగా ఉండేటువంటి, స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ, ఆడేటువంటిది వికర్మ, ఈ వెలుతురే అకర్మ. అనగా దీనికి ఎట్టి విధమైనటువంటి ఇది లేదు, ఫలము ఉండదు. అకర్మ అంటే కర్మను ఆచరించకుండా ఉండటం కాదు, కర్మను ఆచరించి ఫలమును కోరకుండా అందరినీ సమర్థంగా అందించేటువంటి ఒక స్వభావమే ఇది నిజమైనటువంటి అకర్మ. కనుక అకర్మ అనగా కర్మ చేసి కూడాను కర్మ చేయని వాడిగా తయారవుతాడు. ఇది ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది, కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
3: పరంతు ఇస్ జీవన్ జ్యోతి మే యే చర్మరాహట్, ధుఆ, ఇధర్ ఉధర్ హిల్నా, చంచలతా సబ్ కుచ్ హై. జో జ్యోతి స్టెడీ హోతీ హై వహీ కర్మ హై. హిల్నే వాలా హీ వికర్మ హై ఔర్ యహ ప్రకాశ హీ అకర్మ హై. అర్థాత్ ఇస్కా కోయి ఫల్ నహీ హోతా హై. అకర్మ కా అర్థ బినా కర్మ కియే రహనా నహీ హై. కర్మ కా ఆచరణ కర్తే హువే ఫల్ కీ అపేక్షా న కర్తే హువే సమత్వ కా స్వభావ రఖనా హీ అకర్మ హై. అతః అకర్మ కా అర్థ కర్మ కర్కే భీ న కర్నే వాలే కే సమాన్ రహనా. ఇన్ అర్థో కో హమే ఆధ్యాత్మిక సందర్భో మే హీ లేనా చాహియే, లౌకిక సందర్భో మే నహీ. వహీ కర్మ హై. హిల్నే వాలా హీ వికర్మ హై ఔర్ యహ ప్రకాశ హీ అకర్మ హై. అర్థాత్ ఇస్కా కోయి ఫల్ నహీ హోతా హై.

0: अर्थों को हमें आध्यात्मिक संदर्भों में ही लेना चाहिए, लौकिक संदर्भों में नहीं।
1: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కాని లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కాని విమర్శించటం కాని మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు. ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఏ కర్మల ఎందు కాని మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది. స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు. ఎందుకనగా తిరిగి అదే వేదమే చెప్పింది, చీనే పుణ్యే మధ్యలోకం విశంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది. వచ్చేటువంటిదే కాని అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
0: ఇస్ కర్మ సిద్ధాంత కే సందర్భ మే హమే వాద్ వివాద్ కర్నే, తర్క కర్నే అథవా ఆలోచనా కర్నే కా कोई अधिकार नहीं है, क्योंकि हर एक की भावनाएं अलग अलग ढंग से होती हैं। कोई भी कर्म हमें स्वर्ग तक की ही यात्रा करा सकते हैं। ऐसा विचार नहीं करना चाहिए कि स्वर्ग से परे और कुछ नहीं है। उसी वेद ने क्षीणे पुण्य मर्त्यलोकम विशन्ति कहा, किए हुए पुण्य के समाप्त होते ही फिर से भूलोक में आना पड़ता है। पुण्य क्षीण होने वाला ही है, न कि बढ़ने वाला।
1: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు, అందులో జయించాడు. ఒక 5 సంవత్సరం అసెంబ్లీకి మాత్రం పోవచ్చు. 1 సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది. 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర కూర్చోవాలి, తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి. అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చొని తిరిగి మరి క్షీణించిపోతాను, మరి ఇంటికి వచ్చేసినట్టుగా. కనుక మనం చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాం, అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
0: ఏక్ ఎమ్మెల్యే చునావ్ మే ఖడా హువా, वह विजयी हुआ, वह 5 वर्षों तक विधानसभा में जा सकता है। 1 वर्ष बीत जाने के बाद बचा हुआ समय भी घटने लगता है। 5वें वर्ष के आने पर उसे घर पर बैठना पड़ता है, अन्यथा फिर से चुनाव में खड़ा होना पड़ता है। अतः हमने जो भी पुण्य कमाया है वह विधानसभा में बैठने और समय के समाप्त होते ही घर लौटने के बराबर है। अतः हमने जो पुण्य किया उसके समाप्त होने तक स्वर्ग में रहते हैं, उसके समाप्त होते ही फिर धरती पर आकर गिर पड़ते हैं।
1: కనుకనే ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్నే కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు. ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు. ఎప్పుడు చిన్న రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు? చిన్న కథ ఉంటుంది అని అది చెప్పి నేను ముగిస్తాను. ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు. ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో ఒక కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
0: ఇసీలియే శ్రీకృష్ణనే ఇస్ కర్మ సిద్ధాంత కే సందర్భ మే స్వర్గ కీ అపేక్ష కర్నే కే బదలే ఈశ్వర్ కీ అపేక్ష కర్నే కో కహా, कहा कि जिसे प्राप्त करने से यह आना जाना छूट जाता है उसे प्राप्त करना है। पूरा जीवन आने जाने में ही गुजर जाए तो गंतव्य तक कब पहुंचेंगे? इसके लिए एक छोटी सी कहानी सुनाकर मैं प्रवचन समाप्त करता हूं। बहुत चोरियां करने के कारण एक आदमी को जेल में रखा गया। अदालत ने उसे 6 महीने की सजा सुनाई।
1: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది. రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి. ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్షంతా పూర్తి అయిపోతుంది, నీవు చెట్టే బుట్టే తట్ట అంతా రెడీ చేసుకోమని చెప్పాడు. నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పాడు. వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు. ఉండండి బాబు, ఇక్కడే ఉండండి అన్నాడు. నీ శిక్ష అయిపోయింది, ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ నీకు పెడతావు అన్నాడు. ఎందుకు తీసుకోవటం తీసుకురావటం, తిరిగి రేపో ఉన్నాడు మరి వస్తాను, తిరిగి ఈ జైలుకే వస్తాను కాబట్టి ఇక్కడే ఉండని అన్నాడు. అలాగా తిరిగి బయటికి పోయినా కూడా దొంగతనం మానను, తిరిగి చేస్తాను, తిరిగి జైలుకు వస్తాను కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
0: धीरे धीरे 6 महीने का समय गुजर गया। कल उसे रिहा किया जाना है। तब जेल का अधिकारी

ஜகத்சர்வம். சத்யாதீனம் தேவதோ

0: ఈ విశ్వమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది.
1: ది ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ ఎ నోబుల్ మ్యాన్.
0: అట్టి ఉత్తముడే దైవ స్వరూపుడు.
1: సచ్ ఎ నోబుల్ మ్యాన్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు.
1: ఎ పర్సన్ పాసెస్ త్రూ డిఫరెంట్ ఫేజెస్ అండ్ స్టేజెస్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: అదే వ్యక్తి స్వప్నమునందు తనంతానే కల్పించుకుంటాడు.
1: ద వెరీ సేమ్ పర్సన్ క్రియేట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద డ్రీమింగ్
0: స్టేట్. తన భావాలను కూడాను కల్పించుకుంటాడు.
1: He also creates his own imagination feeling.
0: తన సుఖదుఃఖములను కూడాను కల్పించుకుంటాడు.
1: He just creates all his associates there.
0: అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
1: He also passes through the pain and pleasure in the dreaming state.
0: నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి ఒక చైతన్యమునందు తల్లీనమై ఉంటాడు.
1: While in the deep sleep, he forgets himself and lies in the state of consciousness.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు వివిధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వివిధమైనటువంటి యొక్క కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు.
1: The same person is bound by different actions in all the three states of consciousness, the waking, the dreaming, and the deep sleep.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను కదిలించలేరు.
1: బట్ ద ట్రూ ఎటర్నల్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ అన్చేంజబుల్.
0: ఒక కాగితం నందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి అయినా కూడాను కదిలించలేదు.
1: ఎ పేపర్ ఆన్ విచ్ ఎ గార్లెండ్ ఈజ్ ఇంప్రింటెడ్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఎనీ వర్ల్ విండ్.
0: కాగితమును కదిలించును, కానీ కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు.
1: The paper with the picture of the garland might flutter, might move, but the garland printed over there is unshakable.
0: Baita vatavaranamu bhaktuni yokka sankalpamulanu kevalamu aneka vidhamuluga marpu chendu unchavachu.
1: The outer atmosphere and the thoughts of the devotee might change in a different way.
0: Kani hrudayamulo natukoni poyinatvanti yokka divyatvanni etti paristhiti kudanu దానిని చెలించలేవు.
1: బట్ ది డివినిటీ దట్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ అవర్ హార్ట్ ఈజ్ అన్చేంజబుల్, అన్షేకబుల్.
0: కనుకనే సాధకుడు చెలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి.
1: అండ్ హెన్స్ ఎన్ ఎస్పరెంట్ ఈజ్ సపోజ్ టు హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్ అండ్ ఎ స్టడీ అండ్ స్టడీనెస్.
0: మానవుని యొక్క శరీరము ఒక ఎదురు కర్ర వంటిది.
1: హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఎ బ్యాంబో. Human body is like a bamboo.
0: ఈ ఎదురుకర్రకు అనేక గెనుపులు ఉంటుంటాయి.
1: This bamboo has got bends at different places.
0: ఆ గెనుపులే కామక్రోధ లోభ మోహమద మాత్సల్యములనేటువంటి యొక్క భావములు.
1: The bends of the bamboo stick represent the six weaknesses of mankind, the anger, the lust, the envy, avarice.
0: మానవుని యొక్క దేహము, మానవుని యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు.
1: ద హ్యూమన్ బాడీ అండ్ ద హ్యూమన్ లైఫ్ ఆర్ కంపేర్డ్ అండ్ కాల్డ్ తుంగభద్ర.
0: తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ తుంగభద్ర అండ్ ద హ్యూమన్ బాడీ?
0: భద్రము అనగా కళ్యాణము.
1: భద్ర మీన్స్
0: మంగళకరం.
1: Bhadra means that which is auspicious.
0: తుంగ అనగా అమితమైన. అమితమైన
1: తుంగ మీన్స్ ఇన్ఫినిట్.
0: తుంగ భద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము.
1: తుంగభద్ర మీన్స్ ద హ్యూమన్ బాడీ దట్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైనటువంటి మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
1: Each one has to question for one's own self in what way we are making use of this divine, ever fresh, novel, unique human body. This auspicious human body,
0: pavitramainatundi ee dehamunu,
1: the body that is sacred,
0: kalyanakaramainatundi ee dehamunu,
1: body that is auspicious,
0: etuvanti tuchyamainatundi margamulo manamu vinigoparustunnamo evariki vaari yochinchali.
1: Each one has to question one's own self in what a mean way we are utilizing it.
0: Deeniki tungabhadra ani enta chakkaga gnanam chesi aneka vishayamulu vicharan chesi parishodhan chesi parishilan chesi narudey deeniki ee peru niminchadu.
1: It was Narada who gave this title tungabhadra to the human body after thorough investigation and inquiry.
0: Narudu anaga kevalamu కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు.
1: We think Narada stands for all kinds of rivalry and conflict.
0: కాదు కాదు.
1: No.
0: ఇది కేవలము లోకుల భ్రాంతి.
1: It is only our illusion, imagination.
0: సమస్త దుఃఖములకు పరిహారం గావించేటువంటి జ్ఞానమును అందించేటువంటి మహనీయుడే నారదుడు.
1: Narada is the one who has given solution to this limitless misery.
0: జ్ఞాన భాస్కరుడే నారదుడు.
1: Narada is the one who holds no secret.
0: కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి ఒక నారదుడు,
1: నారద
0: విష్ణుప్రియకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద హ్యాస్ గివెన్ దిస్ న్యూ నేమ్ హూ నోస్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్ సో క్లోజ్ టు విష్ణు.
0: తుంగభద్ర అని
1: ద నేమ్ దట్ నారద హ్యాస్ గివెన్ ఇస్ తుంగభద్ర.
0: తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం.
1: తుంగభద్ర మీన్స్ ఆల్ దట్ విచ్ కన్ఫర్స్ ఇన్ఫినిట్ బ్లిస్, ఆల్ దట్ గివ్స్ దట్ లిమిట్లెస్ ఆస్పిషియస్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరి అయినటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సాంక్టిటీ బిహైండ్ దిస్ నేమ్, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఫుల్ రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ మీనింగ్.
0: మానవత్వం అనగా కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన అర్థములు మాత్రమే మనం తీసుకునకూడదు.
1: ఇన్ ద హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్.
0: అనేక విధమైనటువంటి అర్థములను ప్రబోధిస్తూ ప్రాచీన మహర్షులు తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు.
1: ఇన్ఫాక్ట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ టైటిల్స్, సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ బై ది ఏన్షియన్స్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరి అయినటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
1: యాజ్ వీ డోంట్ లివ్ అప్ టు ఇట్స్ ట్రూ మీనింగ్ వీ ఫేస్ సో మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ వే.
0: ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ.
0: వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
1: He has limited himself to his own self and the family.
0: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, if he has got concern for the community or the society, he will know the meaning of these words.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు.
1: You know that life is highly valuable.
0: మానవత్వం అనేటువంటి అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు.
1: యూ ఆల్సో నో దట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ నో బ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: యూ హావ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్. నర
0: ఈ నర అనే రెండు పదములలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
1: యూ హావ్ టు నో ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ విత్ టూ లెటర్డ్ నారా.
0: నా అనగా కాదు,
1: నా మీన్స్ నో,
0: రా అనగా మృత్యువు,
1: రా మీన్స్ డెత్.
0: నాశనం కానటువంటి ఒక తత్వమునకే నర అని పేరు.
1: నర మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్ లెస్.
0: నరుడనగా నాశనం కానటువంటి వాడు,
1: మీనింగ్ హీ ఈజ్ డెత్ లెస్, ఇమ్మోర్టల్.
0: నర, నారద, నారాయణ ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
1: ఇఫ్ యూ టేక్ దీస్ త్రీ వర్డ్స్ నర, నారద, నారాయణ, ఆల్ రిఫ్లెక్ట్ ది సేమ్ మీనింగ్.
0: నరునకు నారాయణ చూపినటువంటి వాడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ షోస్ నారాయణ టు నర ద హ్యూమన్.
0: కనుక ఇట్టి నరతత్వమునకు ఎంతటి ఉత్తమమైనటువంటి అర్థములో ఉంటున్నవి.
1: వాట్ ఏ లాఫ్టీ మీనింగ్ దట్ దిస్ వర్డ్ నర క్యారీస్.
0: ఇలాంటి నరమానవ మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
1: We must know first of all in what way, how we have been misusing such valuable human life.
0: నరునికంటే దైవం వేరొకడు కాదు.
1: God is not separate from man.
0: దైవము తనకంటే భిన్నంగా లేడు.
1: God is not separate from him.
0: తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు.
1: Narada went on telling that as God is not different from you, you don't have to worship him.
0: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఆత్మారాముడే నరుడు.
1: ది ఇన్నర్ సెల్ఫ్ ఈస్ నారాయణ.
0: నరుడే నారాయణుడు.
1: ది ఇండివిజువల్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: నరునియందు నారాయణుడు చూడటమే నిజమైనటువంటి మంచితనము.
1: Goodness lies in noticing Narayana, the divinity in
0: Narayana.
1: And in fact, if he finds the human aspect in the divinity, that amounts to greatness. We want to be great. In fact, good people are really noble when compared to
0: great.
1: Therefore, a good one watches the divinity in a human being.
0: కానీ నారాయణ యందు కూడాను నరుని చూస్తూ వస్తుంటాడు చెడ్డవాడు.
1: వేర్ ద బ్యాడ్ మ్యాన్ వాచెస్ ద హ్యూమన్ ఎలిమెంట్ ఈవెన్ ఇన్ ద డివైన్.
0: అతనే రావణుడు.
1: అండ్ హీ ఈజ్ ద రావణ హింసెల్ఫ్.
0: రావణుడు నారాయణ యందు నరుని చూస్తూ వచ్చాడు.
1: రావణ వెంట్ ఆన్ వాచింగ్ ద హ్యూమన్ ఇన్ గాడ్.
0: కానీ నారదుడు నరుని యందు నారాయణ చూస్తూ వచ్చాడు.
1: బట్ నారద హ్యాస్ సీన్ నారాయణ గాడ్ ఇన్ నర ద హ్యూమన్.
0: కనుక ప్రతి వ్యక్తిత్వం నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడాను ఇమిడి ఉంటుందని.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ లేటెంట్.
0: ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ సటిల్ మ్యాటర్ హ్యాస్ గాట్ టు బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై స్టూడెంట్స్.
0: మనము అనేక చరిత్రలు చదువుతున్నాము.
1: వి గో త్రూ ది హిస్టరీస్.
0: ఒక రామాయణం నందు తీసుకో.
1: లెట్ అస్ టేక్ రామాయణ.
0: ఐకమత్యం చేత ఎన్ని రకమైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
1: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములు మనం పొందవచ్చు.
1: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడాను అత్యంత దూరం అయిపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యు ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: రాముడు, లక్ష్మణుడు, భర్తడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆల్ ద ఫోర్ బ్రదర్స్ దే లివ్డ్ ఇన్ కంప్లీట్ యూనిటీ, దేర్ఫోర్ దే ఆర్ హైలీ రెప్యూటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: అదే వాలి, సుగ్రీవులు ఇరువురు కూడాను అన్నదమ్ములే. కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధమైనటువంటి కష్టములు గురి అయ్యారు.
1: ఇన్ ద సేమ్ టెక్స్ట్ యూ కమ్ అక్రాస్ టూ బ్రదర్స్ Vali and Sugriva, where there is no unity between them, and what a suffering they had.
0: Pandavulu 5 mandi.
1: పాండవాస్ ఆర్ ఫైవ్.
0: ఐదు మంది కూడా ధర్మతుని ఆజ్ఞను చిరసావహించి నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు.
1: ఆల్ ద ఫైవ్ పాండవర్స్ ఫాలో ది ఎల్డెస్ట్ ధర్మజ అండ్ దేర్ ఫోర్ ద హెడ్ ఆల్ ద మెజెస్టీ ఆల్ ద రెప్యుటేషన్.
0: ద్వాపర యుగంలో అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వం కరీగుమ్నందు కూడా ఆదర్శంగా నిలిచిపోయినది.
1: దట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఇన్ ద ద్వాపర ఏజ్ స్టిల్ రిమైన్స్ ఎస్ ఎ స్టాండర్డ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి.
0: కానీ రావణ విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు.
1: రావణ విభీషణ డిఫర్డ్ ఇన్ దేర్ ఐడియాలజీస్ దేర్ ఫోర్ దే ప్యాస్ త్రూ సఫరింగ్.
0: భిన్నత్వం చేత ద్వేషం చేత ఐకమత్యం కోల్పోవటం చేత ఎన్నియో దుఃఖంలో గురి అవుతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ డైవర్సిఫైడ్ ఒపీనియన్స్ వెల్ దే హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ అండ్ డిస్టెన్స్.
0: ఐకమత్యాన్ని అభివృద్ధి గావించుకోవడం చేత సర్వ సుఖములు కూడా పొందగలుగుతున్నారు.
1: వెన్ వన్స్ యూనిటీ ఇస్ ఫాస్టర్డ్ యు విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాయ్.
0: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశములకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి.
1: ద హిస్టరీ ఆఫ్ దీస్ నోబుల్ సోల్స్ సెట్ ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అదే రావణుడు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రావణ.
0: ఓ లోక ప్రజలారా,
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్న కుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ నో బికాస్ ఐ హావ్ బికమ్ ఎ విక్టిమ్ టు ద యాంగర్ అండ్ డిజైర్ ఐ లాస్ట్ మై ప్రోజెనీ ఇంక్లూడింగ్ మై సన్.
0: దేశ అసూయను నేను సాధించుకునలేక బంధుమిత్రులను కూడా నాశనం చేసుకున్నాను.
1: ఐ కుడ్ నాట్ కాంకర్ హేట్రెడ్ అండ్ ఎన్వీ అండ్ సో ఐ లాస్ట్ మై రిలేషన్స్.
0: లోకం యొక్క సత్యాన్ని గుర్తించుకునలేక నా యొక్క రాజ్యం నే భస్మం చేసుకున్నాను.
1: ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ అండ్ దేర్ఫోర్ ఐ లాస్ట్ మై కింగ్డమ్.
0: మీరు ఈ విధంగా చేసుకోకండి అని హెచ్చరిస్తూ పోయాడు రావణుడు.
1: అండ్ హీ కాషన్డ్ ది ఎంటైర్ పీపుల్ డోంట్ ఫాలో దిస్ వే బీ కేర్ఫుల్.
0: కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగానూ ఉన్నారు, వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
1: ఆల్ నోబుల్ పీపుల్ ఆఫ్ దోస్ డేస్ రియలైజ్డ్ ది పవర్ ఆఫ్ ద ట్రూత్ అండ్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ అకార్డింగ్లీ.
0: రావణుడు ఎంత శక్తిపరుడు.
1: రావణ ఇస్ రియల్లీ మైటీ.
0: మహా తపస్సంపన్నుడు.
1: ద వన్ ఆఫ్ పెనన్స్.
0: అన్ని విధమైనటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తిని కూడాను కలిగినటువంటి వ్యక్తి.
1: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
0: కానీ ఇండి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all the faculties?
0: కేవలము రాగద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
1: He could not win over the attachment and hatred.
0: కనుకనే ఇన్ని విధమైనటువంటి రోగములకు గురి అవుతూ వచ్చాడు.
1: Therefore he had to suffer in every possible way.
0: ప్రేమ తత్వం అతని ఎందు ఏమాత్రం కూడా కనిపించలేదు.
1: There is no trace of principle of love in him.
0: కానీ ఆ ప్రేమనీయమనేందు హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందు కూడా మనం విజయాన్ని సాధించగలం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లవ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: అమృతస్య పుత్రః అన్నారు మానవుణ్ణి. మాన్వంతు విశ్వే అమృతస్య పుత్రః.
1: మ్యాన్ ఈజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కానీ ఈ నిజమైన తత్వాన్ని గుర్తించుకునలేక అమృతపుత్రుడుగా మారిపోతున్నాడు.
1: హీఈస్ ఇమ్మోర్టల్ అమృత బట్ హీ హాస్ బికమ్ ద వన్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత.
0: కనుక మనం అమృతపుత్రులు కాకూడదు, అమృతపుత్రులే కావాలి.
1: వీ షుడ్ నాట్ బి సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత బట్ వీఆర్ ద సన్స్ ఆఫ్ అమృత
0: కాకూడదు, దైవములే కావాలి.
1: అండ్ వీ షుడ్ బికమ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గ్రహించవచ్చు.
1: వెన్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్ యూ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఫుల్.
0: పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: తనకంటే వేరుగా ఉన్నాడనే భావం ఉండినంత వరకు పరమాత్ముడు అత్యంత దూరంగా ఉంటాడు.
1: If you consider God separate from you, he is at a distance.
0: పరమాత్ముడు సన్నిహిత సంబంధుడు. అతని స్నేహమే నా యొక్క నిజమైన స్నేహము అని ఇద్దరి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
1: Then once you consider God is so intimate, there is no other friend other than God. He is as close as yourself unto
0: ఏ దేవాలయమునందు, ఏ క్షేత్రమునందు, ఏ పుణ్య తీర్థములు ఎంతో ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
1: నోబుల్ సోల్స్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దీస్ సేక్రెడ్ ప్రిన్సిపల్స్. హ్యావింగ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ దే ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్.
0: ప్రప్రథమంలో మనము అక్షరభ్యాసం చేసుకోవాలి.
1: ఇన్ ద బిగినింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ది ఆల్ఫబెట్స్.
0: ఏ బిసిడి అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే
1: when once we pick up learning alphabets a b c
0: తర్వాత g o d god అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చు.
1: then we can learn the word g o d god.
0: ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే
1: when once we know word
0: sentences మనం చదవవచ్చును.
1: we can also read sentences.
0: చదివేటువంటి వ్యక్తి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తమైపోతాయి.
1: when once you can read sentences you can go through the whole book.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైనటువంటి మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు.
1: అండ్ హెన్స్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ లెర్నింగ్ టు బిగిన్ విత్ ఆల్ఫబెట్స్. ది ఏన్షియన్స్ హావ్ ఇంట్రడ్యూస్డ్ ది డివినిటీ టు ఇన్నోసెంట్ పీపుల్.
0: అవతార పురుషులు కూడాను దూగారటం అనేటువంటిది నేర్చుకుంటూ వచ్చారు.
1: Therefore, the ancient people said that God is present in the temple in pilgrim center, something like a child starts walking.
0: పామరు యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు నేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ది సీక్రెట్ ఐడియాస్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఎంటర్టైన్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ బిగినర్.
0: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ నో ఆబ్స్టకల్స్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
1: బట్ ది కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
0: కనుక ప్రతి మానవత్వమునందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం ఎందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to recognize the divinity in certain subtle matters in our human life.
0: Mana Sainath cheppadu swami yokka chinna chinna vishayalu kudanu entano antarathalaga kalchi untayi.
1: Sainath mentioned there is lot of inner significance in whatever simple things that Bhagwan mentions to us.
0: Viru konni vidhamaina anubhutulu endukodanu viru kontha varaku sanubhutulainaru.
1: You should have to experience in your own life.
0: నేనున్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల
1: ది పూర్ణచంద్ర ఆడిటోరియం వేర్ భగవాన్ రిసైడ్స్
0: వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్టే దేర్.
0: సాయినాథ్
1: సాయినాథ్
0: దిలీప్
1: సత్యజిత్
0: అంత పాట్లే తన శ్రీనివాసు
1: వీరందరూ
0: కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ sleep in front of the door.
0: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్ ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
0: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడాను నన్ను దర్శించడానికి వస్తుంటారు.
1: At times it so happens even the dead ones also come to have Bhagwan darshan.
0: కేవలం జీవితంతో ముగినటువంటి వారు మాత్రమే కాదు.
1: Not only those who are alive in this body.
0: ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరముల వారు కూడాను నన్ను చూడటానికి వస్తుంటారు.
1: Those that left their bodies 50 to 60 years back also come to visit him.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: పగలు కూడా వస్తుంటారు కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే.
1: They come in the daytime also but these boys have noticed in the night time.
0: ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియంకు.
1: After bhajan, Bhagwan just retired at 10 o'clock.
0: సరే నేను బయటకు పోయాను.
1: Bhagwan went up.
0: పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరమునకు తల్లి అయిన ఈశ్వరమ్మ.
1: The mother of Bhagwan, Ishwaramma, was noticed to have been sitting there in that room.
0: నేను చెప్పాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు?
1: Bhagwan asked, why do you come like this?
0: ఇతరులు చూస్తే ఏమన్నా భావిస్తారు, వద్దు వద్దు అన్నాను.
1: What would others think of you? Don't come like this, Bhagwan said.
0: స్వామి, ఇది మాతృహృదయము, మీకేమి తెలుసు?
1: అండ్ మదర్ సైడ్ ఐఎమ్ ద మదర్, వాట్ డూ యూ నో ద మదర్ ఫీలింగ్.
0: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది నేను మాతృభావంతో ఉన్నాను.
1: యూ హావ్ గాట్ దట్ మదర్లీ ఫీలింగ్.
0: మీరు దైవభావంతో ఉన్నారు.
1: యూ హావ్ ద డివైన్ ఫీలింగ్.
0: దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్ ఈస్ నాట్ అండర్స్టూడ్ ద డివైన్ అండ్ ద డివైన్ ఫీలింగ్ ఈస్ నాట్ అండర్స్టూడ్ టు ద మదర్.
0: మిమ్మల్ని చూచి
1: I want to
0: see చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
1: I have come to see you and I want to tell you a small thing.
0: ఏమిటి చెప్పు, నేను బిలీని పోవాలన్నాను.
1: Bhagwan said, tell me immediately, I must go.
0: స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి.
1: భగవాన్, ఇఫ్ యూఆర్ ఆల్వేస్ హరీ అండ్ హరీ లైక్ దిస్, వాట్ ఐ మై టు డూ? బీ పీస్ఫుల్, వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈనాడు లోక పరిస్థితి సరైన స్థితిలో లేదు.
1: ద ప్రెసెంట్ పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ప్రపంచమంతైకుండా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతో, దుర్గుణంతో, దురాలోచనతో ఉంటున్నారు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్, మ్యానిపులేషన్.
0: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ దట్ ఆల్ దోస్ దట్ కమ్ ఫ్రమ్ ద ఫ్లడ్, ఇట్స్ నేచురల్ టు యూ టు హావ్ దట్ ఫీలింగ్.
0: అది సహజం కాదు.
1: బట్ టు మీ ఇట్స్ నాట్ నేచురల్.
0: ప్రతి ఒక్కరు కూడా జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
1: Bhagavan, as you pass by in that during darshan lines, everybody will pass on the kerchief to you.
0: Kani adi chuchinappudanta naaku chaala bhayam estundi.
1: Whenever I watch that, I am frightened.
0: Kanuka neti nunchi evaru meeku poorna vishwasanga untaro, evaru meeru poorna saneethuluga untaro, vaarichina kerchief ni maatrame teeskondi, inkevaru ichina kerchief teeskokandi.
1: From this day onwards, take kerchief from that person who is intimate to you, in whom you have confidence.
0: తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు.
1: భగవాన్ సెడ్, వై డు యూ స్పీక్ లైక్ దట్?
0: మీకు లోకమంతా సమానమే.
1: భగవాన్, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
0: అందరూ మీకు బిడ్డలే.
1: ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్.
0: కానీ అందరూ నీకు సమానులు అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి.
1: దో ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ, దేర్ ఆర్ సమ్ విత్ స్టోన్ హార్ట్స్.
0: ఆ కర్చీపు లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అందిస్తుంటారు.
1: They may pass on the kerchief to you with a little stone.
0: అది మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుకు తెరుస్తుంది.
1: As you wipe your lips, well, it will get hurt.
0: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటి మీరు ముట్టకండి అని.
1: Don't touch such kerchiefs.
0: సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
1: To satisfy you, I don't take kerchiefs.
0: మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి.
1: After days, it was night time.
0: నేను పండుకున్నాను ఇటు.
1: Bhagavan was resting.
0: ముగ్గురు పిల్లలు అంతా అటు పండుకున్నారు.
1: The three boys were lying other side.
0: పిల్లలు ఇటు అటు పండుకున్నారు.
1: Two on this side and two on other side.
0: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు.
1: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వర్ ఆల్ అరౌండ్ భగవాన్స్ కాట్.
0: ఒక గంట అయింది రాత్రి.
1: ఇట్ వాజ్ 1 o'clock మిడ్ నైట్.
0: నేను ఆ నిన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: Noticing her, Bhagavan has gone into the bathroom.
0: బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా.
1: And then Bhagavan heard her talking loudly.
0: ఏం చెప్పాను, ఊరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడద్దు అన్నాను.
1: భగవాన్ టోల్డ్ హర్, డోంట్ టాక్ లౌడ్లీ, ది బాయ్స్ విల్ గెట్ అప్, దే ఆర్ స్లీపింగ్.
0: భయం నాకెందుకు? మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు.
1: అండ్ షీ సెడ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది బాయ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ ఓన్లీ, లెట్ మీ టెల్ యూ.
0: నేను ఎవరికి భయపడను.
1: I am not afraid of anybody.
0: నేను ఏ తప్పు చేయలేదు.
1: I have not committed any mistake.
0: తప్పు వారికి భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయము?
1: Those who have committed some mistake, they will feel afraid of this
0: situation. I have
1: come here because of my attachment towards my son, so I am here.
0: పోయి వచ్చినావు, ఏం కారణం అన్నాను.
1: Already you have come, what is the reason?
0: స్వామి, నిన్న దినం పండుగ.
1: Yesterday was festival.
0: కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు.
1: You have got a new dhoti.
0: దీన్ని చాలా పెద్ద కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు.
1: And as it looks quite big, you wanted a belt.
0: పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర ఏమైనా బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని.
1: భగవాన్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్.
0: వాడు ఇచ్చే బెల్ట్ కంత ఏదో ఏమో కప్పుస్ ఏమో అంటారు, అది ఒక బంగారం మాదిరి, వెండి మాదిరి కనపడుతుంటారు.
1: Their belts have got some cups at the center that look like silver gold.
0: వేసుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దాట్.
0: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
1: The world is after all like world of crows, they might not use bangaru. Bhagavan doesn't like anything, he doesn't touch gold.
0: కనుక స్వామి, వారిని వీరిని అడిగేది ఎందుకు?
1: Bhagavan, why should you ask for belt?
0: ఇదిగో నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
1: I called for you.
0: స్వామి, స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది.
1: In Vrindavan, while leaving her body, she called for Bhagavan, Swami, Swami.
0: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
1: As she loves, Bhagavan materialized a big chain for her.
0: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయం లోపల రామబ్రహ్మం చెప్పాను.
1: As the body was taken to Puttaparthi, he told Ramabrahma. She likes the chain.
0: కానీ తిరిగి ఆమెను బూట్ చేసే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను.
1: Let her be buried with the chain because she likes that chain very much.
0: అప్పుడు ఆమె మెడలోనే ఉండేది.
1: The chain was with her.
0: అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది.
1: She brought that chain and passed on to Swami.
0: అందరూ చూచారు, సాయినాథ్ కూడా చూచారు.
1: All these boys saw the chain.
0: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
1: నౌ వీ హ్యావ్ దట్ చైన్, ఐ విల్ బి సాటిస్ఫైడ్.
0: సరే, నీకు తృప్తిగా ఉంటానికి నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
1: ఓన్లీ టు సెండ్ హర్ బ్యాక్ భగవాన్ కలెక్టర్ దట్ చైన్.
0: ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పన్నుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
1: ద బాయ్స్ హూ వర్ స్లీపింగ్ గాట్ అప్ అండ్ వెయిటింగ్ అట్ ద డోర్.
0: నేను తిరిగి లేచి చూసేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
1: By the time Bhagavan turned back, they were doing namaskar.
0: ఏ ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను.
1: Bhagavan said, I have not asked you to come, why are you here?
0: స్వామి, పిలవనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినావు.
1: Yes, Swami, you don't have to call us. We are hearing the conversation.
0: చెప్పాను, ఈమె ఈ శరీరములకు తల్లి, మీరెవరు చూడలేదు.
1: Bhagavan said, she is the mother of this body. You have not seen her.
0: 20 22 సంవత్సరాల పిల్లలు వారు వీరు.
1: They are just boys of the age group 20 to 25.
0: బాడి వదిలిపెట్టి 30 సంవత్సరాల పైన అయిపోయింది.
1: She left her body 30 years back.
0: అని చెప్పి అప్పుడు ఈ చైన్ వీళ్ళకి చూపించాను.
1: Then Bhagavan has shown this chain to these boys.
0: ఈ విధంగా ప్రతి చిన్న తత్వమును కూడాను వీళ్ళు అక్కడ గుర్తించడానికి చాలా జాగ్రత్తగా ఉంటారు.
1: They are highly careful and watchful to know every simple thing.
0: కానీ మంచి పిల్లలు.
1: They are very good boys.
0: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
1: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే.
0: ఒక దినము
1: వన్ డే
0: సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది.
1: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
0: ఇద్దరు పిల్లలు ఉన్నారు.
1: షీ హాస్ టూ సన్.
0: భర్త లేడు.
1: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
0: హార్ట్ అటాక్ చెప్పిన చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకుని.
1: Watching the two boys around, she was feeling very sad because of heart attack.
0: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
1: And Bhagavan left this body at 2 o'clock.
0: Vastu vastu vastu dehani vadu tappike kinda padipoyanu.
1: And he left the body, he fell down.
0: Ee dehamlo evintramu pranam ledu.
1: And there was no life in this body.
0: Padeta padi kinda marble vanni vesaru.
1: And it was just there.
0: Tala padindi. Pillalandaru vachesaru pattukunnaru. Chala lepinaru. Ememo chesaru. Em maatadichina nenu kadaledu medaledu.
1: As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body.
0: Emeyina debba tagindemo tala ettadanu poi prayatnam chesaru. Evariki cheta kaledu.
1: They wanted to lift the head. None could lift the head.
0: Ee naati pillalu inta balamainatti pillalu naa chinna talanu kuda ettalekapoyaru.
1: Boys of today so young could not lift that small head of Bhagavan.
0: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుందో ఏమో అని ఎక్కడే కానీ ఏమి కనిపించలేదు.
1: బాయ్స్ బ్రాట్ టవల్స్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లీడింగ్ దే వాంట్ టు వైప్ అవుట్.
0: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను.
1: భగవాన్ విల్ కీప్ ది లైట్ స్విచ్ ఆన్.
0: ఎప్పుడు కూడా పెట్టను.
1: ఇట్ వాస్ నెవర్ డార్క్. ఇట్ ఇస్ నెవర్ డార్క్. వైట్
0: బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకటిలో పండుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తాను.
1: Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
0: ఎప్పుడు కూడా లైట్ ని ఆశిస్తారు. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు.
1: Therefore the one should travel from darkness to the light. No one should let it
0: సద్గమయ, సత్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడు కూడా ప్రకాశంగానే ఉంటుంటాడు.
1: The one with good mind, good intellect will always be in the light.
0: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితులు పిల్లలందరూ చాలా చాలా అనుభవించారు.
1: Boys had many, many experiences.
0: ఎప్పుడు కూడా కాలేజీకి పోయినా కూడా అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్
0: బెల్ తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
1: ద మూమెంట్ బెల్ ఇస్ గివెన్ దే రన్ బ్యాక్ టు మందిర్.
0: ఇంకా నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో.
1: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు, ఎక్కడే కానీ ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్. దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
0: ఒక్కొక్క తూరి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడు ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
1: అట్ ఫెస్టివల్ టైమ్ స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
0: మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
1: వెన్ స్వామి ఆస్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హాడ్ అవర్ ఫుడ్.
0: చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు అని అంటే పర్వాలేదు నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.
1: డోంట్ స్పీక్ లైక్ దే సెడ్ స్వామి వి వర్ నాట్ హంగ్రీ.
0: ఇచ్చేది తినిపించేసేది.
1: దెన్ స్వామి విల్ మేక్ దెం ఈట్.
0: మంచి పిల్లలుగా ఉంటుంటారు.
1: They are such good boys.
0: ఆ పిల్లల యొక్క మంచితనం బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ టు పబ్లిసైజ్ దేర్ గుడ్నెస్.
0: అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు.
1: అమాంగ్ దెమ్ సాయినాథ్ ఈజ్ వన్.
0: ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద.
1: సాయినాథ్ ఆల్వేస్ స్లీప్స్ అట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్.
0: శబ్దమైతే చాలు, అప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు.
1: ఎనీ లిటిల్ సౌండ్ హీ ఓపెన్స్ ద డోర్.
0: దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు.
1: ద కీస్ ఆర్ విత్ హిమ్ ఓన్లీ.
0: ఎందుకంటే ఒకటి తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది. కానీ ఈ మెట్టు వచ్చింది తెలిసింది.
1: Well, he has locked it. The keys are with him. And how could he hear the conversation?
0: లిఫ్ట్ బిగం వేశారు.
1: He locked it.
0: లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు.
1: Nobody can enter.
0: అలాంటి పరిస్థితులు ఈమె ఎట్ట వచ్చింది.
1: How could she climb up? How could she get into
0: it? అందరూ కొంచెం భయపడుతూ ఉండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి, స్వామి ఆమె ఎవరు ఎవరు ఎవరు ఎవరని అడుగుతూ.
1: ఇన్ ది మీన్ టైమ్ సత్యజిత్ పిక్డ్ అప్ లిటిల్ కరేజ్ అండ్ ఆస్క్ హూ ఇస్ షీ.
0: నేను నీకు కావాలి అంతేగాని ఇంకెవరితోనో ప్రయత్నం చేయదు, నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
1: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, యూ కన్సర్న్ మై సెల్ఫ్ ఓన్లీ.
0: ఇచ్చినది ఏమిటి ఆయన అని.
1: He asked, what is this she has given? And he gave the chain to him. And he saw that chain. That chain is still with him. It's not possible to decide the divine experiences. God is not separate from you.
0: I and you are one.
1: He said, I and you are one.
0: వన్ అని చెప్పడం కూడా బాగుండదు.
1: వన్ ఇస్ నాట్ ఆల్సో నాట్
0: నీవు నేను వేరు లేదు కాదు.
1: యూ
0: ఒక్కటే.
1: యూ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: నేను నేనే నీవు.
1: యూ అండ్ ఐ అండ్ ఐ అండ్ యూ.
0: ప్రతి ప్రాణి ఎందుకు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ మోర్ ఇన్ మ్యాన్
0: కైండ్. జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ఇన్వెలర్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: విష్ణు అంటే శంఖచక్ర కదాధారి అంటున్నారు.
1: యూ థింక్ దట్ విష్ణు మెంట్ ద వన్ హూ క్యారీస్ ద వీల్ అండ్ కౌంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్.
0: అలంకారో విష్ణు ప్రియ అంటారు.
1: అండ్ వీ థింక్ దట్ విష్ణు రిలీజియస్ ఆల్ డెకరేషన్ జ్యువెల్
0: అంటారు. జలధారో ఈశ్వర ప్రియ అంటారు.
1: అండ్ వీ థింక్ దట్ ఈశ్వర ఈజ్ ఆఫ్టర్ వాటర్ అభిషేక.
0: ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు.
1: బ్రాహ్మణ ఈజ్ ఆఫ్టర్ ఫుడ్.
0: కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖచక్ర కదాధారి అంటారు.
1: విష్ణు క్యారీస్ విత్ హిమ్ శంఖ చక్రం.
0: శంఖం అనగా శబ్దము.
1: ద కౌంచ్ శంఖ స్టాండ్స్ ఫర్
0: చక్రం అనగా కాలము.
1: ద వీల్ ఆఫ్ టైమ్.
0: ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
1: ద టైమ్ అండ్ సౌండ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖ చక్ర గదాదారి కాదు.
1: సో ద బాడీ డజంట్ మీన్ మియర్లీ కౌంచ్ అండ్ ద వీల్.
0: బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి.
1: వన్ ఈస్ ది ఎనర్జీ, అదర్ ఈస్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన షోకులు మనం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ టు గాడ్ అండ్ అటాచ్ విత్ సో మెనీ డెకరేషన్.
0: నేను ఒకనొక సమయం లోపల 30 సంవత్సరం కిందట
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్
0: దుర్గల రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు.
1: బూర్గుల్ రామకృష్ణరావు ద దెన్ గవర్నర్ ఫోర్స్డ్ భగవాన్ టు గో టు తిరుపతి.
0: అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ప్రీస్ట్ ఓవర్ దేర్ హెస్ టేకెన్ భగవాన్ టు ద శాంక్టమ్ శాంక్టోరం విత్ ఆల్ టెంపుల్ ఆనర్స్.
0: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
1: అన్నారావు వాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టిటిడి.
0: అన్నారావుని పిలిచి చెప్పాను. అన్నారావు, ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
1: భగవాన్ ఆస్క్డ్ అన్నారావు ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది బ్యూటిఫుల్ ఐడల్ ఈస్ దేర్, వై సో మెనీ జ్యువెల్స్?
0: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
1: అండ్ ఆల్ ది జ్యువెల్స్ ఆర్ రిమూవ్డ్, యూ కెన్ సీ లార్డ్ వెంకటేశ్వర ఇన్ ఆల్ హిస్ మైట్ అండ్ గ్రాండియర్.
0: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ యు విల్ సీ ఆల్ ది గ్రాండియర్ ఓవర్ దేర్.
0: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించడం, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు?
1: యూ కలెక్ట్ ఆల్ ద జ్యువెల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్స్.
0: ఉన్నటువంటి భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
1: హియర్ యూ హావ్ గాట్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ ఆకార, బట్ యూ మేక్ ఇట్ వికార హారిబుల్.
0: ఇవి మీరు చేయకూడదు అన్నాను.
1: యూ షుడ్ నాట్ డూ దాట్.
0: అప్పుడు బూర్గుల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని కొద్ది పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
1: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాజ్ దేర్ లైక్స్.
0: అంతేకాని నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు ఆయన.
1: ఐ టు డోంట్ లైక్ దాట్.
0: మీరు చెప్పండి కొంతవరకు. దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఏడ్చిపెట్టండి.
1: Naturally, it is painful and we are also afraid of the situation. Let us leave the idol as idol. God as God.
0: కనుక అని చెప్తే ఆయన విన్నాడు కానీ పాపం ఏమి చేయలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ హెల్ప్ ది సిచ్యువేషన్.
0: ఈ విధంగా భగవంతుడికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాన్ని ఏ విధమైన అందంగా చూసుకో, ఇవి కాదు మనలో ఉంది అది ఆయన అందము.
1: యు డెకరేట్ గాడ్ విత్ ఆల్ ద జ్యువెల్స్ బట్ ద రియల్ జ్యువెల్
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారు.
1: అందం బ్యూటీ ఈజ్ ఆనందం ద బ్లిస్, ఆనందం ద బ్లిస్ ఈజ్ మకరందం ద నెక్టర్.
0: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు.
1: యు డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్.
0: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
1: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
0: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు?
1: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ ఎ లాంగ్ గౌన్?
0: అలంకారం కోసం కాదు.
1: It's not any decoration.
0: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యు.
0: భాగాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
1: హీ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్డ్ బై యు.
0: అలాగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
1: Therefore, in the body, the divinity has got to be respected, highly respected.
0: తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు.
1: The name Tungabhadra is given to the body.
0: ఇంత మంగళకరమైనటువంటి దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి?
1: Such an auspicious body should never be considered inauspicious. No.
0: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
1: The hands and the legs.
0: ముఖం కూడా చూడక తప్పదు.
1: The face will be seen.
0: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంట్రుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాది. అది కూడా నాకు ఇష్టం లేదు.
1: At times he covers with the hair, but he doesn't like it anyway.
0: కానీ నేనేం చేస్తు, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
1: The effulgence is there right from his birth. It's not anything attained later.
0: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
1: There is effulgence that follows the divinity.
0: కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
1: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
0: అప్పటి అయినప్పుడే వరకు వెంట్రుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాయి. అది కూడా నాకు ఇష్టం లేదు.
1: At times he covers with the hair, but he doesn't like it anyway.
0: కానీ నేనేం చేస్తూ, ఈ తేజస్సు ఇది

0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
0: అప్పుడు అయినప్పుడే నీరు త్రాగుతాడు.
1: If you are thirsty, you drink water.
0: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
1: And you cry when you are miserable.
0: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
1: And you smile when you are joyful.
0: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
1: But everything has got a reason behind it.
0: దానికి ఒక కారణం ఉండాలి.
1: కారణాన్ని
0: నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
1: To explain this cause behind it, the body has to be taken
0: Purity,
1: care of.
0: Purity, patience, perseverance, ఈ PPP, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
1: Three P's, purity, patience, perseverance are very important.
0: నేను ఎప్పుడు కూడా ప్యూరిటీ.
1: Purity, భగవాన్ స్టాండ్ ఫర్ ప్యూరిటీ.
0: పని చేసినా కానీ నా కోసం కాదు.
1: Purity is for you.
0: నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు లేదని చెప్పచ్చు.
1: The purity present in Bhagavan is not noticed anywhere in the world.
0: అంత ప్యూరిటీ నా హృదయము.
1: That is Himalayan purity in him.
0: చిత్తు కూడాను అక్కడ ఏ మాత్రం కూడాను మాలిన్యం చేరడానికి అవకాశం లేదు.
1: There cannot be any simple trace of dirt being there.
0: ఆ ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ఎవరికి
0: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను.
1: నో ఇన్విటేషన్ ఈజ్ ఎక్స్టెండెడ్. నా దేహమైనటువంటి
0: అంత పవిత్రమైనటువంటిది.
1: ద బాడీ ఇస్ సో ప్యూర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా నువ్వు దోషం చూపడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
0: నా యొక్క పేషెన్స్ శాంతం ఎట్లుందంటే,
1: పేషెన్స్ ఆఫ్ భగవాన్.
0: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
1: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
0: నా హృదయం అంత శాంతంగా ఉంటాడు.
1: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ పీస్.
0: అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను.
1: బట్ సమ్ టైమ్స్ హీ
0: షౌట్స్. కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదమును ఉపయోగపెడుతుంటాను.
1: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
0: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
1: ఆర్ దే వుడ్ నాట్ పే హీ టు హిస్ వర్డ్స్.
0: నా బంగారు కూర్చోమ్మా కూర్చోమ్మా అంటే ఎవరు వినరు.
1: You be seated, you don't hear them.
0: Hey, kuchu. Ante kurchuntaru.
1: Sit down, then they will follow.
0: Appudu shabdanni marchali.
1: Then the tone has
0: changed. Shabda marpu chedani bhakta rakshana kudunu jarugutu untadi.
1: By changing the tone, devotee can be saved.
0: Okaroka samayam lopala.
1: At one time.
0: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు
1: పాండవస్ వర్ ఇన్ ఎగ్జైల్
0: సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు.
1: పాండవస్ when they were in the period of exile in the 13th year they went to
0: Roma తిరిగి జయించి వచ్చారు.
1: And they returned.
0: యుద్ధం ప్రారంభమైంది.
1: And battle started.
0: ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల
1: at the time of the commencement of war
0: ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు.
1: They have taken a vow.
0: ఎవరు?
1: Who?
0: గురువైనటువంటి వాడే.
1: The very preceptor.
0: నేను ప్రమాణం ఇవ్వాలి.
1: Well, I have to keep up his word.
0: తప్పించడానికి వీలు కాదన్నాడు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్.
0: మీరు ఏమైనా చేయవచ్చును,
1: యూ
0: కాబట్టి మీరు తప్ప మాకు అన్యు లేరని ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రేడ్ యూ మే డూ ఎనీథింగ్ బట్ యు ఆర్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: తర్వాత
1: లేటర్
0: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు
1: సన్ ఆఫ్ ద్రోణాచార్య
0: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
1: అశ్వత్థామ కేమ్ దేర్ టు కిల్ దేర్ చిల్డ్రన్.
0: అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు.
1: అశ్వత్థామ హస్ టేకెన్ ఎ ఓత్.
0: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
1: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
0: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
1: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
0: ఎన్నియో నాటకాలు ఆడాల.
1: హీ హాస్ టు యాక్ట్ ఇన్ డిఫరెంట్ వే.
0: భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనటివి.
1: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్
0: మిస్టానికుడు. నువ్వు ఒక యాక్ట్ చేయాలి.
1: హీ హాస్ టు యాక్ట్ ఇన్ ఎవ్రీ వే.
0: దానికుడు నువ్వు ఒక సీన్ మార్చాలి.
1: సీన్ హాస్ టు
0: ప్రతి దానికుడు నువ్వు ఒక డ్రామాగా నూపించాలి.
1: అండ్ ఎవ్రీ డ్రామా హాస్ టు బి ఎనాక్టెడ్.
0: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ రాన్.
0: ఎవరి దగ్గరికి?
1: Where?
0: Dhritarashtra, Durvasan daggariki poyadu.
1: And has gone close to Durvasa.
0: Durvasan daggariki poyetappudiki Durvasa chala namaskarinchi chala gauravanga chuchadu.
1: Durvasa received Krishna in all respect.
0: Swami, endukosam vacharu maa ashramaniki?
1: Swami, what brought you here?
0: Maaku oka chinna pani untundadi.
1: I got a simple task.
0: Adi neeto cheyinchalani vachanannadu.
1: I want to get it done by you.
0: Tama aadnaku nenu baddunnayina tappaka emi cheppina chestanannadu.
1: I am bound, duty bound to your command. I will certainly do whatever you say.
0: Ee naati ratri pandavunu neevu kaapadali.
1: This night we have to rescue and save Pandavas.
0: Tamaru kaapade vaaru kaani nenu emiti kaapadtam annadu.
1: It's only who can protect them. What is it? I protect them.
0: Kaani naadi vere. నీ ద్వారా దర్శించేది ఇంకోటి వేరే.
1: ఐఎమ్ సపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హాస్ టు బి డన్ త్రూ యూ.
0: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
1: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
0: కనుక ఒక పని చేయాలన్నాడు.
1: యూ హావ్ టు డు వన్ థింగ్.

0: ఏం చేయమని చెప్పారు.
1: వాట్ ఈస్ టు బి డన్?
0: కింద ఒక గుంత తవ్వు.
1: And let there be
0: a big pit.
1: That Pandavas be seated there. Let there be a plank over that. You have your chair on the plank. You sit on that.
0: The other
1: enemies may come.
0: లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు.
1: అశ్వత్థామా may also come.
0: వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు.
1: దే మే ఆస్క్ స్వామి, యు నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్, వేర్ ఆర్ పాండవాస్?
0: దుర్వాస చెప్పు, స్వామి నేను అబద్ధం ఆడను అన్నాడు.
1: దుర్వాస సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటర్ ఎ లై.
0: సన్యాసి, నిన్ను అబద్ధం ఆడమని నేను చెప్తున్నానా?
1: అరే ఓ సెలబ్రేట్, ఐ వాంట్ యు టు అటర్ లైస్.
0: అబద్ధం ఆడమని నేను కూడా చెప్పను.
1: ఐ టు డోంట్ సే దాట్.
0: సత్యాన్న పరోదన, సత్యమే నా యొక్క ప్రథమం.
1: ఇన్ ఫ్యాక్ట్
0: సత్యమే చెప్పు.
1: Tell truth.
0: కానీ శబ్దాన్ని మార్చు ఉన్నాడు.
1: But change your tone, voice.
0: అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు.
1: అశ్వత్థామ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్
0: ఆస్క్డ్, ఉన్నాడు గట్టిగా.
1: He said, Pandavas, they are beneath me.
0: శబ్దమును మార్చాడు.
1: He changed the tone.
0: శబ్దమును మార్చేటప్పటికే,
1: and once voice is changed,
0: అశ్వత్థామ పరిగెత్తిపోయాడు.
1: అశ్వత్థామ ran away afraid of the situation.
0: కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా.
1: Because that's the way Pandavas was
0: saved. ఇప్పుడు నువ్వు కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటుంది.
1: God also changes voices.
0: ఆ శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యం సక్రమంగా జరిగిపోతుంటాయి.
1: Certain tasks are accomplished by this.
0: అన్ని అవతారం యందు కూడా నువ్వు శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి.
1: In all incarnations this has been going on.
0: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
1: And Rama was returning from Kaika.
0: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
1: He came smiling all the way.
0: సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటున్నది.
1: And Sita was ready with all the decoration for coronation.
0: సీత, నా మాట విను.
1: Listen to me.
0: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
1: I cannot be here.
0: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
1: It is the command of my father, I should go to the forest.
0: ఏమిటి అరణ్యం?
1: What forest?
0: నేను కూడా వస్తాను.
1: I will also follow you.
0: నీవు రావడానికి వీలు కాదు.
1: No, you cannot.
0: ఆ రాక్షసులు, ఆ యొక్క క్రూర ముఖములతో నిన్ను నేను సంరక్షించుకోలేను అన్నాడు. చెప్పేటప్పటికి ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
1: ఓ రామా, యు ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యు ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
0: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
1: ఇస్ ఆల్ యువర్ నాక్, డోంట్ స్పీక్ లైక్ దట్.
0: నేను నేను వస్తానని.
1: ఐ విల్ సర్టన్లీ ఫాలో యూ, షీ సెడ్.
0: కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు.
1: But Rama went on vehemently telling.
0: Tarvata inga katinanga palakutu vachadu.
1: And then he has to use harsh words.
0: Neevu raavatam chetha naaku kashtam kalugutundi annadu.
1: If you follow me, I'll feel very bad.
0: Ninnu samrakshinchukotame naaku pedda baadhyata avutundi.
1: And it's my responsibility.
0: Tandri adin nenu eritiga idi nadchukovali.
1: How can I fulfill the command of my father?
0: Neevu raakoddu annadu.
1: Better you don't come.
0: Sare ati meeru ippudu ekkadiki velutunnaru?
1: And then she asked, where are you going?
0: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు.
1: అండ్ హీ సెడ్, యు గో అండ్ డూ నమస్కారం.
0: రామంతో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
1: అండ్ సీతా ఫాలోడ్ రామా టు ది రెసిడెన్స్ ఆఫ్ కౌసల్య మదర్.
0: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది అని చాలా బాధపడుతూ వచ్చింది.
1: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్, టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్, ఐఎమ్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి కారోనేటెడ్, బట్ యు ఆర్ లీవింగ్.
0: ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
1: And I cannot be here even if I
0: నేను కూడా అరణ్యానికి వస్తానని.
1: And I will also follow you to the forest.
0: అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యం చెప్తూ వచ్చాడు.
1: And then Rama started teaching to his
0: mother. తండ్రి వృద్ధుడైనాడు.
1: Father is aged.
0: కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు.
1: And he is not speaking as he should.
0: సతికి పతియే దైవము.
1: And husband is God's wife.
0: సేవ చేయాలి.
1: You have to serve your husband.
0: ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీవు నన్ను వదలి అతన్ని వదలి రాకూడదు.
1: You should not leave your husband like that and follow.
0: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ.
1: Main action, your responsibility lies in your serving your husband.
0: అది సీత వినింది.
1: Sita heard all this.
0: సీత చాలా తెలివైనటువంటి.
1: Sita is highly intelligent.
0: తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత,
1: after returning home,
0: నేను కూడా వస్తున్నానని.
1: He said, I am also coming.
0: రావడానికి వీలు లేదన్నారు.
1: Rama said, not possible.
0: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా?
1: You told your mother that serving husband is important. It does not apply to
0: చంద్రుడవు.
1: And you are moon.
0: నేను శీతలమైన వెన్నెలను.
1: And the moonlight.
0: వెన్నెల చంద్రుడి నుంచి ఆవిర్భవిస్తుంది.
1: And moonlight comes out of moon.
0: చంద్రుడు ఒక చోట, వెన్నెల ఒక చోట ఉండడానికి వీలు.
1: యూ కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్, మూన్ లైట్ అట్ అనదర్ ప్లేస్. మీరు
0: విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తన చేస్తున్నారే.
1: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ ఎ డిఫరెంట్
0: వే. కాబట్టి చంద్రుడు ఎక్కడో, వెన్నెల అక్కడే.
1: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్.
0: రాముడు అరణ్యము లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు కాదు.
1: రామా కెనాట్ బి ఇన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బి ఇన్ అయోధ్య.
0: వస్తున్నాను గట్టికి చెప్పింది.
1: షీ సెడ్ వెరీ
0: మెనీ టైమ్స్ అక్కడ చాలా రాముడు కూడా తగ్గిపోయాడు.
1: దెన్ రామా ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెం.
0: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది.
1: సచ్ ఇన్సిడెంట్స్ డు హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్.
0: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్.
0: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు.
1: వి షుడ్ నాట్ అటర్ లైస్.
0: కానీ శబ్దం మాత్రం మార్చి,
1: బట్ యూ కెన్ చేంజ్ యువర్ టోన్.
0: ఒకరి క్షేమం కోసమని, కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, హౌఎవర్ యూ కెన్ చేంజ్ యువర్
0: లోక హితే రతః. ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: సర్వే సమంతాగుణై, మంచి గుణములు కలిగి ఉంటుండాలి.
1: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్.
0: సర్వే జ్ఞానైక సంపన్న, మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి.
1: వీ షుడ్ హ్యావ్ విజ్డమ్.
0: అది ఏ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
1: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్, ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
0: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు.
1: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్ యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్, ఇట్ ఈస్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్కైండ్. దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్. నమ్మినా
0: నమ్మకపోయినప్పటికీ, కాలు మొదలు తల వరకు కూడా ఎక్కడే గాని స్వార్థం నాలో లేదు.
1: ఇన్ భగవాన్ ఫ్రమ్ టాప్ టు టో, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దేర్ ఇస్ నో సెల్ఫ్లెస్నెస్. There is nothing whatsoever in
0: him. చేసినా మీ కోసమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యూ.
0: ఏ పని చేసినా మీ పని.
1: ఎవ్రీథింగ్ ఫర్ యూ.
0: ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమని.
1: ఇట్స్ ఓన్లీ టు కన్ఫర్ బ్లిస్ టు యూ.
0: కనుకొనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడి టు నో లవ్.
0: దైవత్వం ఎవరు అర్థం చేసుకోలేరు.
1: నోబడి కెన్ అండర్స్టాండ్ గాడ్.
0: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు.
1: యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు హావ్ అండర్స్టూడ్ అండ్ యు ఫర్గెట్ లేటర్.
0: అనేక జన్మల నుంచి వారి వెంట వెంట జంట ఇంట వచ్చినటువంటి యొక్క ప్రాక్టీస్ అవన్నీ.
1: ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ ద ప్రాక్టీస్, ద యాటిట్యూడ్ దట్ యు హ్యాడ్ ఓవర్ ప్రీవియస్ లైఫ్.
0: సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ఆల్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్.
0: అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఫోర్ ద పాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్.
0: సన్నిహిత సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద పాస్ట్.
0: ఈ స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ మిస్టేక్ ఇన్ ద కంపెనీ.
0: కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నాట్ పాసిబుల్.
0: క్రమక్రమేణా కూడాను
1: స్లోలీ
0: స్టార్ట్ ఎర్లీ.
1: ఈ
0: వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి.
1: దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ ప్రాక్టీస్ వెల్.
0: శాంతాన్ని మీరు పోషించుకోండి.
1: అండ్ హ్యావ్ ద
0: పవిత్రతను కించిత్ కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి.
1: డోంట్ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంకా పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ పర్సివరెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ ద గ్యాదరింగ్.
0: ప్రేమనే కనుక నేను పలికే పలుకులు కూడా ప్రేమవే.
1: దేర్ఫోర్ దేర్స్ ఆల్ లవ్ ఇన్ భగవాన్. వాట్ ఎవర్ హీ సేస్,
0: అందరూ ప్రేమ స్వరూపులుగా కావాలి.
1: అండ్ హెన్స్ యూ షుడ్ బి పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రేమకు ఏమాత్రం కూడా లోటు కలిగించుకుందా చూసుకోవాలి.
1: దేర్ షుడ్ నెవర్ బి షార్టేజ్ ఆర్ డెర్త్ ఆఫ్
0: లవ్. ఆ విధంగా మీరు జీవించుతూ రండి, మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను.
1: If you lead your life full of love, Bhagavan will grant you whatever you want.
0: Kaluka, mere bhavi bharato dharakulu.
1: You are going to emancipate from this country. Ee
0: nadu vidyarthi vidyarthiniile mana bharat deshaniki leaders preaders.
1: Students, boys and girls are the future leaders of Bharat.
0: Durbhavamnu katti pettandi.
1: Sacrifice bad feeling.
0: Sadbhavamnu penchukondi.
1: Develop good ideas.
0: Saduddeshamto jeevinchandi.
1: Have good aims.
0: పవిత్రమైన దృష్టిని తీసుకోండి.
1: అండ్ హ్యావ్ సీక్రెట్ విజన్.
0: దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఇన్ బ్యాడ్ లుక్స్ ఆర్ బ్యాడ్ వర్డ్స్.
0: ఈ విధమైనటువంటి మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
1: వెన్ యూ లీడ్ లైఫ్ లైక్ దట్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ.
0: కనుక వారిని కూడా సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్ ఫాదర్ ఈస్ గాడ్.
0: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్టనే మీ దేహానికి కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
1: జస్ట్ యాస్ దిస్ బాడీ హస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, యు ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: కనుక వారిని కూడా మీరు ప్రేమించి ఆదరించి ఆశ్రయించి వారి ఆనంద పెట్టండి.
1: యు ఆల్సో బీ విత్ యువర్ పేరెంట్స్, మేక్ దెమ్ హ్యాపీ, సర్వ్ దెమ్.

فبتوا وإن من